శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 5వ రోజు 2026వ సంవత్సరం, ఆగస్టు నెల 27వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 3 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

0: శ్రోతలు మీరు వింటున్నారు భక్తి రంజని కార్యక్రమంలో శ్రీకృష్ణ భక్తి గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రకటనలు.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జీఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: శ్రోతలు మీరు వింటున్నారు భక్తి రంజని కార్యక్రమం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి

ఆర్మూర్ మండలం దేగాం గ్రామంలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయ విశేషాలతో ఈ వారం ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం.

0: ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: ప్రకటనలు విన్నారు.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:40 కావస్తుంది. సూక్తిసుధ ఈనాటి సూక్తిసుధ కార్యక్రమంలో శంభు ప్రసాద్ గారు అందించే సూక్తులు వింటారు.
1: భారతంలోని సనత్సుజాతీయం దాదాపు 2వ భగవద్గీత అనదగినది. అందుకే ప్రస్థానత్రయంతో పాటు దీనికి కూడా భగవత్పాదుల వారు భాష్యం రాశారు. కౌమారాన్ని విడువని పురాణ వృత్తులు, బ్రహ్మమానసపుత్రులు, సనాతనులైన సనక సనందన సనత్కుమార సనత్సుజాతులలో సనత్సుజాతునితే మహానుభావుడైనటువంటి విదురుని కోరిక మేరకు మోహాభిసంసక్తుడైనటువంటి ధృతరాష్ట్రునికి వివరించబడిన సంవాద రూపకమైన సందేశం ఇది. వేద సారం ధృతరాష్ట్రుడికి వట్టి కుతూహలమే గాని ఈ మహా ఉపదేశాన్ని అనుష్ఠించ బుద్ధి కాలేదు. కాని తరతరాల జిజ్ఞాసువులకు సాధకులకు ఇది కరదీపమై శాశ్వతంగా ప్రకాశిస్తూ ఉన్నది. ధృతరాష్ట్రునికి తన కుమారుడు చేసిన పాపకర్మలన్నీ తెలుసు. వాటి ఫలితాలు ప్రభావం వారిని అంటకూడదని అతను కోరిక. దానికి ఏదైనా ఉపాయం సనత్సుజాతులు వారు చెప్తారని ఆశపడ్డాడు. కనుక ముందు చేసినటువంటి పాపకర్మల నివృత్తికి సత్కర్మలు ఇప్పుడు కొన్ని చేస్తే తూకం సరిపోతుందా అని ప్రశ్నించాడు. సనత్సుజాతుడు అతని నీచ బుద్ధిని గ్రహించి గట్టిగా సమాధానం చెప్పాడు. పాపకర్మల లెక్క

0: పుణ్యకర్మల లెక్క వేరు వేరు అని. గతంలో చేసిన పాపకర్మల ఫలం వర్తమానంలో అనుభవించక తప్పదు, ఇప్పటి పుణ్యకర్మల ఫలం భవిష్యత్తులో అనుభవానికి వస్తుంది అని. ఎట్టి కర్మనైనా మాఫీ చేసుకోవడానికి సత్కర్మలు పనికొచ్చేటట్లయితే దుష్కర్మలు చేయడానికి భగవంతుని అనుమతి లభించినట్లే కదా. ఇవి సత్కర్మలు ఇవి దుష్కర్మలు అనే స్థూలంగా చేసుకున్న విభాగమే గాని మనం ఎందుకు చేస్తున్నామన్న దాన్ని బట్టి సత్కర్మ దుష్కర్మ ఆధారపడి ఉంటాయి. మంచివి చెడ్డవి అని వేరే వేరే ఏవి లేవు. పూజలు హోమాలు కూడా లోకక్షేమం కోసం కాకుండా స్వార్థంతో పాటుగా ఇతరుల కీడు కోసం ఉద్దేశించబడినప్పుడు అవి దుష్కర్మలైతాయి. అది వింటూనే ధృతరాష్ట్రుడు మరో పేచీకోరు ప్రశ్న వేశాడు. ఆచరించకపోవడం వల్ల ధర్మం దెబ్బతింటుందా, ఆచరించడం వల్ల అధర్మం దెబ్బతింటుందా అని. అంటే ధర్మం బలమైనదా అధర్మం బలమైనదా అని. దీనికి కూడా సనత్సుజాతుడు సూటిగానే సమాధానం చెప్పాడు. ధర్మాధర్మాలలో ఏది ఆచరించడమైనా మనిషి సంకల్పంలో ఉంటుంది అని. సత్కర్మాచరణం చేస్తూ పరబ్రహ్మను ధ్యానం చేయడం వల్ల మానవుడు అమృతత్వాన్ని పొందుతాడు. ఎన్ని మంచి విషయాలు తెలిసినా దానివల్ల మనకు ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు, ఆచరించినదే అక్కరకు వస్తుంది అని చెప్పాడు. చాలా యుగాలుగా రెండు వాదాలు సాగుతున్నాయి. సత్కర్మాచరణం సుదీర్ఘకాలం చేయడం అలవాటు వల్ల సత్యమైనటువంటి జ్ఞానం లభిస్తుంది అని ఒక వాదం. అసలు ఏది సత్కర్మో ఏది దుష్కర్మో తెలియాలంటే జ్ఞానం ముందు కలగాలి కదా అనేది రెండవ వాదం. ఏది ఏమైనా ప్రపంచంలో ధర్మమే ఎక్కువ బలం గలదై పాపాన్ని ఓడిస్తున్నదా లేక పాపమే ధర్మాన్ని ఓడిస్తున్నదా అని. అయితే సనత్సుజాతుడు నిష్కర్షగా స్పష్టంగా ఇలా చెప్పాడు. ఓ రాజా, నీ దృష్టిలో ధర్మం అధర్మం సమాన బలమైనవి కావచ్చు, కాని సత్యం నీకే తెలుసు లోపల. లోకంలో ధర్మం బలమై ఒక మనిషి అధర్మాన్ని జయించి దాని నుండి విరమించినప్పుడు అతడు ఆనందంగాను ప్రశాంతంగాను జీవిస్తాడు. అలా కాక అధర్మమే బలమై అతనిలోని ధర్మాన్ని జయించినప్పుడు అతడే అశాంతికి లోనై లోన ఏడుస్తూ గడుపుతాడు. ఈ రెంటిలో ఏది బలవంతమైనదో అతడే నిర్ణయించుకోవాలి అని. ఉదాహరణకు పరోపకారం చేసినవాడు, సేవా కార్యక్రమాలు నిర్వహించినవాడు తాను ఆశించినటువంటి గౌరవం సమాజంలో దక్కకపోయేసరికి అందరూ కృతజ్ఞులని ఇటువంటి వారికి మేలెందుకు చేయాలా అని మంచి పనులు చేయడం మానేస్తాడు. ఇక వాడు పరిణామంలో ముందుకు పోడు. అతనికి ఆత్మానంద స్వరూపమైనటువంటి ఆనందం దక్కదు. కొన్నాళ్ల పాటు తన ద్వారా మేలు పొందినటువంటి వారు అందించినటువంటి భోగాలు దక్కి ఆ పైన పతనం పొందుతాడు. అలా కాక పుణ్యపాపాల రెండింటినీ కూడా భస్మం చేసి ఈ ద్వంద్వాలకు అతీతుడై కర్తృత్వం ఫలితం ఈ రెండింటి యందు అపేక్ష లేక కర్మయోగిగా జీవించేవాడు ధరిస్తాడు. అతడు బ్రహ్మానంద స్వరూపుడైన అమృతత్తుడవుతాడు అని చెప్పాడు సనత్సుజాతుడు.
1: ఇంతవరకు మీరు సూక్తి సుధా కార్యక్రమంలో శంభు ప్రసాద్ గారు అందించిన సూక్తులు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు. ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో సంజీవని ప్రాజెక్టును వచ్చే జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి జ్ఞాన విద్యా కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఖరీఫ్ సాగుకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వార్తల వివరాలు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు నిర్వహించనున్న ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొని యువతనుద్దేశించి ప్రసంగించనున్నారు. క్రీడలు, యువనాయకత్వం, ఆరోగ్యం, దేశ నిర్మాణం వంటి అంశాలపై యువతతో ప్రధానమంత్రి చర్చించనున్నారు. యువ సంవాద్లో భాగంగా క్రీడా మౌలిక వసతులు, శిక్షణ, క్రీడా విజ్ఞానం తదితర

0: అంశాలపై ప్రత్యేకంగా చర్చ జరగనుంది. మై భారత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. యువనాయకత్వం, స్వచ్చంద సేవ, భవిష్యత్ నైపుణ్యాలు, పౌర బాధ్యతలపై ప్రధానమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. నషాముక్త యువ ఉద్యమంపై కూడా యువతతో ప్రత్యేకంగా సంభాషించనున్నారు. క్రీడల ద్వారా మాదక ద్రవ్యాల వ్యసనాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దేశ క్రీడా ప్రస్థానంలో యువత భాగస్వామ్యాన్ని పెంచడం, బలమైన వికసిత భారత్ నిర్మాణంలో వారిని భాగస్వాములను చేయడం ఖేలో ఇండియా డైలాగ్ ప్రధాన లక్ష్యంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో వైద్యారోగ్య సేవలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో చేపట్టిన సంజీవని ప్రాజెక్టును వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లాలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సంజీవని ప్రాజెక్టుపై అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. డిజిటల్ హెల్త్ రికార్డులతో ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అమలు చేస్తే వైద్య సేవల్లో గణనీయమైన మార్పులు తీసుకురావచ్చునని ఆయన చెప్పారు. చిత్తూరు జిల్లాలో ప్రాజెక్టు అమలుతో మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా దీనిని విజయవంతంగా అమలు చేసి వైద్య సేవల్లో రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలపాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి జ్ఞాన విద్యా కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. దక్షిణ భారతదేశంలో రియల్ ఎస్టేట్ అభివృద్దికి హైదరాబాద్ అత్యంత ఆసక్తికరమైన ప్రాంతంగా అంతర్జాతీయ మ్యాగజైన్ ది ఎకానమిస్ట్ ప్రశంసించడంపై ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్దికి గత ప్రభుత్వాలు వేసిన పునాదులపై భవిష్యత్తు ప్రణాళికలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్, ఎఫ్ఎస్ఐ నిబంధనల తొలగింపు, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ, ఫార్మా రంగాల అభివృద్ది వంటి చర్యలు నగర ప్రగతికి దోహదపడ్డాయని తెలిపారు. హైదరాబాద్ను మరింత పచ్చగా, పరిశుభ్రంగా, వేగవంతమైన రవాణా వ్యవస్థతో, క్రీడలు, సంస్కృతి, కళలు, ఆహారం, వినోదం, ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ల మండలం కోపల్లె వద్ద పాత బ్రిటిష్ కాలం నాటి వంతెన స్థానంలో నిర్మించిన నూతన వంతెన్ను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపసభాపతి మాట్లాడుతూ కేవలం 5 నెలల్లోనే 2 లైన్ల వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. త్వరలోనే అప్రోచ్ రోడ్లతో సహా 4 లైన్ల వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభిస్తామని రఘురామకృష్ణరాజు తెలియజేస్తూ
1: చాలా ఇబ్బంది పడే పరిస్థితి, ఎన్నో దశాబ్దాల సమస్య. దానికి పనులు మొదలు పెట్టిన 5 నెలల్లో ఒక బ్రిడ్జ్ మనం ప్రారంభించడం, త్వరలో అప్రోచ్ రోడ్లు అన్ని కంప్లీట్ అయిన తర్వాత ప్రారంభోత్సవం తీసుకున్నాం. ఈ బ్రిడ్జ్ మీద రాకపోకలన్నీ ప్రారంభం అవుతాయి. భీమవరానికి ఇది ఒక అత్యంత ముఖ్యమైన, మనకి ఇప్పుడు ఏలూరు పాడు, రైకులూరు ఈ రోడ్డు అదంతా విజయవాడకి వెళ్ళడానికి షార్ట్ కట్ రూట్ అవుతుంది. దానికి ఇది ఒక ఇంపార్టెంట్ లింక్ గా మారబోతుంది. మనం ఇప్పుడు రెడీ అయిన ఈ 4 లేన్ బ్రిడ్జ్
0: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుపతి వెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చిలకలూరుపేట వద్ద ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు మరణించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఖరీఫ్ సాగుకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్నినో ప్రభావాన్ని ఫిబ్రవరి నుంచే అంచనా వేసి తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించామని చెప్పారు. జూన్ మొదటి వారం నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు రాష్టంలో సాధారణం కంటే 51% తక్కువ వర్షపాతం నమోదైన పప్పుధాన్యాల సాగు 23.6% పెరిగిందని అన్నారు. రైతులకు పంటల బీమా భరోసా కల్పించడంలోనూ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు. ఖరీఫ్ 2025లో 19.5 లక్షలుగా ఉన్న బీమా దరఖాస్తులు ఈ ఏడాది 35.1 లక్షలకు పెరిగాయని వివరించారు. ఎల్నినో పరిస్థితులు నెలకొన్నప్పటికీ రాష్టంలో ప్రతి ఒక్కరికి త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చివరి రిజర్వాయర్ వరకు నీటిని నింపుతున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ శ్రీశైలం నుంచి రాయలసీమకు తొలి విడతగా రోజుకు 11,500 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం తొలి సంవత్సరంలోనే హంద్రీనివా కోసం 3,870 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 55 టీఎంసీల నీటిని

0: రాయలసీమ చివరి భూములకు తరలించినట్లు మంత్రి రామానాయుడు తెలియజేస్తూ,
1: కృష్ణా డెల్టాకు సంబంధించి మనం ఆ పులిచింతల్లో ఉన్నటువంటి రిజర్వ్ వాటర్ పోను ఇంకా 15 టీఎంసీలు అవసరం, అంటే దగ్గర దగ్గర 46 టీఎంసీలు ఒక ఆంధ్రాకే నాగార్జున సాగర్ కు అవసరమైనటువంటి పరిస్థితి చేత ఆ విద్యుత్ ఉత్పత్తి ద్వారా వచ్చినటువంటి నీరు కూడా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కి నాగార్జున సాగర్ ద్వారా మనకు అవసరమైనటువంటి విషయాన్ని కూడా మరి అవగాహన లేకుండా మాట్లాడడం. ఏదైతే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉందో దాన్ని కూడా మన అవసరాలకి మించి ఉత్పత్తి చేయడానికి లేదు అని చెప్పి కేఆర్ఎంబికి ఆల్రెడీ ఒక లెటర్ ఇవ్వడం జరిగింది.
0: ప్రపంచ స్థాయి సంస్థలైన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు జీసీసీల ఏర్పాటుకు హైదరాబాద్ను తొలి ఎంపికగా ఎంచుకుంటున్నామని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్ హైటెక్ సిటీలో గ్లోబల్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ కేవలం ఐటీ రంగానికే కాకుండా స్పోర్ట్స్, టెక్నాలజీ, మీడియా, హాస్పిటాలిటీ, క్యాపిటల్ మార్కెట్లు, ట్రేడింగ్, ఎనర్జీ వంటి విభిన్న రంగాల్లో పెట్టుబడులకు కేంద్రంగా ఎదుగుతోందని తెలిపారు. రాష్టంలో గత సంవత్సరంలో 75 జీసీసీలు ఏర్పాటయ్యాయని, వచ్చే ఏడాది నాటికి మరో 100 జీసీసీలను రాష్టానికి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరంట్ల పట్టణ ప్రజల త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి చేపట్టిన పైప్లైన్ పనులను ఆమె నిన్న అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సవిత పేర్కొంటూ,
2: పెనుకొండ నియోజకవర్గంలో హైవే రోడ్ సుమారుగా 33 కిలోమీటర్లు 700 కోట్లతో శతవ్యయంగా పనులు కూడా జరుగుతున్నాయి. గోరెంట్ల ఊర్లేకు పోకుండా బైపాస్ హైవే కనెక్టివిటీ కూడా ఈ రోజు ఓపెన్ చేయడం కూడా జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఒక పక్క జలకళ, ఒక పక్క హైవే కనెక్టివిటీ, మనకన్నేశ్వర్ బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉండటం వల్ల, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా ఉండటం వల్ల ఈ రోజు మనకు కియా లాంటి పరిశ్రమలు, కియా అనుబంధ సంస్థలు, పెల్ కావచ్చు, ఫైటర్ జెట్ కావచ్చు, మరి పరిశ్రమలు మొత్తం రాయలసీమ వైపే చూస్తున్నాయి.
0: వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం రుతుపవన ద్రోణి విస్తరించి ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానామంలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో సంజీవని ప్రాజెక్టును వచ్చే జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి జ్ఞాన విద్యా కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఖరీఫ్ సాగుకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఏఎం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచిక రిచా ఝా. అథ వార్తా. నేపాలదేశ హ్యః సహసా భీషణ జలాప్లావస్య అనంతరం ప్రాయః షష్ట్యధికైకశత జనానా మృత్యుః అభవత్ తథా సార్ధ సప్తశతాధికాః జనాః లుప్తాః సంతి. విలుప్తేషు త్రయస్త్రింశదధికైకశత భారతీయ నాగరికాః అపి సమ్మిళితాః సంతి. మధ్య నేపాల ప్రదేశే జాతః అయం జలాప్లావః అనేకాన్ నగరాన్ గ్రామాన్ చ వినాశితవాన్. అనేకే మహత్వపూర్ణాః సేతవః ప్రవాహేన నష్టాః తథా ప్రాయః ద్వాదశ జల విద్యుత్ పరియోజనాః అపి ప్రభావితాః సంతి. నేపాలస్య విదేశమంత్రి శిశిరఖనాలః సంసదం సూచితవాన్ యత్ స్థాయి సమయానుసారం ప్రాతః ప్రాయః పాదోననవవాదనే తిబ్బత ప్రదేశే భూకంపః ఆగతః. అథ ततः त्रयाणां निमेषानां अनन्तरं सहसा जलाप्लावस्य सूचना प्राप्ता. అత తస్మాత్ భూకంప

0: కంపన కారణాత్ హిమనద స్ఫుటిత ఏన సహసా జలప్లావ ఉత్పన్న ఇతి సంభావనా వ్యక్త. అధికారిభిః సంసూచితం యత్ ప్రభావిత ప్రదేశస్య విభిన్న భాగేభ్యః ప్రాయః శతజనాః రక్షితాః. తేషు త్రింశత్ జనాః కాఠమాండు నగరే స్థితే త్రిభువన విశ్వవిద్యాలయ శిక్షణ చికిత్సాలయే చికిత్సాం ప్రాప్నువంతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీయ నేపాలస్య సమకక్షేణ బాలేంద్ర షాహేన సహ దూరభాషేణ వార్తాం కృత్వా తస్మై సర్వ సంభవ మానవీయ సహాయతాయాః ఆశ్వాసనం దత్తవాన్. శ్రీ షాహ ప్రధానమంత్రిణే మోదినే సహానుభూతిపూర్ణ వచనానాం మానవీయ సహాయతాయాః ప్రస్తావస్య చ కృతే ధన్యవాదం జ్ఞాపితవాన్. నవదిల్లీతః పూర్వమేవ 10 టన్ పరిమితా మానవీయ సహాయతా ప్రేషితా అస్తి. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః సామాజిక సంచార పటలె ఉక్తవాన్ యత్ భారతం అస్యాం సంకటాపన్నాయాం పరిస్థితౌ నేపాలదేశేన తత్రత్యై జనైశ్చ సహ దృఢతయా స్థితి. కాఠమాండునగరే స్థితేన భారతీయ దూతావాసేన భారతీయ నాగరిక సంబద్ధ సహాయతాయై సూచనాయై చ ఆపత్కాలీన దూరభాష సంఖ్యాః ప్రకాశితాః. విలుప్తేషు భారతీయేషు న్యూనాతిన్యూనం 50 జనాః కైలాస మానసరోవర యాత్రయై గతాః తీర్థయాత్రినః సంతి ఇతి అవధేయాస్పదం వర్తతే. హిమాలయీయ దేశే సహసా జాతేన జలప్లావేన అథ గండక నద్యాః చ జలస్తరే వృద్ధిః సంభావనాం దృష్ట్వా బిహార రాజ్యేన సజ్జతాః తీవ్రీకృతాః. బిహారస్య పశ్చిమ చంపారణ పూర్వ చంపారణ గోపాలగంజ సారణ ముజఫర్పుర వైశాలి ఇత్యతేషు షట్షు జనపదేషు సతర్కతా వర్ధితా అస్తి. ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీ ఉక్తవాన్ యత్ పరిస్థితిం నిరీక్షణాయ ఉచ్చస్తరీయ దళస్య నిర్మాణం కృతమస్తి. ఉత్తరప్రదేశే నేపాల సీమా సమీపస్థయోః మహారాజగంజ కుషీనగర జనపదయోః నిరీక్షణం వర్ధితమస్తి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య దృశ్య శ్రవ్య పరాంతర్జాలీయ మాధ్యమేన ఖేలో ఇండియా ఇది సంవాదం సంబోధయిష్యతి. మేరా యువా భారత్ ఇత్యేతద్వారా ఐషమః రాష్ట్రీయ క్రీడా దివస సమారోహాణం అంతర్గతం ఆయోజితః అయం కార్యక్రమః సంపూర్ణ దేశే ఆయోజయిష్యతే. యస్మిన్ ప్రత్యేకస్య రాజ్యస్య కేంద్రశాసిత ప్రదేశస్య చ ప్రత్యేకస్మిన్ జనపదే స్థితయోః ద్వయోః మహావిద్యాలయయోః యువానః భాగం గ్రహీష్యంతి. అయం కార్యక్రమః క్రీడా యువనేతృత్వం నాగరిక దాయిత్వం స్వయం సేవా శారీరక స్వాస్థ్యం రాష్ట్ర నిర్మాణం చ ఏకస్మిన్ సామూహిక మంచే సంయోజయిష్యతి. భారత చీన దేశౌ సీమా క్షేత్రేషు శాంతిం స్థైర్యం చ స్థాపయితుం తథా ఉభయోః దేశయోః ద్విపక్షీయ సంబంధానాం స్వస్థం నిరంతరం చ వికాసాయ అనుకూలం వాతావరణం నిర్మాతుం స్వప్రతిబద్ధతాం పునః ప్రతిపాదితవంతౌ. భారత చీనయోః విశేష ప్రతినిధీనాం సీమా వివాద సంబద్ధ వార్తాయాః 25తమం చరణం హ్యః బీజింగ నగరే అభవత్ ఇతి వార్తాః.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు. ప్రసార వివరాలు వింటారు. వివరాలకు ముందు ప్రకటనలు విందాం.
2: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై జీఆర్టీ జ్యువెలర్స్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.

0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: ప్రకటనలు విన్నారు. ప్రసార వివరాలు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఈ రోజు ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ ఉదయం ప్రసారంలో మరి కాసేపట్లో అనగా 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రభాత లహరి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ముందుగా ప్రబోధ గీతం వింటారు, అనంతరం వాణిజ్య ప్రకటనలు వినవచ్చు. ఇక 7:30 కంఠేశ్వర ఛాతి మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు డాక్టర్ బి రాజేశ్వర్ గారు, ఫల్మనాలజిస్ట్. 8:00 వేదాంత్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు డాక్టర్ ఎం వర్ష దివ్య తేజ గారు, గైనకాలజిస్ట్. 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 సినీ రంజని తెలుగు సినీ గీతాలు వింటారు. 9:00 హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాలు వినవచ్చు. ఇక 10:00 వివిద్ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి సాయంత్రం 5:00 వరకు. ఇవి ఈ ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. 5:30 లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు వినవచ్చు. 5:45 సినీ రంజని కార్యక్రమం. 6:00 హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:20 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. సినీ రంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:50 వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. ఇక 8:30 జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు. 8:45 హిందీలో వార్తలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు. 11:05 ఆంగ్లంలో వార్తలతో ఈనాటి కార్యక్రమాలు ముగుస్తాయి. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి వార్తలు
2: చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్ నుద్దేశించి ప్రసంగిస్తారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మధ్య నేపాల్ ను నిన్న భారీ ఆకస్మిక వరద ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు రేపు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్ నుద్దేశించి ప్రసంగిస్తారు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువ భారత్ ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రతి జిల్లాలో 2 కళాశాలల్లో యువత భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది క్రీడలు, యువ నాయకత్వం, ప్రజల బాధ్యత, స్వచ్చంద సేవ, ఫిట్నెస్, దేశ నిర్మాణాన్ని ఒకే

వేదికపైకి తీసుకొస్తుంది. భారతదేశ యువజన క్రీడా వ్యవస్థపై సాగుతున్న చర్చల్లో వారి ఆలోచనలు దృక్పథాలు భాగమయ్యేలా ఇది తోడ్పడుతుంది. క్రీడలపై ఆసక్తి ఉన్న యువతకు ప్రముఖ అథ్లెట్లు, పతక విజేతలకు మధ్య ప్రత్యక్ష సంభాషణ జరగడం విశేషం. ఇందులో పాల్గొనే యువత తమ సొంత ఆలోచనలు, దృక్పథాలు, ఆకాంక్షలను వ్యక్తపరచడానికి యువ సంవాద్ ఈ కార్యక్రమంలో ప్రధానాంశంగా ఉంటుంది. క్రీడలు, ఒలింపిక్ ఆకాంక్షలు, యువ నాయకత్వం, వికసిత్ భారత్, నషాముక్త్ యువ అనే 5 ప్రధాన ఇతివృత్తాల చుట్టూ ఈ చర్చా వేదిక రూపుదిద్దుకుంది. భారతీయ రైల్వే వ్యవస్థ, అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశంలోని మొత్తం రైల్వే ట్రాఫిక్ లో దాదాపు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 అధిక రద్దీ మార్గాలున్నాయని ఆయన తెలిపారు. ఢిల్లీ హౌరా, హౌరా చెన్నై, చెన్నై ముంబై, ముంబై ఢిల్లీ, ఢిల్లీ చెన్నై, ముంబై హౌరా, ఢిల్లీ గౌహతి అనేవి ఆ 7 రద్దీ మార్గాలు. ఈ మార్గాలు మొత్తం రైల్వే నెట్వర్క్ లో 16% విస్తీర్ణాన్ని కలిగి ఉండగా సుమారు 41% రైల్వే ట్రాఫిక్ ను నిర్వహిస్తున్నాయని మంత్రి వెల్లడించారు. ఇది నెట్వర్క్ అంతటా మరింత సామర్థ్యాన్ని పెంపొందించడానికి, ప్రయాణికుల సరుకు రవాణా భవిష్యత్ వృద్దికి ఎంతగానో తోడ్పడుతుందని ఆయన తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో ఉన్నత విద్యాశాఖ అలాగే పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. గతంలో జారీ చేసిన ఆదేశాల పురోగతిని సమీక్షించడానికి, కొనసాగుతున్న కార్యక్రమాల అమలును ఈ సమావేశంలో సమీక్షించారు. ప్రతి స్థాయిలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంపై నిరంతరం దృష్టి సారిస్తూ, పనులను సకాలంలో పూర్తి చేయడం, సమర్థవంతమైన పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రహ్లాద్ జోషి అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్ లో పర్యటిస్తారు. అమ్రేలీ జిల్లాలోని హెత్ని హవేలీ సరస్సును ప్రారంభిస్తారు. గుజరాత్ విద్యాపీఠం 72వ స్నాతకోత్సవానికి హాజరవుతారు. అహ్మదాబాద్ లో జరగనున్న ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లపై సమీక్షా సమాపేశానికి అధ్యక్షత వహిస్తారు. థాల్ తేజ్ లో ఆర్వి పటేల్ ఫార్మినోవా అవార్డ్స్ 2026 కార్యక్రమానికి హోంమంత్రి హాజరవుతారు. కేంద్ర నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమాపేశమయ్యారు. ఈ సందర్బంగా నైపుణ్య పోటీలు, ఫలితాల ఆధారిత ఆర్థిక సహాయం, వ్యవసాయంతో సహా పలు అంశాలపై ప్రధానమంత్రితో జయంత్ సింగ్ చర్చించారు. సమస్యల పరిష్కారాలు, విధానపరమైన అంశాలపై సృజనాత్మకంగా ఆలోచించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించినట్టు సామాజిక మాధ్యమ వేదికగా జయంత్ సింగ్ తెలియజేశారు. నేపాల్లో నిన్న మధ్య నేపాల్ ను భారీ ఆకస్మిక వరద ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. 133 మంది భారతీయులతో సహా 750 మందికి పైగా ఆచూకీ గల్లంతైంది. టిబెట్ లో ఉద్భవించిన ఈ వరద అనేక పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేసింది. టిబెట్ ప్రాంతంలో ఉదయం 8:37 భూకంపం సంభవించిందని, ఆ తర్వాత 3 నిమిషాలకే ఆకస్మిక వరదలు సంభవించాయని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. భూ ప్రకంపనల కారణంగా హిమానీ నదం కరిగిపోయి ఈ వరదలకు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. నేపాల్ టిబెట్ సరిహద్దు వెంబడి ఉన్న లేండే నది ఉప్పొంగడం, కొండ చర్యలు విరిగిపడ్డం వల్ల రసువా జిల్లాలోని సరిహద్దు పట్టణమైన తిమురేలో బేటే కోషి మీదుగా ఈ భారీ వరద త్రిశూలి నదిలోకి ప్రవేశించినట్టు నేపాల్ జాతీయ విపత్తు రక్షణ సహాయ నిర్వహణ సంస్థ తెలిపింది. రాజధాని ఖాట్మండు నుండి దాదాపు 200 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న నవాకోట్, చిత్రావన్, గోర్ఖా, తనాహు, నవల్ పరాసీ వంటి ఇతర జిల్లాలకు నదీ ప్రవాహం వ్యాపించింది. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జరిగిన ప్రాణ ఆస్తి నష్టం సంభవించడం పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము, నేపాల్ అధ్యకులు రామచంద్ర పౌడెల్ ఆ దేశ ప్రజలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విపత్తు ప్రభావిత బాధితుల కోసం నేపాల్ ప్రభుత్వం చేపట్టే సహాయ రక్షణ చర్యలకు భారత్ మద్దతిచ్చేందుకు సిద్దంగా ఉందని ముర్ము పేర్కొన్నారు.
ఈ ఆకస్మిక వరదల పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్

కూడా తీవ్ర దిగ్బాంతి వ్యక్తం చేశారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. నేపాల్లో వరదల కారణంగా సంభవించిన ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని బాలేంద్ర షాతో ఫోన్లో మాట్లాడి తమ సంతాపం తెలిపారు. ఈ కష్టకాలంలో భారత ప్రజలు నేపాల్ ప్రజలకు సంఘీభావంగా నిలుస్తారని పేర్కొన్నారు. నేపాల్ కు సాధ్యమైన అన్ని మానవతా సహాయాలు అందించడానికి భారత్ సిద్దంగా ఉందని తెలిపారు. సహాయ రక్షణ చర్యలపై భారత్ నిరంతరం సమన్వయం చేసుకుంటోందని ప్రధానమంత్రి వెల్లడించారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు, గండక్ నదిలో నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నందున బీహార్ ప్రభుత్వం వరదల ముందస్తు సన్నద్దతను ముమ్మరం చేసింది. రాష్టంలోని 6 జిల్లాలు పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, గోపాల్గంజ్, సరన్, ముజఫర్పూర్, వైశాలీల్లో గండక్ నదీ పరివాహక ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఉంచారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీతామడి, షయోహార్, ఇతర జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పశ్చిమ చంపారణ్లోని బగాహా, వైశాలి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. గండక్ నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున గోపాల్గంజ్, బెటియాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ ఉత్తరప్రదేశ్, వాయువ్య మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ యాదవ్ తెలిపారు. అంతేకాకుండా రానున్న 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మహిళా సాధికారత కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి కేవలం ఒక ఎన్నికల నినాదం మాత్రమేనని బీజేపీ విమర్శించింది. న్యూఢిల్లీలో జరిగిన పత్రికా సమాపేశంలో బీజేపీ నాయకురాలు బాన్సురీ స్వరాజ్ మాట్లాడుతూ, మహిళా సాధికారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో నారీశక్తి వందన అధినియంను ప్రవేశపెట్టిందన్నారు. కాంగ్రెస్ ఈ చట్టాన్ని వ్యతిరేకించి సభలో దాని ఆమోదాన్ని అడ్డుకుందని ఆమె ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్ ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మధ్య నేపాల్ ను నిన్న భారీ ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

ప్రభాత లహరి. విభిన్న కార్యక్రమాల సమాహారం ప్రభాత లహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం.

ఈ కార్యక్రమంలో ముందుగా మనం ప్రబోధ గీతం వింటాం. అనంతరం వాణిజ్య ప్రకటనలు వినవచ్చు. అనంతరం సినీ భక్తి గీతం వింటారు. ఇక 7:30 కంఠేశ్వర ఛాతి మరియు రెస్పిరేటరీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు డాక్టర్ వి రాజేశ్వర్ గారు, ఫల్మనాలజిస్ట్. ఇక 8:00 వేదాంత్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు డాక్టర్ ఎం వర్ష దివ్య తేజ గారు, గైనకాలజిస్టు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రబోధ గీతం.

0: రాజా బొబ్బలా
1: సై బాల్,
0: నడుగులో తామరా
1: సై బాల్,
0: బుర్రద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
3: ఏ ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జిఆర్టి జ్యువెలర్స్.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
9: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
10: మాతృత్వం ఒక మధురమైన వరం.
11: ఈ వరం పొందడానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
10: సంప్రదించండి
11: డాక్టర్ బండారి సుజాత,
10: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
11: ఖలీల్ వాడి, నిజామాబాద్.
10: ఫోన్ 0846225-3344. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
12: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
10: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
12: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
10: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
12: ద్వారకానగర్, నిజామాబాద్.
10: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
11: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
10: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట,
11: 24 గంటలు అత్యవసర సేవలు.
10: NABH గుర్తింపు.
11: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయటం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయటం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
10: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
11: డాక్టర్ వినోద్ పవార్, కపిలా హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
10: సెల్ 9440004837. దరమాండ్ షాప్,
11: మగవారి పెళ్లి వస్త్రాలకు, దసరా, దీపావళి పండుగలకు
10: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
11: ఏకైక కంపెనీ షోరూమ్
10: దరమాండ్ షాప్,
11: హోటల్ వంశీ కాంప్లెక్స్, కులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
3: ఏ ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జిఆర్టి జ్యువెలర్స్.
13: ప్రకటనలు విన్నారు శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాం. మరి కాసేపట్లో 7:30 కంఠేశ్వర ఛాతీ మరియు రెస్పిరేటరీ హాస్పిటల్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు డాక్టర్ బి రాజేశ్వర్ గారు, పల్మనాలజిస్ట్. కార్యక్రమంలో ఇప్పుడు విందాం సినీ భక్తి గీతం.

0: సినీ భక్తి గీతం విన్నారు. నిలయంలో సమయం 7:30 గా వస్తుంది. శ్రోతలు మీరు వింటున్నారు ప్రభాతర్ హరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కంఠేశ్వర ఛాతీ మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: కంఠేశ్వర హాస్పిటల్ దీప హాస్పిటల్ బిల్డింగ్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: ఫోన్ 2225225. దీర్ఘకాలిక దగ్గు, దమ్ము, ఆయాసం, అస్తమా, అలర్జీ, తరచుగా జలుబు చేయడం, తుమ్ములు రావడం, ఊపిరితిత్తులలో నీరు, చీము చేరడం, ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడడం, ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులకు నాణ్యమైన వైద్యం అందించే హాస్పిటల్ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చింది.
1: సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ బి రాజేశ్వర్, ఛాతి వ్యాధుల వైద్య నిపుణులు మరియు క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, కంఠేశ్వర హాస్పిటల్, దీప హాస్పిటల్ బిల్డింగ్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: ఈరోజు క్షయ వ్యాధి గురించి, అంటే టీబీ వ్యాధి గురించి తెలుసుకోబోతున్నాము. ప్రపంచ వ్యాప్తంగా 10 మిలియన్ల కంటే ఎక్కువగా టీబీ సోకిన వారు ఉన్నారు.

అయితే 1.8 మిలియన్ల కంటే ఎక్కువగా ప్రతి సంవత్సరము టీబీ వల్ల మరణాలు సంభవించడం అనేటువంటి జరుగుతుంది. అయితే ప్రపంచ దేశాలతో పోల్చి చూసుకున్నట్లయితే మన దేశంలోనే టీబీ తీవ్రత అనేటటువంటిది అధికంగా ఉంది. మన ఇండియా లోపల 2.5 మిలియన్ల కంటే ఎక్కువగా టీబీ సోకిన వారు ఉన్నారు. ప్రతి సంవత్సరం 4 లక్షల కంటే ఎక్కువ మంది టీబీ వల్ల చనిపోతున్నారు. కాబట్టి ఈ టీబీ వ్యాధి పైన ప్రతి ఒక్కరూ అవగాహన అనేటటువంటిది కలిగి ఉండాలి. అయితే కొంతమంది అడుగుతూ ఉంటారు, టీబీ అంటే ఏంది, టీబీ ఎలా వస్తుంది, టీబీ ఎవరికి వస్తుంది, టీబీ ఏ భాగాలకు వస్తుంది అనేటటువంటి క్వశ్చన్లు చాలా మంది అడుగుతూ ఉంటారు హాస్పిటల్స్ లో. అయితే టీబీ అంటే ఏంటంటే, అది ఈ ట్యూబర్క్యులోసిస్ అని అంటాము వైద్య పరిభాష లోపల, దాన్ని మనం వాడుక భాష లోపల క్షయ అని అంటాము. క్షయ అంటే క్షీణించడము అని అర్థము. అయితే ఎలా వస్తుందంటే, ఈ మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే సూక్ష్మజీవి బ్యాక్టీరియా మూలంగా ఈ టీబీ అనేటటువంటి వ్యాధి లేదా క్షయ అనేటటువంటి వ్యాధి వస్తుంది. టీబీ ఉన్నటువంటి వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు లేదా గట్టిగా నవ్వినప్పుడు ఈ టీబీ క్రీములు గాలిలో వ్యాపిస్తాయి. అయితే గాలిలో ఉన్నటువంటి ఈ క్రీములను ఎవరైనా అంటే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు పీల్చితే వారికి టీబీ వస్తుంది. కొంతమంది అడుగుతూ ఉంటారు, సార్ ఈ టీబీ బయట ఉంటుందన్నారు కదా, వారిని పీల్చినప్పుడు ప్రతి ఒక్కరికి అంటే ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరికి వస్తుందా అని అడుగుతూ ఉంటారు. కానీ ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి వ్యక్తులకు ప్రతి ఒక్కరికి రాదు. ఎందుకంటే ఎవరైతే టీబీ క్రీములను పీల్చినప్పుడు అవి లోపల ఉండిపోతాయి అన్నట్టు. ఎప్పుడైతే వారి యొక్క వ్యాధి నిరోధక శక్తి తగ్గిందో, వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ తగ్గినప్పుడు ఈ టీబీ అనేటువంటిది రావడం జరుగుతుంది. అయితే ఏ భాగాలకు వస్తుందని కొంతమంది అడుగుతూ ఉంటారు. కొంతమంది సార్ ఇక్కడ మెడపైన గడ్డలైనాయి, కానీ మీరేమో దగ్గు వస్తేనే టీబీ అన్నారు, తిమ్మడొస్తేనే టీబీ అన్నారు, ఇలా చెప్తా ఉంటారు కదా, మరి నాకు ఇక్కడ మెడ భాగంలో గ్రంథులైనాయి కదా అని చెప్తా ఉంటారు. అంటే ఏ భాగాలకు టీబీ వస్తుంది అనేటువంటిది అవగాహన కూడా ఉండాలన్నట్టు. అంటే టీబీ అనేది ముఖ్యంగా ఊపిరితిత్తులకు వస్తుంది. అయితే మన శరీరం లోపల గోర్లు వెంట్రుకలకు తప్పించి శరీరంలోని అన్ని అవయవాలకు టీబీ సోకేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే రక్త ప్రసరణ ఉన్నటువంటి ప్రతి అవయవానికి టీబీ సోకొచ్చు. అంటే ఉదాహరణకు ఈ ఊపిరితిత్తుల నుంచి ఆవరించి ఉన్నటువంటి పొరలకు గాని, మెడ భాగాన కొంచెం స్వెల్లింగ్స్ రావడము అంటే గడ్డలు కావడం గాని, లేదంటే కడుపుకు అబ్డామిన్ ట్యూబర్క్యులోసిస్ కానీ, లేదంటే బోన్స్ కు రావడం గాని, తర్వాత స్కిన్ కి రావడము, తర్వాత ఈ కంట్లో గాని చర్మానికి గాని, ఇలా ప్రతి అవయవానికి అంటే గోర్లు వెంట్రుకలకు తప్పించి ప్రతి అవయవానికి టీబీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఎవరిలో వస్తుంది టీబీ, ఎవరిలో ఎక్కువ వస్తుంది అనేటటువంటిది కూడా గుర్తుంచుకోవాలి. ఎవరైతే ఈ ఎయిడ్స్ పేషెంట్లు ఉన్నారో వాళ్లలో టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఒత్తిడి ఎక్కువగా ఉన్న వాళ్ళు, కొందరు స్ట్రెస్ ఎక్కువగా లోనవుతుంటారు, వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ అనేటువంటి తగ్గిపోతూ ఉంటుంది, దాని మూలంగా ఈ టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది సరైనటువంటి పౌష్టిక ఆహారం తినని వాళ్ళు, అంటే కొంతమంది ఈ ప్రొద్దున పూట బ్రేక్ఫాస్ట్ ను స్కిప్ చేస్తూ ఉంటారు, అన్నం తినరు ప్రొద్దున పూట, అలాగే ప్రోటీన్ పదార్థాలు తీసుకోరు, అంటే గుడ్డు తినకపోవడం గాని, మాంసకృత్తులు తినకపోవడం గాని, ఇలా జరుగుతుంటుంది అన్నట్టు. అంటే ఎవరైతే మంచి ఆహారము అంటే పౌష్టికాహారం తీసుకోరో వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి ఈ హ్యాబిట్స్ మూలంగా, అంటే కొంతమంది స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు గాని, ప్రతిరోజు ఈ ఆల్కహాల్ తాగుతున్నటువంటి వ్యక్తుల్లో కూడా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది, కాబట్టి వారికి కూడా టీబీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటారు, చాలా రోజుల నుంచి కొన్ని వ్యాధులతో బాధపడతా ఉంటారు. అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ గుండె జబ్బులతో బాధపడే వాళ్ళు గాని, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళు గాని, ఆ తర్వాత ఇంకా ఇతర ఏదైనా సరే దీర్ఘకాలికంగా అంటే ఎక్కువ రోజులు డిసీజ్ తోటి బాధపడుతూ వాళ్ళు దానికి కొన్ని రకాల మందులు అంటే కార్టికోస్టీరాయిడ్స్ వాడడం మూలంగా, ఆస్తమా పేషెంట్లలో గాని, ఇంకా రుమటాయిడ్ ఆర్థరైటిస్ గాని, ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేటటువంటి వాళ్ళు టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాకుండా చిన్నపిల్లల్లో వృద్ధులలో కూడా టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీరిలో వ్యాధి నిరోధక శక్తి ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది. అయితే మరి టీబీ లక్షణాలు ఎలా ఉంటాయో కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. టీబీ

లక్షణాలు ఎట్లుంటాయంటే, 2 వారాల కంటే ఎక్కువగా దగ్గు రావడము, దగ్గుతో పాటు తెమడ రావడము, సాయంత్రము లేదా రాత్రిపూట జ్వరం రావడము,

పరీక్షలు చేయించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే టీబీ నిర్ధారణకు అతి ముఖ్యమైనటువంటి పరీక్ష ఏంటంటే ఈ దగ్గు, దగ్గుతో పాటు తెమడ వచ్చినప్పుడు ఆ తెమడను ఈ సిబి నాట్ పరీక్ష చేసినప్పుడు ఆ టీబీని నిర్ధారించవచ్చు. అదే కాకుండా ఒకవేళ కొంతమందికి పొడి దగ్గు వస్తున్నట్లయితే వాళ్లలో ఎక్స్రే తీయడం మూలంగా గాని లేదంటే వాళ్లకు తెమడ రాదు కాబట్టి బ్రాంకోస్కోపీ అనే పరికరాన్ని ముక్కులోంచి పంపించి అక్కడి నుంచి తెమడ తీసి పరీక్షించడం అనేటటువంటిది జరుగుతుంది అన్నట్టు. అదే కాకుండా ఈ ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ గాని బయాప్సీ చేయడం మూలంగా టీబీని నిర్ధారించవచ్చు. కానీ అన్నిటికంటే అతి ముఖ్యమైన పరీక్ష ఏంటంటే తెమడ పరీక్ష చేయించుకోవాలి. అది మన గవర్నమెంట్ హాస్పిటల్లో సిబి నాట్ అనే పరికరం ద్వారా ఈ తెమడ పరీక్ష అనేటటువంటిది చేస్తారు. కాబట్టి ఎవరికైతే ఇలా లక్షణాలు ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా తెమడ పరీక్ష చేయించుకోవాలి. ఇక ట్రీట్మెంట్ గురించి కొంతమంది అడుగుతూ ఉంటారు, సార్ 15 రోజులు వాడితే బాగుంటుందా, అంటే 4 రోజులు వాడితే బాగుంటుందా, చాలా మంది అడుగుతూ ఉంటారు. ఈ టీబీకి ట్రీట్మెంట్ ఖచ్చితంగా క్రమం తప్పకుండా ప్రతిరోజు మందులను 6 నెలల పాటు వేసుకోవాలి. మొదటి 2 నెలలు 4 రకాల మందులు వేసుకోవాలి. అందులో ఐసోనియాజిడ్, రిఫామ్సిన్, ఈథంబెటల్, పైరజినమైడ్ అనే మందులుంటాయి. మొదటి 2 నెలల తర్వాత మిగతా 4 నెలలు 3 మందులు వేసుకోవాలి. ఐసోనియాజిడ్, రిఫామ్సిన్, ఈథంబెటల్ ఇలాంటి మందులు వేసుకోవాలి. అయితే కొన్ని వ్యాధి అంటే కొన్ని రకాల టీబీ వ్యాధులు అంటే ఈ మొండిగా ఉంటాయన్నట్టు, అంటే మొండి టీబీ వ్యాధి అంటాము. దాన్ని వైద్య పరిభాషలో మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ అంటే ఎండిఆర్ టీబీ అంటాం అన్నట్టు. అయితే ఇది మందులకు లొంగదు. ఈ మందులకు లొంగనటువంటి మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ కి, ఎండిఆర్ టీబీకి మాత్రము 9 నెలల నుంచి 11 నెలల పాటు లేదా 1 సంవత్సరం నుంచి 1 సంవత్సరం పాటు ఈ చికిత్స అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా క్రమం తప్పకుండా 6 నెలలు టీబీ మందులు ప్రతిరోజు వేసుకున్నట్లయితే ఖచ్చితంగా టీబీ వ్యాధి అనేటువంటిది తగ్గిపోతుంది. అయితే కొంతమంది అడుగుతూ ఉంటారు, మరి మందులు వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి ఎలాంటి ఆహారాన్ని తినాలి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. అయితే మందులు క్రమం తప్పకుండా ఆర్ఎన్టీసీపీ డాక్టర్ ప్రొవైడర్ చెప్పినట్లు వినాలి. అదేవిధంగా ఛాతీ ఊపిరితిత్తుల వైద్య నిపుణులు, పల్మనాలజిస్ట్ చెప్పిన విధంగా వాడాలి. 6 నెలలు ఖచ్చితంగా వాడాలి. ప్రతిరోజు ఎట్టి పరిస్థితులలో మందులు ఆపరాదు. ఒకవేళ మధ్యలో మందులు మానివేస్తే మళ్లీ తిరిగి మొదటి నుంచి మందులు వాడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు మందులు వాడాలి. ప్రతిరోజు ఉడికించినటువంటి కోడిగుడ్డు తినాలి. వారానికి 2 సార్లు లేదా 3 సార్లు మాంసాహారం, అది చికెన్ అయితేనేమి, మటన్ అయితేనేమి, చేపలైతేనేమి, ఖచ్చితంగా తీసుకోవాలి. అదేవిధంగా ప్రతిరోజు ఒక పెద్ద గ్లాస్ పాలు తాగాలి. అదేవిధంగా పండ్లు ఫలాలు మంచిగా తీసుకోవాలి. మందులు పడనట్లయితే డాక్టర్ గారిని సంప్రదించాలి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే టీబీ ఉన్నటువంటి వ్యక్తి దగ్గినప్పుడు ఖర్చు అడ్డు పెట్టుకోవాలి. అలా అడ్డు పెట్టుకున్నట్లయితే వాళ్ళ స్నేహితులను గాని కుటుంబ సభ్యులను గాని వాళ్లకు టీబీ రాకుండా ఇతను కాపాడొచ్చు. అయితే టీబీ సోకినటువంటి వ్యక్తి స్నేహితులు గాని కుటుంబ సభ్యులు గాని వాళ్లకు లక్షణాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా తెమడ పరీక్ష అనేటటువంటిది చేయించాలి. టీబీ వ్యాధిపై అవగాహన పెంచుకుని సమాజం లోపల టీబీ ఉన్నటువంటి వ్యక్తులు గాని లేదంటే టీచర్లు గాని లాయర్లు గాని తర్వాత లెక్చరర్లు గాని తర్వాత ఈ సిస్టర్స్ గాని వార్డ్ బాయ్స్ గాని ఇలా అవగాహన కలిగి ఉన్న వాళ్ళు, టీబీ పైన అవగాహన కలిగి ఉన్న వాళ్ళందరూ ఈ ప్రసార సాధనాల ద్వారా అయితేనేమి, పేపర్ల ద్వారా అయితేనేమి టీబీ పైన అవగాహన కల్పించినట్లయితే టీబీ రహిత సమాజాన్ని చూడవచ్చు. అదే కాకుండా ఈ మందులు వాడేటప్పుడు ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ ను కంట్రోల్లో పెట్టుకోవాలి. కొంతమంది ఏం చేస్తుంటారంటే షుగర్ ను కంట్రోల్లో పెట్టుకోకుండా టీబీ మందులు వాడుతూ ఉంటారు. అది చాలా తప్పు. షుగర్ కంట్రోల్లో ఉంటే టీబీ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఒకవేళ షుగర్ ఎక్కువగా ఉన్నట్లయితే టీబీ అనేటటువంటిది ఈ తగ్గడం అనేటువంటిది కొంచెం లేట్ అవుతా ఉంటుంది. అయితే ఎవరైతే బీడీ గాని సిగరెట్ గాని ఏదైనా వ్యసనానికి అలవాటు పడ్డట్లయితే ప్రతిరోజు మందు తాగుతున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా అంటే ఒక పద్ధతి ప్రకారం బీడీని సిగరెట్ ని మానేయాలి. అదేవిధంగా మందు తీసుకోకపోతే బాగుంటుంది. సో ఎవరైతే ఈ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో అంటే ముఖ్యంగా ఈ ఆస్తమా పేషెంట్లు గాని తర్వాత ఈ సిఓపిడి పేషెంట్లు గాని అదేవిధంగా ఈ స్ట్రెస్ తో బాధపడేటువంటి వ్యక్తులు గాని గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళు గాని తర్వాత కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళు చాలా జాగ్రత్త

0: తీసుకోవాలి. అంటే వాళ్ళ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ప్రతిరోజు నడక, అంటే ప్రతిరోజు వాకింగ్ చేయడం గాని, తర్వాత మంచి ఆహారం తీసుకోవడం మూలంగా గాని, అదేవిధంగా యోగా మెడిటేషన్ చేయడం మూలంగా గాని, స్ట్రెస్ తగ్గించుకోవడం మూలంగా ఈ వ్యాధి నుంచి బయటపడేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఊర్లో డాక్టర్ ప్రొవైడర్ చెప్పినట్టు 6 నెలల కోర్సు ఎట్టి పరిస్థితుల్లో వాడాలి. కొంతమంది ఏం చేస్తుంటారంటే ప్రైవేట్ లో డాక్టర్స్, నా దగ్గరకు వచ్చే కొంతమంది పేషెంట్లు ఒక ఇద్దరు ముగ్గురికి ఏమైందంటే వాళ్ళు నా దగ్గర మెడిసిన్స్ వాడుతున్నారు, అదేవిధంగా అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ డాక్టర్ ప్రొవైడర్ ఇచ్చే మెడిసిన్స్ కూడా వాళ్ళు వేసుకుంటున్నారు. దాని మూలంగా ఏమవుతుందంటే కిడ్నీ గాని లివర్ సంబంధిత వ్యాధులు, కిడ్నీ లివర్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి అలా వాడకూడదు. ఒకవేళ అలా ఎవరైనా మీకు అక్కడ ఊర్లో మీకు ఏమైనా టీబీ మందులు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా డాక్టర్ గారిని అడగాలి. వాళ్ళకి ఫోన్ చేసి, ఎవరైతే టీబీ మందులు ఇచ్చినటువంటి డాక్టర్ ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి అడగాలి, ఇక్కడ కూడా టీబీ మందులు ఇస్తున్నారు, ఇవి వాడాలా వద్దని. సో ఎవరైతే ప్రైవేట్ టీబీ మందులు వాడుతున్నారో వారు మిగతా ఎవరి మందులు వాడకూడదు. ఒకవేళ వాడతా అని అనుకున్నట్లయితే ప్రైవేట్ మందులు ఆపేసి ఆ మందులు వాడాలి. ఎట్టి పరిస్థితుల్లో 2 మందులు ఒకేసారి వాడకూడదు, దాని మూలంగా దుష్పరిణామాలు సంభవించే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా ఈ ప్రభుత్వ చర్యలు కూడా చాలా ఉన్నాయి, వారికి టీబీ పేషెంట్లకు ఎంతో సహకారం చేస్తా ఉంది, వారికి నెలకు 500 రూపాయలని ప్రోత్సాహంగా అందిస్తా ఉంది, కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా ఎట్టి పరిస్థితులలో మందులను ఆపరాదు. అదేవిధంగా టీబీ ఉన్నటువంటి వ్యక్తి దగ్గినప్పుడు, అంటే సినిమా హాల్లో గాని, తర్వాత బస్టాండ్లలో గాని, తర్వాత రైల్వే స్టేషన్ లో గాని, జన సమూహం ఉన్నటువంటి ప్రదేశాల్లో దగ్గకూడదు. ఒకవేళ దగ్గొచ్చినట్లయితే ఖచ్చితంగా కర్చీఫ్ గాని, మూతికి మాస్క్ గాని పెట్టుకుంటే బాగుంటుంది. ఇలాంటి జాగ్రత్తలు పాటించినట్లయితే తనను తాను టీబీ వ్యాధి నుంచి లేదా క్షయ వ్యాధి నుంచి రక్షించుకోవడమే కాకుండా తన కుటుంబ సభ్యులను గాని, తన స్నేహితులను గాని, తర్వాత సమాజాన్ని కూడా రక్షించిన వాళ్ళు అవుతారు. టీబీ వ్యాధిని మన దేశం నుంచి, మన ప్రపంచం నుంచి పాలదోలి ఈ సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడిన వారు అవుతారు.
1: కంఠేశ్వర ఛాతీ మరియు శ్వాస సంబంధ వ్యాధుల ఎమర్జెన్సీ హాస్పిటల్. శ్వాసకోశ సంబంధ వ్యాధులు మనల్ని ఊపిరాడనీయకుండా చేస్తాయి. ఎంతకు తగ్గని గురక COPD, ILD లాంటి దీర్ఘకాలిక వ్యాధులకే కాకుండా బ్రాంకైటిస్, ఇంకా సిగరెట్ తాగటం వల్ల వచ్చే వ్యాధులకు వైద్యం అందించడంలో సుదీర్ఘ అనుభవం ఉన్న వైద్యులు డాక్టర్ బి రాజేశ్వర్ గారు. సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ బి రాజేశ్వర్, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణులు మరియు క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, కంఠేశ్వర హాస్పిటల్, దీపా హాస్పిటల్ బిల్డింగ్, ద్వారకానగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కంఠేశ్వర హాస్పిటల్, దీప హాస్పిటల్ బిల్డింగ్, ద్వారకానగర్, నిజామాబాద్. ఫోన్ 222-5225.
2: ఇంతవరకు మీరు కంఠేశ్వర ఛాతీ మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. LIC యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. LIC హర్పల్ ఆప్కే సాథ్.
4: ఏయ్, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
5: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
4: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
5: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
4: బంగారం ధర తగ్గితే
5: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
6: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
7: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
8: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
9: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
10: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
11: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
12: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
7: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
8: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
9: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: హేయ్, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
5: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
4: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
5: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
4: బంగారం ధర తగ్గితే?
5: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
6: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
10: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
11: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై నిజామాబాద్ ఎఫ్ఎం ప్రభాత లహరి కార్యక్రమం. శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాం, మరి కాసేపట్లో అనగా 8 గంటలకు వేదాన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు డాక్టర్ ఎం వర్ష దివ్య తేజ గారు, గైనకాలజిస్ట్. కార్యక్రమంలో ఇప్పుడు విందాం బలగం సినిమా కోసం మంగ్లీ రామ్ మిర్యాల పాడిన ఈ పాట.
13: ఓరి వారి, ఇంకా వింటున్నావురా బాలు, ఇక ఎప్పుడు పోతావురా ఊర్లో కొన్ని అక్క, ఇక పొద్దు

ప్రభాతర్ హరి కార్యక్రమం వింటున్న శ్రోతలకు గమనిక. ఈ నెల 30వ తేదీ అనగా ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు.

0: నీ స్నేహం సినిమాలోని పాట విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. ఇప్పుడు విందాం వేదాంత్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంశ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్, నిజామాబాద్. వేదాంశ హాస్పిటల్.
2: పెళ్లై చాలా ఏళ్లైనా సంతానం లేదని చింతిస్తున్నారా? మాతృత్వానికి నోచుకోక దిగులు చెందుతున్నారా?
1: ఇప్పుడు ఆ అవసరమే లేదిక. సంతాన సాఫల్యతకు విశ్వసనీయమైన చిరునామా వేదాంశ హాస్పిటల్.
2: సంతాన సాఫల్యతలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ ఎం వర్షా దివ్యతేజ గారు ఇప్పుడు మన నిజామాబాద్ లో పూర్తి కాలం సేవలందిస్తున్నారు.
1: మీరు సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ ఎం వర్షా దివ్యతేజ, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, వేదాంశ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్, నిజామాబాద్.
3: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనకు తెలుసుకోవాల్సిన టాపిక్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇది ఎందుకు ఏర్పడుతుంది, దీంతో వచ్చే పరిస్థితుల్లో ఎలా ఎదుర్కోవాలి, ట్రీట్మెంట్ ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. నార్మల్గా ప్రెగ్నెన్సీ అంటే హస్బెండ్ కణాలు, భర్త కణాలు అన్నవి భార్య గర్భాశయంలోకి ప్రవేశించి ట్యూబ్స్ ద్వారా భార్యలో రిలీజ్ అయిన ఎగ్స్ తో ఫర్టిలైజ్ అవుతే మనకు ప్రెగ్నెన్సీ వస్తుంది. నార్మలీ ఈ కలయిక జరిగినప్పుడు వచ్చే పిండం అన్నది ట్యూబ్ లో నుంచి మళ్ళీ గర్భసంచిలోకి మనకు రావాలి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే మనకు ట్యూబ్స్ లో నుంచి రాకుండా ప్రెగ్నెన్సీ అన్నది మనకు గర్భసంచిలోకి కాకుండా అయితే ట్యూబ్ లోనో ఓవరీలోనో ఇంకెక్కడైనా ప్లేస్ లోకి వెళ్ళి అక్కడే స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇలా చేస్తే ఏంటంటే నార్మల్ పరిస్థితుల్లో మనకు గర్భసంచి అన్నది స్ట్రెచ్ అవుతుంటుంది. పిండం పెరిగిన కొద్దీ గర్భసంచి అన్నది పెరుగుతూ పిండం ఎదుగుదల

హెల్ప్ చేస్తుంది. కానీ ఈ పిండం గర్భసంచిలోకి వెళ్లకుండా మనకు ట్యూబ్ లో గాని, ఓవరీలో గాని, అండాశయంలో గాని ఇంకెక్కడైనా ఉంటే అది ఎదుగుదలకు అయ్యే పరిస్థితులు అక్కడ ఉండవు. దానివల్ల మనకు ఏర్పడే ప్రమాదాలు అన్నవి ఎక్కువగా ఉంటాయి. ట్యూబ్ లో పిండం పెరుగుతూ ఉంటే అంత స్ట్రెచబిలిటీ ఉండదు ట్యూబ్ కి. సో ట్యూబ్ పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇది ఎమర్జెన్సీ. నార్మల్లీ ప్రెగ్నెన్సీకి సంబంధించిన వాటిలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది చాలా ఎమర్జెన్సీ, అత్యవసరమైన పరిస్థితి అన్నమాట. ఏ టైంలో అయినా దీన్ని వెంటనే డయాగ్నోస్ చేసి ఈజీ ట్రీట్మెంట్, ఎంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే అంత బాగుంటుంది. ఇది నార్మల్లీ ఎందుకు వస్తుంది, నార్మల్ ప్రెగ్నెన్సీస్ కాకుండా ఎందుకు వస్తుంది అంటే ట్యూబ్ లో కదలిక సరిగ్గా లేకపోవడం వల్ల. ట్యూబ్ లో కదలిక మామూలుగా అండాశయం సైడ్ నుంచి గర్భసంచి వైపు ఉండాలి. కానీ ఇది గర్భసంచి వైపు రాకుండా ట్యూబ్ లోనే ఉండిపోవడము, ట్యూబ్ నుంచి బయటకు వచ్చి అండాశయంలో పెరగడము, ఇలాంటివి జరగడం వల్ల మనకు అక్కడ ఆ ప్రెగ్నెన్సీ అనేది అక్కడ ఫామ్ అవుతుంది. దాన్నే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని పిలుస్తారన్నమాట. ఇది మెయిన్ విషయం మనకి. ఇది ఎలా వస్తుంది, ఏంటి అనేది సరిగ్గా గుర్తించకపోతే ఏమవుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఎన్ని రకాలుగా రావచ్చు. ఒకటి, అది కదలకపోవడం వల్ల ట్యూబ్ లోనే రావడం. సెకండ్ వన్, రివర్స్ లో కదిలి, నార్మల్ గా గర్భసంచి వైపు కాకుండా రివర్స్ లో కదిలి అండాశయంలో రావడం కానీ, లేదు అంటే వెళ్ళి ఇంకెక్కడన్నా పొట్టలో ఇంకా వేరే ప్లేస్ లో రావడం కానీ, ఈ రెండు జరగవచ్చు. లేదు, గర్భసంచి వైపే వస్తుంది కానీ ఎక్కువగా కదిలి కిందికి గర్భాశయం మూతి వైపు రావడం కానీ, దాని సర్వైకల్ ఎక్టోపిక్ అంటారు అనమాట. ఈ నాలుగు ఛాన్సెస్ అనేవి ఎక్కువగా కామన్ గా జరుగుతాయి. ఎక్కడైనా ఉండొచ్చు కానీ ఇవి మోస్ట్ కామన్ గా అయ్యే ప్లేసెస్. దానికి కారణాలు, ఒకటి మూమెంట్, సెకండ్ వన్ గర్భసంచికి ఇన్ఫెక్షన్, ప్రాపర్ ప్లేసెస్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఇలా జరగవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఆ ట్యూబ్ లో కదలికను మార్చడం మనం ఏదైనా ఇన్వాలంటరీగా చేసినప్పుడు, అంటే ట్యూబ్ కి ఏమన్నా ఆపరేషన్ చేసినా, ట్యూబ్ లో ఇన్ఫెక్షన్ ద్వారా మందులు వాడినప్పుడు గానీ, ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు కావడానికి ట్రీట్మెంట్ తీసుకున్నా, ఇలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే మనకు ఆ మూమెంట్, ట్యూబ్ లో ఉన్న మూమెంట్ సరిగ్గా ఉండదు. దానివల్ల ఈ ప్రాబ్లం అనేది మనకు ఎక్కువగా వస్తుంది. దీన్ని మనం అంత త్వరగా గుర్తించుకుంటే అంత మంచిది. మనకు ఎలా గుర్తించుకోవాలి, నార్మల్ గా ఇది నార్మల్ గా ప్రెగ్నెన్సీ లాగే నెలసరి ఆగిపోవడం, నెలసరి స్కిప్ అవడం అన్నది కామన్ గా జరిగే ప్రాబ్లం. కానీ దాంతో పాటుగా మనకు అయితే కడుపు నొప్పిగాని ఉంటుంది, లేదు అనుకుంటే కొంచెం కొంచెంగా లైట్ స్పాటింగ్, బ్లీడింగ్ అవ్వడం గాని ఇలాంటివి ఏమన్నా జరగవచ్చు. ఇంకా ఏంటంటే ఈ ఒక్కొక్కసారి ఏంటంటే ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ట్యూబ్ పెరుగుతూ పెరుగుతూ ఉంటే పగిలిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గర్భసంచి అంత ఎలాస్టిసిటీ, అంత స్ట్రెచ్ అయ్యే కెపాసిటీ అనేది ట్యూబ్ కు ఉండదు. అక్కడ పెరుగుతూ పెరుగుతూ ఉంటే ఆ ప్లేస్ సరిపోక అది పగిలిపోతుంది. అలాంటప్పుడు ఏంటంటే బ్లీడింగ్ ఎక్సెసివ్ గా, ఎక్కువగా బ్లీడింగ్ అనేది మన అబ్డోమిన్ లోకి పొట్టలో అవ్వడం వల్ల షాక్ అవుతుంది అనమాట. లోపల ఎక్కువగా బ్లీడింగ్ అయ్యి ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువగా అవడం వల్ల షాక్ లోకి వెళ్తారు. బీపీ పడిపోతుంది, కళ్ళు తిరిగి పడిపోవడం కానీ, ఎక్కువగా రక్తహీనత కానీ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మాక్సిమం గా మనం వెంటనే గుర్తించడం, ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా గుర్తించగలగాలి. అందుకే ప్రతి ప్రెగ్నెన్సీలో ఏ పేషెంట్ కైనా పీరియడ్ స్కిప్ అయ్యాక వచ్చే, ఫస్ట్ టైం వచ్చే ప్రెగ్నెన్సీలో స్కాన్ చేసి డేటింగ్ స్కాన్ అండ్ ప్లేస్మెంట్ స్కాన్ ఇస్ కంపల్సరీ. అది గర్భసంచిలో ఉందా లేదా డిసైడ్ చేస్తుంది, దాంతో పాటు వచ్చిన ప్రెగ్నెన్సీ అనేది మనకు టైమింగ్ ని కూడా డిసైడ్ చేస్తుంది అనమాట. సో అందుకే ఎర్లీగా వచ్చినప్పుడు ఎర్లీ స్కానింగ్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. దాన్ని ఎప్పుడు ఎవరు స్కిప్ చేయకూడదు. ఫస్ట్ స్కాన్ లో ఎలా గుర్తిస్తాం మనం దీన్ని, ఫస్ట్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్. యూరిన్ లో మామూలుగా మనం ఇంట్లో చేసుకుంటాం కదా ప్రెగ్నెన్సీ టెస్ట్, అలాగే చేసుకుంటాం, అది పాజిటివే వస్తుంది. కానీ కొంచెం కొంచెంగా స్పాటింగ్ అవుతూ ఉంటుంది కడుపు నొప్పి. ఏ ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వస్తే అటువైపుగా మనకు పెయిన్ ఉంటుంది ఎక్కువగా, అది గమనించుకోవడం, ఇలాంటివన్నీ మెయిన్ గా ఉంటాయి అన్నమాట. దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు, ఫస్ట్ ఎర్లీ స్కానింగ్ లో చేస్తే ప్రెగ్నెన్సీ శాక్ అన్నది, గర్భధారణ అన్నది మనకు యుట్రస్ లో ఉండకుండా మనకు కనిపించదు యుట్రస్ లో, మెయిన్ అది. దాని ద్వారా తర్వాత ట్రేస్ చేస్తూ పోతే ఒకవేళ ట్యూబ్ లో ఉంటే పిండం పెరిగేది కానీ, ఆ పిండం పెరగడానికి కావాల్సిన పరిస్థితులన్నీ మన గర్భసంచిలో ఉండకుండా ట్యూబ్ లో ఉంటాయి. ఒకవేళ అది ట్యూబల్ ప్రెగ్నెన్సీ అంటే ట్యూబ్ లో వచ్చే ప్రెగ్నెన్సీ అయితే ట్యూబ్ లో ఉంటాయి, ఓవరీలో వచ్చే ప్రెగ్నెన్సీ అయితే మనకు ఓవరీలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా మనం అల్ట్రాసౌండ్ ద్వారా డయాగ్నోస్ చేస్తూ ఉంటాం. ఇలా మనం తెలుసుకున్న తర్వాత దాన్ని మనం ఎలా ట్రీట్మెంట్ చేయాలి, ఎలా చూసుకోవాలి, ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ట్యూబ్ పగిలిన తర్వాత మనకు లోపల బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ రక్తహీనతను మనం కరెక్ట్ చేసుకోవాలి. లేదు అంటే ఇంకా షాక్ లోకి, బీపీ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటుంది. సో అది కాకుండా ఉండాలంటే మనం మామూలుగా సెలైన్ లెక్కించుకోవడం కానీ, లేదు అంటే ఖచ్చితంగా రక్తం ఎక్కించుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అన్నది కంపల్సరీగా ఉంటుంది అన్నమాట. దానికి మెడికల్ ట్రీట్మెంట్ అవ్వచ్చు, సర్జికల్ ట్రీట్మెంట్.

0: మందుల ద్వారా కూడా ట్రై చేయొచ్చు, కానీ దానికి చాలా చిన్నగా ఉండాలి ట్యూబ్ లో ఉండే ప్రెగ్నెన్సీ. ఎంత ఎర్లీగా డయాగ్నోజ్ అయితే అలా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. దానికి మందులు వాడచ్చు, కానీ ఆ మందులతో వాడే రిస్క్ లో కూడా ఒక్కొక్కసారి ట్యూబ్ పగిలిపోయే రిస్క్ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఆపరేషన్కి వెళ్లాల్సిందే మనం, ఎమర్జెన్సీగా, ఎనీ టైం ఎనీథింగ్. ఎందుకంటే తల్లి ప్రాణాలు కాపాడుకోవడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఆ బేబీ ఇంకా ఎదుగుదల ఎలాగో ఉండదు, కానీ తల్లి ప్రాణం కాపాడడం చాలా ఇంపార్టెంట్, కాబట్టి ఖచ్చితంగా సర్జరీకి వెళ్లాల్సిందే మనము, సర్జికల్ ట్రీట్మెంట్ చేయాల్సిందే. దానికి రెండు ఆప్షన్స్, అయితే ఓపెన్ ప్రొసీజర్ ద్వారా చేసుకోవచ్చు, లేదు అంటే లాప్రోస్కోపీ కరెంటు ద్వారా కూడా చేసుకోవచ్చు. ఎక్కడైతే ఆ ప్రెగ్నెన్సీ వచ్చిందో, ఆ పగిలిపోయిన ప్రెగ్నెన్సీ ఉందో, దాన్ని మనం ఆ ట్యూబ్ ని తీసేయడం ద్వారా మనం తల్లి ప్రాణాలు అనేది కాపాడుకోవడం జరుగుతుంది. ఈ రప్చర్ అయింది ప్రెగ్నెన్సీ అంటే దానికి ట్రీట్మెంట్, అది తప్ప వేరే ఇంకొక ఆప్షన్ లేదు. అండ్ ఒకవేళ మెడికల్ ట్రీట్మెంట్ అంటే మందులు తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ వెళ్ళలేదు అనుకోండి, అలాంటి టైంలో సాల్పింగ్ గాస్టమీ అంటారు, అంటే ట్యూబ్ ని కాపాడే పద్ధతి. ట్యూబ్ ని ఎలా కాపాడతాం, జస్ట్ ట్యూబ్ పైన హోల్ చేసేసి అందులో ఉన్న పిండం అదంతా తీసేసి మళ్ళీ కుట్టేస్తారు. అది ఫెయిల్యూర్ ఛాన్సెస్ అన్నది ఎక్కువగా ఉండొచ్చు, మళ్ళీ నెక్స్ట్ టైం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు. ఎందుకు అంటే మనం ట్యూబ్ లో ఉన్న అనాటమీని కానీ ట్యూబ్ ని కానీ మనం ఎఫెక్ట్ చేస్తున్నాం కాబట్టి, ట్యూబ్ కి జరిగే సర్జరీ కాబట్టి దానివల్ల మనకి ఇంకా నెక్స్ట్ టైం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. బట్ అత్యవసర పరిస్థితుల్లో ట్యూబ్ మనకు కావాలి నెక్స్ట్ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీకి అనుకుంటే ట్యూబ్ ని కాపాడే పద్ధతి ద్వారా కూడా చేయొచ్చు. కానీ నెక్స్ట్ రికరెన్స్ ఛాన్సెస్ తక్కువ ఉండాలి, నెక్స్ట్ టైం మనకు హెల్దీ ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఈ ట్రీట్మెంట్స్ అన్ని కంపల్సరీగా తీసుకోవాలి, తల్లి ప్రాణాలు అన్నవి కాపాడుకోవాలి. ఇది మెయిన్, ఇది అత్యవసరమైన ఎమర్జెన్సీ పరిస్థితి అన్నమాట మనకి. సో తద్వారా మనం మెయిన్ గా మనం ట్రీట్ చేయకపోవడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, లోపల బ్లీడ్ అవుతూ ఉన్న కొద్దీ బీపీ ఫాల్ అయిపోయి ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోయి మనకు షాక్ లోకి వెళ్ళిపోయి మదర్ డెత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు ట్యూబ్స్ తీసేసాము, ఎలాంటి పరిస్థితులైనా కాపాడాము, ట్యూబ్ తీసేసాము, మదర్ ప్రాణాలు కాపాడామంటే నెక్స్ట్ టైంలో ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ కూడా పెరగచ్చు. అంటే పిల్లలు పుట్టకపోవడం అనేది కూడా, ఎందుకంటే ట్యూబ్ లోనే మనకి పిండం అన్నది ఫామ్ అవుతుంది. ఆ ట్యూబ్ ని తీసేసాం వల్ల ఆ ఇన్ఫర్టిలిటీ అన్నది ఉండొచ్చు, ఛాన్సెస్ ఉంటాయి. కానీ 100% ఇన్ఫర్టిలిటీ వస్తుందని కాదు, మోర్ ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది అనమాట. అది రాకుండా ఎలా ఉండాలి, మెటర్నల్ స్మోకింగ్ అంటే తల్లి ఇంతకు ముందు స్మోకింగ్ గానీ ఆల్కహాల్ గానీ తీసుకుంటే మోస్ట్లీ ట్యూబ్ లో ఆ ట్యూబ్ లో ఉన్న మోటిలిటీ అన్నది చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో అది ఎక్కువగా చేస్తూ ఉంటుంది కాబట్టి అది అవాయిడ్ చేయడం అన్నది చాలా మంచిది. తెల్లబట్ట గానీ లోపల ఇన్ఫెక్షన్, కడుపు నొప్పి గానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే అవి తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవడం అన్నది చాలా మంచి పద్ధతి. దానివల్ల ఫ్యూచర్ లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అనేవి చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే వచ్చి స్కానింగ్ చేసుకుని డేటింగ్ చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల మదర్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కానీ మార్బిడిటీ అంటే తల్లికి రిస్క్ ఉండే పద్ధతులన్నీ చాలా వరకు తగ్గించుకోవచ్చు. దీని ద్వారా మనం ఏంటంటే తల్లి ఖచ్చితంగా హెల్దీగా, మెటర్నల్ మార్బిడిటీ అండ్ మోర్టాలిటీ అంటాం అనమాట. మోర్టాలిటీ అంటే చనిపోయే సిచ్యువేషన్ దాకా వెళ్ళేది కూడా ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి మనం కాపాడుకోవచ్చు. అది మెయిన్. మనకి ఇలా మనం అన్ని చూసుకుంటూ సూచనలు పాటిస్తూ కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే ఈ దాని నుంచి మనం బయటపడవచ్చు. అండ్ మనకు ఇలాంటి తగు జాగ్రత్తలన్నీ మీరు కూడా అందరూ గర్భం దాల్చాలనుకున్న వాళ్ళు, పీరియడ్ మిస్ అయిన వాళ్ళు అందరూ ఇలాంటి అన్ని జాగ్రత్తలు పాటిస్తూ త్వరగా ట్రీట్మెంట్స్ తీసుకుంటూ డాక్టర్ని కన్సల్ట్ అవుతారని కోరుకుంటూ ఈ పరిస్థితి నుంచి మీరు అందరూ సేవ్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
1: వేదాంశు హాస్పిటల్ కేవలం స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య సేవలే కాకుండా జనరల్ సర్జరీ వైద్య సేవలు, ల్యాబ్ సౌకర్యాలను కూడా అందిస్తోంది వేదాంశు హాస్పిటల్.
2: యుక్త వయసులో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు, ఋతుక్రమ సమస్యలకు, తరచుగా కడుపు నొప్పితో బాధపడే వారికి అధునాతన వైద్య విధానాలతో విశాలమైన నూతన భవనంలో వైద్య సేవలు అందిస్తోంది వేదాంశు హాస్పిటల్.
1: మీరు సంప్రదించాల్సిన చిరునామా
2: డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, వేదాంశు హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంశు హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్, నిజామాబాద్.
1: ఇంతవరకు మీరు వేదాంశ్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్నారు డాక్టర్ ఎం వర్ష దివ్య తేజ గారు, గైనకాలజిస్ట్. శ్రోతలు మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మనసారా సినిమా కోసం గీతా మాధురి గారు పాడిన ఈ పాట.

నిలయంలో సమయం 8:30 దాటి 35 సెకండ్లు. సినీ రంజని కార్యక్రమం వింటారు.

0: శ్రోతలు మీరు వింటున్నారు సినీ రంజని కార్యక్రమం. కార్యక్రమంలో తీసుకుందాం చిన్న విరామం. హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462450666. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
1: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
2: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా అంతగా నడవడం లేదు.
1: అరే ఆకాశవాణి నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
2: చేసుకోవాలనే ఉంది కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
1: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
2: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నంబర్ 9490407880.
3: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
0: శ్రోతలు మీరు వింటున్నారు సినీ రంజని కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినవచ్చు. కార్యక్రమంలో తర్వాతి పాట

కార్యక్రమంలో తరువాతి పాటగా విందాం. రారండోయ్ వేడుక చూద్దాం, సినిమాలోని పాట వింటాం.

ప్రభాత లహరి ప్రతిరోజు ఉదయం 7:15 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి.

ఇంతటితో సినీ రంజని కార్యక్రమం సమాప్తం. Smile is stay or katillera she opens my heart god she's so cute tell you what I'm so my kusumamra hey aakashwani nisamabad kendra nilayamlo samayam 9 gantalu.

మీకు ఇష్టమైన పాటలు వినటానికి వాట్సాప్ రిక్వెస్ట్ పంపడానికి మా ఫోన్ నంబర్ 8462245066. మీకు నచ్చిన పాట, సినిమా పేరు, మీ పేరుతో నాకు వాట్సాప్ రిక్వెస్ట్ పెట్టండి. వినిపించడానికి నేను రెడీగా ఉన్నాను. కార్యక్రమంలో మొదటి పాట సీను సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నందిపేట్ వన్నల్కే గ్రామం నుండి నందిని, నరేష్, స్నేహిత, స్నేహాంశ్ మరియు వారి కుటుంబ సభ్యులు. వారి కోసం ఈ పాట వినిద్దాం.

0: శ్రోతలు మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో తీసుకుందాం చిన్న విరామం.
1: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
2: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా అంతగా నడవడం లేదు.
1: అరే ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
2: చేసుకోవాలనే ఉంది కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
1: దాందే ఉంది, 9490407880 కి కాల్ గాని వాట్సాప్ మెసేజ్ గాని ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
2: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నంబర్ 9490407880.
3: హలో ఆకాశవాణి నిజామాబాద్.

హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462450666. ట్యూన్ చేయండి FM 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.

ఆర్మూర్ మండలం దేగాం గ్రామంలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయ విశేషాలతో ఈ వారం ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం.

0: ఈ కార్యక్రమం ఈ శనివారం ఉదయం 8:30 ప్రసారమవుతుంది.
1: మరి తప్పక వినండి, తరించండి.
2: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: హేయ్, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
8: మాతృత్వం ఒక మధురమైన వరం.
9: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
8: సంప్రదించండి
9: డాక్టర్ బండారి సుజాత,
8: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుసందులో,
9: ఖలీల్ వాడి, నిజామాబాద్.
8: ఫోన్ 0846225-3344.
10: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
11: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
10: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
11: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
10: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
11: ద్వారకా నగర్, నిజామాబాద్.
10: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
12: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
10: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట.
12: 24 గంటలు అత్యవసర సేవలు.
10: NABH గుర్తింపు.
12: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
10: డాక్టర్ వినోద్ పవార్ దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
12: డాక్టర్ వినోద్ పవార్, కపిలా హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
10: సెల్ 9440-4837. దరమాండ్ షాప్,
12: మగవారి పెళ్లి వస్త్రాలకు, దసరా, దీపావళి పండుగలకు
10: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
12: ఏకైక కంపెనీ షోరూమ్
10: దరమాండ్ షాప్,
12: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
13: ప్రకటనలు విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట వినోదం సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు ఎడ్పల్లి మండలం జాన్కంపేట్ నుండి రాజేష్, సాయి, సోను మరియు వారి కుటుంబ సభ్యులు, వారి కోసం ఈ పాట.

శ్రోతలు మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో తరువాతి పాట చిల్లర దేవుళ్ళు సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, సిరికొండ మండలం నేవరంది గ్రామం నుండి వసంత, శ్రీరామ్, హనుమాన్లు, హరీష్, అజయ్ మరియు వారి కుటుంబ సభ్యులు, వారి కోసం ఈ పాట.

తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా PLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి.

0: కు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
2: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా అంతగా నడవడం లేదు.
1: ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
2: చేసుకోవాలనే ఉంది కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
1: దాందే ఉంది, 9490407880 కి కాల్ గాని వాట్సాప్ మెసేజ్ గాని ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
2: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
3: హలో, ఆకాశవాణి నిజామాబాద్.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినడా, కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
2: ఆర్బీఐ అంటోంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: ఏ ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
5: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
4: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
5: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
4: బంగారం ధర తగ్గితే?
5: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
6: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
7: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
8: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
7: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
9: ప్రకటనలు విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో తరగతి పాట మనసంతా నువ్వే సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వినాయక్ నగర్ నిజామాబాద్ నుండి లావణ్య మరియు వారి కుటుంబ సభ్యులు, వారి కోసం ఈ పాట వినిద్దాం.

శ్రోతలు మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో తరువాతి పాట ఆర్ఆర్ఆర్ సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ నుండి రాణి, రుద్రాంశ్ మరియు వారి కుటుంబ సభ్యులు, వారి కోసం ఈ పాట.

0: హృదయ రాగాలు కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమంలో తీసుకుందాం చిన్న విరామం.
1: అలనాటి మేటి సినీ గీతాల కార్యక్రమం మధు.

0: సోమవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగుల తామరా, బురద పుల్లా.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: మాతృత్వం ఒక మధురమైన వరం.
5: ఈ వరం పొందడానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
4: సంప్రదించండి
5: డాక్టర్ బండారి సుజాత,
4: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్.

0: బ్యాంక్ ఎదురు సందులో
1: ఖలీల్వాడి నిజామాబాద్.
0: ఫోన్ 08462253344.
2: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా.

హృదయ రాగాలు కార్యక్రమంలో తర్వాతి పాట జెంటిల్మెన్ సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ నుండి అంజలి, నవీన్, దేవాన్ష్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వారి కోసం ఈ పాట

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.

0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: ప్రకటనలు విన్నారు. హృదయ రాగాలు కార్యక్రమంలో తరువాతి పాట గుడ్ మార్నింగ్ ఆకాశవాణి అంటూ సౌదీ అరేబియా నుండి మనకు నవీన్ గారు మెసేజ్ పెట్టారు. మీకు గుడ్ మార్నింగ్ అండి, ఏదైనా మంచి పాటను మా కోసం వినిపించండి అంటూ తనకు నచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్నారు. మరి వారి కోసం ఈ పాట వినేద్దాం.

శ్రోతలు మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. వింటున్న శ్రోతలకు గమనిక, ఈ నెల 30వ తేదీ అనగా ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లాకోమా సర్జరీ, రెటినా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాటరాక్ మరియు రిప్టోక్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. హృదయ రాగాలు కార్యక్రమంలో తర్వాతి పాట బోధన్ మండలం కుంసా గ్రామం నుండి ఎండి గఫర్ వజీద్ సమ్రీన్ మరియు వారి కుటుంబ సభ్యులు. వీరు కోరుతున్న పాట

శ్రోతలు మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. వింటున్న శ్రోతలకు గమనిక, ఈ నెల 30వ తేదీ అనగా ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు.

హృదయ రాగాలు కార్యక్రమంలో చివరగా వినబోతున్న పాట 8 వసంతాలు సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిర్మల్ ఆదర్శ్ నగర్ నుండి అను, ప్రసన్న, లక్ష్మి, భోజన్న, అలాగే నందిపేట నుండి ప్రజ్వల్, ప్రజ్ఞ, సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు. వారి కోసం ఈ పాట.

చివరిగా మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి హృదయ రాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి అంతవరకు ఇదే పాటను విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం 11 గంటలకు వర్చువల్ గా ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమానికి హాజరవుతారు. యువతను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రంలో క్రీడాభివృద్దిలో భాగంగా ప్రభుత్వం కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రపంచ స్థాయి క్రీడా శిక్షణ, స్పోర్ట్స్ సైన్స్ తదితర రంగాల్లో ఈ భాగస్వామ్యం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు సంకల్పించినట్లు, వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగుపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతమున్న 3,12,00,000 ఎకరాల నుంచి మరో 21,240 ఎకరాలకు విస్తరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో భూభారతి పథకం పేరుతో గందరగోళం నెలకొందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యకుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ప్రైవేటు భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చడం ద్వారా వాటిని విక్రయించి రాష్ట్ర ఖజానా నిలుపుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ప్రముఖ నటుడు నిర్మాత జీవి నారాయణరావు కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. బాలచందర్ దర్శకత్వంలో అంతులేని కథ చిత్రంతో వెండితెరకు పరిచయమై 100కు పైగా చిత్రాలలో నటించారు. మొదటి సినిమాతోనే ఉత్తమ సహాయ నటుడిగా పురస్కారం అందుకున్నారు. దేశంలో అధిక రద్దీ కలిగిన రైలు మార్గాలన్నింటినీ 4 లైన్లుగా మార్చే దిశగా తమ శాఖ చర్యలు తీసుకుంటోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. సుమారు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 మార్గాలు అధిక రద్దీతో ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న వారికి 185 కోట్ల రూపాయల విడుదల చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల 2వ విడత లబ్దిదారులను వచ్చే నెల 15 నాటికి పూర్తి చేస్తామన్నారు. ఓటర్ల జాబితాల సవరణల ప్రత్యేక ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు గ్రామ సభలు నిర్వహిస్తారు. ఓటర్ల ముసాయిదా జాబితాలు ప్రకటిస్తారు. ఆచార్య జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని 13 కళాశాలల్లో బీఎస్సీ వ్యవసాయ, ఉద్యాన, బీటెక్, ఆహార సాంకేతికత కోర్సుల సీట్ల భర్తీకి నేటి నుంచి 3 రోజుల పాటు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు అల్దాస్ జానయ్య తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ రోజు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఈ ఉదయం 11 గంటలకు

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఎవర్ గ్రీన్ పాటలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. 2015 నుంచి 2025 వరకు రిలీజ్ అయిన మూవీస్ నుంచి చక్కటి పాటలు వినేద్దాం. ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. వనపర్తి నుంచి ఎం రామయ్య, పి కార్తిక్, అను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రిక, చైత్రికశ్రీ, అలాగే నిజామాబాద్ పోతంగల్ నుండి తోట సంతోష్, నిఖిల్, రణ్వీర్, నమ్రత, నిత్య సంతోషిని, ఇంకా కూకట్పల్లి నుంచి సంగీత, సుగుణ, వరప్రసాద్, వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది కంచె మూవీ నుండి వాటర్ఫాల్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: అరే ఏం సార్లు ఈ రాఖీ పండుగ పూట ఇంట్లోండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
4: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు, చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్నా.
5: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
3: ఏంది సార్లు రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
4: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్నా.
3: పండుగ పూట పరేషాన్ అయితే పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనున్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల ఖజానా.
6: అన్నయ్య అన్నావంటే హాస్యనాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

10:11 దాటి 11 సెకండ్లు అయింది వీబీ క్లాక్ లో. ఎవర్ గ్రీన్ హిట్స్ వినేస్తున్నారు. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, సునీత, పూర్ణ, భన్విత, రుద్విన్, రామానుజమ్మ, నీలేంద్ర, హరిణి, కేసర్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి బాబూరి సదానంద గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య, అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి దివాకర్, విమల, యస్న, త్రివేద, బండలింగాపూర్ నుండి సుధాకర్, సత్యం, రామకృష్ణ, నగేష్, కిషన్, శివ, ఇంకా మను, జగిత్యాల జిల్లా మెట్పల్లి నుండి, అలాగే నిజామాబాద్ పోతంగల్ శ్రోతలు తోట సంతోష్, నిఖిల్, రణ్వీర్, నమ్రత, నిత్య, సంతోషిని, అలాగే నందిపేట నుంచి ఎం వెంకటేష్ గారి కోసం కూడా వచ్చేస్తుంది. మళ్లీ ఇది రాని రోజు చిత్రం కోసం కేఎస్ చిత్ర, ఐశ్వర్య బృందం పాడిన పాట, సాహితీ గేయ రచన, గోపి సుందర్ సంగీతం. ఇదే పాటను చందన్నగర్ సిహెచ్ విజయ్ కుమార్ గారి కోసం కూడా వినిపించేస్తున్నాం. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మా శ్రోతలకు గమనిక, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో నేత్రదాన పక్షోత్సవం

0: ఉత్సవాల సందర్భంగా నేత్రదానం చేద్దాం మరలా జీవిద్దాం అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటాచలం గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు, దూర ప్రాంతాల వారైతే 040 SGD కోడ్ జత చేస్తూ 2324085252 2324085853 మరో నంబరు 2955092 ఈ నంబర్లకు ఫోన్ చేసి నేత్రదానం చేయండి మరలా జీవించండి అనే అంశం గురించి నేరుగా మాట్లాడవచ్చు. గుర్తుంచుకోండి, ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఈ మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు.
1: అరే ఏం సార్లు ఈ రాఖీ పండుగ పూట ఇంట్లోండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
2: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
3: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
1: ఏంది సార్లు రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
2: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
1: పండుగ పూట పరేషాన్ అయితే ఈ పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనుండ్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల కథానా.
4: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

భూదాన్ పోచంపల్లి ఎలగందల మార్కండయ్య లక్ష్మి దివ్య శ్రీను చిన్ను, అలాగే భూదాన్ పోచంపల్లి నుండి మాధవి ఆంజనేయులు, ఇంకా బేగంపేర్ ఎయిర్పోర్ట్ నుంచి విష్ణు యాదవ్ సునీల్ రాజ్, ఇంకా లంగర్ హౌస్ నుంచి సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్, సికింద్రాబాద్ చిల్కల్గూడ నుండి వరుణ్ తేజ్, యశ్వంత్, లోకేష్, అఖిల, ఇంకా రాయగిరి నుండి దాసరి రవి వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం, ఇంకా మణిలింగాపూర్ నుండి బాస నరేందర్, శ్యామల, రవి, సుప్రజ, చిన్నమ్మ, భారతి, ప్రభాకర్, కిషన్ అందరి కోసం వచ్చేస్తుంది అలా వైకుంఠపురంలో. చిత్రం కోసం అన్మల్ మాలిక్ పాడిన పాట రామజోగ శాస్త్రి గేయ రచన, ఎస్ఎస్ థామన్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండీ మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989895102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. వరంగల్ కాసేబుగ్గ నుండి నల్ల సుదర్శన్, సరిత, వినయ్ కుమార్, పూజా, లోహిత్, ఇంకా షాలిబండ నుండి లక్ష్మణ్, మానస, రాహుల్, నాగరాజు, ఎస్ఎల్ ఎంచారి, టీవీ గిరి, డాక్టర్ వెంకటరమణ, వాసుదేవ, వాసు, శ్లోక, విజయశ్రీ, రవీంద్రనాథ్, ఇంకా నల్గొండ జిల్లా చిత్రయాల గ్రామం నుండి శ్రోతలు దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, తూకారాం గేట్ నుండి గోపీనాథ్, పల్లవి, కుశల్ కుమార్, రాజ్ కుమార్, అలాగే చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ శశాంక్, గాయత్రి విశ్రుత, మహాజ్యోతి, సైమన్ వితాస్, సంహృత, మహాజ్యోతి, గీతానగర్ హైదరాబాద్ నుండి, అలాగే హస్తినాపురం ఈస్ట్ నుండి కన్యగారి సత్యనారాయణ, ఇంద్రవేణి, మెద్నేష్, అనిరుద్ధ్, శ్రేయాష్, వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది దసరా మూవీ నుండి రామ్ మిరియాలు పాడిన పాట కాసల శ్యామ్ రచన, సంతోష్ నారాయణ్ మ్యూజిక్ కంపోజిషన్ లో.

0: అరే ఏం సార్లు ఈ రాఖీ పండుగ పూట ఇంట్లోండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
1: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
2: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
0: ఏంది సార్లు రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
1: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
0: పండుగ పూట పరేషాన్ అయితే కూరగాయలలో ఏందో తెలుసుకోవాలంటే ఇనుండ్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల ఖజానా.
3: అన్నయ్య అన్నావంటే హాస్యనాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

శ్రోతలు ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఫూలాంగ్ నిజామాబాద్ శ్రోతలు వాహిద్ రుమాని, మహమ్మద్ జమీర్, ఫసీ జునీద్, జుమీర్ ముక్రామ్ నోమాన్, ఫరూక్ జకీర్ ఫసిల్, ఇంకా మేడ్చల్ డిస్టిక్ట్ నుండి రేవతి, నిత్యాంజలి, అభిరామ్, నరసింహమూర్తి, ఇతను ఒక మంచి పాట వినిపించండి అంటూ అమీన్పూర్ నుండి సుగుణ కృష్ణ, అధర్ అద్వైత్, భవాని, లక్ష్మీ ప్రసన్న, స్రవంతి, రూప, అరవింద్, లక్ష్మీ, దీప మంచి పాట వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. నిజామాబాద్ జానకంపేట నుంచి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాకేష్, ఆరాధ్య, అలాగే సికింద్రాబాద్ కార్ఖానా నుండి ప్రవీణ్, కమల, గవళ్ళ కుటుంబ సభ్యులందరి కోసం, అలాగే నందిపేట నుండి నందిని, నరేష్, స్నేహిత, స్నేహాన్ అందరి కోసం వచ్చేసింది కోర్ట్ మూవీ నుండి అనురాగ్ కుల్కర్ణి, సమీరా భరద్వాజ్ పాడిన ఈ వండర్ఫుల్ సాంగ్.

0: మా శ్రోతలకు గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా నేత్రదానం చేద్దాం మరలా జీవిద్దాం అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటాచలం గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. శ్రోతలు ఫోన్ చేసిన మా ఫోన్ నంబర్లు, దూర ప్రాంతాల వారైతే ఎస్టీడీ కోడ్ 040 జత చేస్తూ 2324085232 2324085239 ఈ నంబర్లకు ఫోన్ చేసి నేత్రదానం చేయండి మరలా జీవించండి అనే అంశం గురించి నేరుగా మాట్లాడవచ్చు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఈ మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు.
1: అరే ఏం సార్లు ఈ రాఖీ పండుగ పూట ఇంట్లోండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
2: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
3: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
1: ఏంది సార్లు రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
2: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
1: పండుగ పూట ప్రదేశాన ఇచ్చిన ఈ పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనున్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల ఖజానా.
4: అన్నయ్య అన్నావంటే హాస్యనాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

10:41 దాటి 10 సెకండ్లైంది వివి క్లాక్ లో శ్రోతలు ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. జబ్లిక్పల్లి నుండి చిక్కా చక్రపాణి వందన, నిజామాబాద్ 300 క్వార్టర్స్ నుంచి నరసింగరావు, ఇంకా భువనగిరి మండలం రాయగిరి విలేజ్ నుండి మాదాసు సత్యనారాయణ, కవిత, ఇంకా వాళ్ల కుటుంబ సభ్యుల కోసం. అలాగే నందిపేట నుంచి రాకేష్, ఫరీద్ ఏదైనా మంచి పాటను ఒకటి వినిపించండి అంటూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్త గారు, ఇంకా నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి అజీజ్ భాయ్, మతీన్ భాయ్, షేక్ చాంద్, ఫరూక్, సయ్యద్ ఖలీల్, ముబీన్ భాయ్, షేక్ భాయ్, సలీం, మొసా కరీం అందరి కోసం వచ్చేస్తుంది. ఇంకా భూదన్ పోచంపల్లి మాధవరెడ్డి జరాస్తా శ్రోతలు, బావండ్ల రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, అమ్మ నాగమణి అందరి కోసం వచ్చేస్తుంది. గేమ్ చేంజర్ చిత్రం కోసం కార్తీక్, శ్రేయా ఘోషల్ పాడిన పాట, రామజోగ శాస్త్రి గేయ రచన, ఎస్ఎస్ ధవన్ సంగీతం.

వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

బెంగళూరు రాజాజీనగర్ నుండి విమర్శ్, పూర్విక, విస్మయ, లీలా, పూజ, అజయ్, యతేష్, లిఖిత, గణేష్, ఇంకా సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుంచి, అలాగే పటాన్ చెరువు నవ్యాద్రి గ్రాండ్ కాలనీ నుండి స్వరాగిణి రవికుమార్, స్వరూప, శ్వేత, శృతి, శ్రీజ, సిరివేద, ఇమ్మడి నాగరాజు, లత, నిహాల్, నిగమశ్రీ, విశ్వనాథ్, శ్రీకాంత్, పుష్పక్ రెడ్డి, చావిక్, సూర్య, శేఖర్, శాంతిశిఖర, కిట్టు, ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి దివాకర్, విమల, అలాగే నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, అలాగే ఇబ్రాహీంపట్నం నుంచి గోపికిషన్, ఉమావతి, వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది ద ఫ్యామిలీ స్టార్ మూవీ కోసం సెట్ శ్రీరామ్ పాడిన పాట అనంత శ్రీరామ్ గేయ రచన, గోపి సుందర్ సంగీతం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: అరే ఏం సార్లు ఈ రాఖీ పండుగ పూట ఇంట్లో ఉండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
2: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
3: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
1: ఏంది సార్లు రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
2: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
1: పండుగ పూట ప్రదేశానైతున్నకి పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇను

0: రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల ఖజానా
1: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై డోంట్ మిస్ ఇట్.

గుర్తుకొస్తున్నాయంటూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి మా నెక్స్ట్ ఆర్జే రెడీగా ఉన్నారు కాబట్టి నేను మ్యూట్ అయిపోవాలి, తనకు మైక్ ఇచ్చేసేయాలి కాబట్టి ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా మా శ్రోతలందరి కోసం వచ్చేస్తుంది ఖుషి మూవీ నుండి వండర్ఫుల్ సాంగ్. ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రపంచ స్థాయి క్రీడా శిక్షణ, స్పోర్ట్స్ సైన్స్ తదితర రంగాల్లో ఈ భాగస్వామ్యం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. దేశంలో అధిక రద్దీ కలిగిన రైలు మార్గాలన్నింటినీ 4 లైన్లుగా మార్చే దిశగా తమ శాఖ చర్యలు తీసుకుంటోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. సుమారు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 మార్గాలు అధిక రద్దీతో ఉన్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో భూభారతి పథకం పేరుతో గందరగోళం నెలకొందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ప్రైవేటు భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చడం ద్వారా వాటిని విక్రయించి రాష్ట్ర ఖజానా నింపుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న వారికి 185 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల 2వ విడత లబ్ధిదారులను వచ్చే నెల 15 నాటికి పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు సంకల్పించినట్లు, వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగుపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతమున్న 3,12,00,000 ఎకరాల నుంచి మరో 21,240 ఎకరాలకు విస్తరిస్తామని తెలిపారు. ప్రముఖ నటుడు నిర్మాత జీవి నారాయణరావు కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. బాలచందర్ దర్శకత్వంలో అంతులేని కథ చిత్రంతో వెండితెరకు పరిచయమై 100కు పైగా చిత్రాలలో నటించారు. మొదటి సినిమాతోనే ఉత్తమ సహాయ నటుడిగా పురస్కారం అందుకున్నారు. ఓటర్ల జాబితాల సవరణల ప్రత్యేక ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గ్రామ సభలు నిర్వహిస్తారు. ఓటర్ల ముసాయిదా జాబితాలు ప్రకటిస్తారు. రాష్ట్రంలోని పలు జిల్లాలో ఈరోజు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోలో సమయం 11:03 దాటి 40 సెకండ్లు, కొన్ని క్షణాల్లో గుర్తుకొస్తున్న కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: అరే ఏం సార్లు ఈ రాఖీ పండుగ పూట ఇంట్లోండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
2: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్నా.
3: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
1: ఏంది సార్లు రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
2: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
1: పండుగ పూట ప్రదేశాన ఇతర ఈ పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనుండ్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల కథానా.
4: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

మీరు వింటున్నారు విద్యుత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. గుర్తుకొస్తున్నారు అలనాటి మేటి గేయ రచయితలు, ఆ సినీ కలం పరిమళాలు.

ప్రియమైన శ్రోతలకు నమస్కారం. గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. జానపద జావళీలతో బ్రతుకు లీలలను రాసిన కవి మట్టి వాసనను గురులైన మనసుతో మర్మ సత్యాలను గీతాలుగా అల్లిన గేయ రచయిత, జీవన జలధిలో కమల పుష్పాల్లాంటి సినీ గీతాలను రాసిన ప్రజా కవి, సినీ పాటలతో జీవిత సత్యం చెప్పిన అక్షర సూర్యుడు, తాత్వికత, భావుకత, అభ్యుదయ భావాల భావోద్వేగాల సాహితీ పరిమళాలతో వెండితెరపై సంధ్యపొద్దు అందాలను చూపిన కలం యోధులు. ఏంటి వర్ణన అనుకుంటున్నారా? ఎవరు ఆ గేయరచేత అని ఆలోచిస్తున్నారు కదా? ఎస్, ఆలోచించండి. ఎవరా సాహితీ సమరాంగనులు తెలుసుకుందాం ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో.

రాసిన ఆ కలానికి పల్లెపదాల పదనిసలు తెలుసు. ప్రకృతి చట్రంలో పూసిన మనిషి జీవనంలో తన కలాన్ని ముంచి యాతమేసి తోడిన నీళ్లతో, బరువైన భావాలతో సినీ గీతాలను రాసి తనదైన చెరగని ముద్ర వేశారు. సినీ గేయ రచయితగా, చిత్ర జలదిలో జాలాదిగా ఆయన కలం చిరకాలం పదిలం.

కథ ఏదైనా ఏదో ఒక సందర్భంలో జానపద గీతాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది సినిమాలలో. తెలుగు సాహిత్యంలో జానపద నడకలు వేరు, దాని అందం ఓ వర్ణించలేని ఇంద్రధనస్సు. ఆవిష్కృతం కాగానే పరవశించేది ఉంటుంది. ప్రేక్షకుల మనసులకు ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని అందించే మంత్రంలా జానపద గీతాలు పనిచేస్తాయి. సినిమాల పాటల కోసం అలాంటి ఫోక్ సాంగ్స్ రాసి మెప్పించిన కవులు కొందరే ఉన్నారు. వారిలో ఒకరు మన జాలాది రాజారావు గారు.

0: అంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. గుర్తుకొస్తున్న కార్యక్రమంలో మనం సుప్రసిద్ధ గేయ రచయిత జాలాది కలం నుంచి జాలువారిన ఆనిమత్యం లాంటి పాటలు విని ఎంజాయ్ చేస్తున్నాం. పాండిత్యం ఏదైనా అందరూ ఈ నెలలో పూసిన సాహితీ కుసుమాలే. ఒక్కొక్కరిది ఒక్కో శైలి. అంతిమంగా ప్రేక్షకుడిని, వినేవారిని, చిత్ర బృందం వారిని, సంగీత ప్రియులను ముక్తుల్ని చేయాలి. అంతే సరిగ్గా అలాంటి మనస్తత్వం ఉన్న నిరాడంబర ఘనకీర్తిని ఆర్చించిన గొప్ప సినీ గేయ రచయిత జాలాది. మట్టి వాసన గుబాళించిన పరిమళాన్ని తన కలంతో అందించారు పల్లెసీమ సినిమాతో. తొలి పాటతోనే ఎవరు ఈ అక్షర పిపాసి అని అందరూ తొంగి చూసేలా చేశారు ఆయన.

జానపదములోని సున్నితమైన శృంగారాన్ని చూపిన ఆ కలమే కను తెరిస్తే ఉయ్యాల, కను మోస్తే మొయ్యాల అంటూ ఒకే ఒక్క పాటతో, ఒకే ఒక్క మాటతో ఈ గ్రంథంలో చెప్పని బ్రతుకు తత్వాన్ని చెప్పి అగ్ర సినీ గేయ రచయితల డైరీలో చేరిన ఘనాపాటి ఆయన. ప్రాణం ఖరీదు సినిమాలో ఆయన కలం చెప్పిన జీవిత సత్యం ఇంకెవరికైనా సాధ్యమా చెప్పండి? వింటే మనకు ప్రతిసారి ఒక కొత్త సందేశం, ప్రతిసారి ఒక కొత్త ఆలోచన, ప్రతిసారి జీవితం అంటే ఇది కదా అని అనిపిస్తుంది. ఇదే కదా జీవితం అని తత్వం బోధపడుతుంది. అంతలా అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అందించారు. అలతి అలతి పదాలతో, అందరికీ అర్థమయ్యే సరళమైన భాషతో ఆయన భారమైనటువంటి భావాన్ని కలంతో ఒలికించారు, అందరిని ముగ్ధులు చేశారు. 1978లో విడుదలైన ఈ సినిమాలోని ఆయన పాట అందరినీ ఆశ్చర్యపరిచింది, సంచలనమైంది. ఆ పాట అందరినీ ఆలోచనలు పడేసింది. గేయ రచయిత అంటే ఎలా ఉండాలి అని ఒక కొత్త సవాలు విసిరేంతగా ఆయన పాట రాసి గొప్ప చరిత్రను సృష్టించారు.

అందరూ సినీ కవుల్లాగా పాట కోసం పరితపించలేదు, సినిమాలకే రాయాలని. 10 మందిని కదిలించేది అసలు సిసలైన పాట అని నమ్మే ఆదర్శ కవి జాలాది.

జాలాదిగారు పేరు కోసం ప్రాకులాడలేదు. తన పాటే తన పేరును చిరస్థాయిలో నిలిచేలా చేసింది. అన్ని రకాల పాటలు రాసిన ఆ కలమే తనలోని దేశభక్తిని ఆవిష్కరించి ప్రణవాక్షరాలతో పల్లవించి శాశ్వత తత్వాన్ని కలిగించింది తన పుణ్యభూమి నా దేశం అనే పాట. ఈ ఒక్క పాట ఆయన కలం పదును ఏ పాటిదో చెప్పడానికి పదాలు సరిపో. ఆ పాటలోని చరణాలే వెలలేని అవార్డులు ఆయనకు.

నారు కోశావా, నీరు పెట్టావా, కోట కోశావా, కుప్పనూర్చావా? ఒరే తల్లకుక్క, కష్ట జీవుల ముఖ్య వెతుకుడు తిని బతికే నీకు శిష్టందు కట్టాలరా? అని ఫెళ ఫెళ సంఖ్యళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి

ఎవడు నారా భరత జాతిని తప్పమడిగిన తుచ్చుడు, ఎవడు ఎవడా పొగరు పట్టిన చల్ల దొరగాడెప్పడు, బ్రతుకు తెరుగుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చరా.

నిండు కుండల నీళ్ళోసుకుంటాది నీళ్ళాలకుండ, పండులాంటి ముద్దు పాపన్ని కంటాది తెల్లారకుండ అంటూ జీవిత సత్యాలను కలంతో కనువిప్పు చేశారు. అనంతమైన భావ సంపదకు ఈ పాట అర్థం పడుతుంది. అలా ఆయన కలం నుండి ఉబికి వచ్చిన ప్రతి పాట ఆణిముత్యమే. దాదాపు 250 సినిమాలకు పైగా, 1500కు పైగా పాటలు రాసి సినీ చరిత్రలో ఒక అరుదైన వ్యక్తిత్వం గల కవిగా గుర్తింపు సంపాదించుకున్నారు. బొబ్బిలి సింహం సినిమాలోని పాట కూడా అద్భుతమైన భావంతో కలవిన్యాసం చేశారు జాలాది గారు.

సున్నితమైన భావాలను హృదయం ద్రవించేలా పాటలు రాయటం ఆయనకే చెల్లింది. ఒక దేశభక్తిని రగిలించగలరు, విప్లవాగ్ని రగిలించగలరు, హాస్యాన్ని రగిలించగలరు, శృంగారాన్ని పూయించగలరు. అలాంటి కలం ఆయనది. గుడివాడలో పుట్టిన జాలాది వృత్తిరీత్యా ఉపాధ్యాయులు, అది కూడా చిత్రలేఖనంలో, ప్రవృత్తి దృష్ట్యా పాటల కవి, నాటక రచయిత. తనలోని రచయితను భావ కవిగా ఆయన రాణిస్తున్న తరుణంలో ఆ విషయాన్ని గమనించినటువంటి స్నేహితులు సినిమా రంగం వైపు మళ్లించి తన తొలిపాట సూరట్టుకు చారుతాది, సిటిక్కు సిటిక్కు వానచుక్క అనే పాట హిట్ అయితే ఆ తర్వాత వచ్చిన మలిపాట కూడా మళ్లీ మళ్లీ వినేలా రాసి మరి రసహృదయాలను రంజింపజేశారు.

0: ఇంటిలో చింతయ్యనా పొగరంతా ఎగరేసి పొగలన్నీ ఒలకేసి కవ్వించబోకమ్మ కలికి.
1: చిత్ర పరిశ్రమ అంటేనే పోటీతో పాటుగా ఎన్నో వివక్షలు ఎదుర్కొని విజయులుగా నిలవాలి. అలా ఎదురులేని సాహితీ మూర్తిగా విరాజిల్లాలంటే ప్రతిభే కొలమానం, ప్రేక్షకుల తీర్పే బహుమానం. అది ఉంటే రివార్డ్స్ అవార్డ్స్ పొందినట్లే. జాలాది పాట కూడా అంతే. ఎన్నో క్లాసిక్స్ లాంటి పాటలు రాశారు. ఏ పాటకదే సాటి. ఎర్రమందరం సినిమాలోని జాలాది గారు రాసిన పాటకు నంది అవార్డు అందుకోవటమే కాక ఎంతో మంది ఆయన ఇన్స్పైర్ చేశారన్నమాట. అంత గొప్ప సాహిత్యం ఆ పాటలో ఉంది, అందరినీ ఆలోచించేలా చేస్తుంది. పోటీ అన్నాక మనం ఎదురు నిలవాలి, ఎదురు నిలిచి మనమేంటో సత్తా చూపించాలి. విమర్శించేవాళ్లు బోలెడంతమంది ఉంటారు, కానీ విమర్శలను ప్రతి విమర్శలను తిప్పుకొట్టే విధంగా మన ప్రతిభను చూపించాలి. అప్పుడే ఎవరేంటో ఇండస్ట్రీకి తెలుస్తుంది. అలా నిరూపించి నిరాడంబరంగా జీవించినటువంటి గొప్ప కళా పిపాసి కూడా జాలతి గారు.

కవి అన్నప్పుడు పండితుల వద్ద పాండిత్యాన్ని చూపించి మెప్పించాలి, పామరుల వద్ద భాష పదనిసలు పలికించాలి, జానపద జావళీలు చూపించాలి. అలాంటి గొప్ప కవి, అలాంటి రుచులను చూపించినటువంటి అద్భుతమైన కవి, భావకవి, జీవిత తత్వం చెప్పిన మహాకవి జాలాది గారు. ఆయన 3 దశాబ్దాల సినీ కెరీర్లు పాటల పరంగా ఘనమైన చరిత్రే అని చెప్పుకోవచ్చు. హీరో మోహన్ బాబు గారి సినిమాల్లో చాలా పాటలు విపరీతంగా పాపులర్ అయ్యాయి. అపురూప గీతాలుగా అజరామరంగా నిలిచిపోయే చరిత్రలు. అలా కాకుండా 3 తరాల హీరోలకు కూడా పాటలు రాసినటువంటి గొప్ప కవిగా ఆయన కరుదైన రికార్డు ఉంది. సీనియర్ ఎన్టీఆర్కు పుణ్యభూమి నాదేశం దేశభక్తి గీతం రాశారు. అలాగే బాలకృష్ణ గారికి సుల్తాన్ సినిమాలో ఒక దేశభక్తి గీతం రాశారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో సుబ్బు సినిమాకు ఒక దేశభక్తి గీతం రాశారు. ఆ 3 సినిమాలు కూడా ఎప్పటికీ మన జాతీయోద్యమ నాయకులను తలుచుకున్న ప్రతిసారి, జాతీయ పండుగలు చేసుకున్న ప్రతిసారి ఆ గీతాలు విని రోమాంచితం కావలసిందే. అంత అద్భుతమైనటువంటి చరిత్రలు నిలిచిపోయే గీతాలు రాసినటువంటి మహా సినీ గేయ రచయిత జాలాది గారు.

0: సీతమ్మ వాకిట్లు సిరిమల్ల చెట్టు సినిమా కోసం కళ్యాణి పాడిన పాట విన్నారు.
1: అరే ఏం సార్లు, ఈ రాఖీ పండుగ పూట ఇంట్లోండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
2: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్నా.
3: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
1: ఏంది సార్లు, రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
2: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
1: పండుగ పూట ప్రదేశాన ఇతనికి పూరగాలలోళ్ళు ఏందో తెలుసుకోవాలంటే ఇనుండ్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల కథానా.
4: అన్నయ్య అన్నావంటే హాస్యనాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో నేత్రదాన పక్షోత్సవాలు సందర్భంగా నేత్రదానం చేద్దాం మరలా జీవిద్దాం అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటాచలం గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఎఫ్ఎం వివిధ భారతి. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్స్ ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 2324-0852, మరొక నెంబర్ 2324-0853, ఇంకో నెంబర్ 2955-0923 కాల్ చేసి నేత్రదానం చేయండి మరలా జీవించండి అనే అంశం గురించి నేరుగా మాట్లాడుకోవచ్చు. మీకేమైనా సందేహాలుంటే డాక్టర్ గారితో మాట్లాడి నివృత్తి చేసుకోవచ్చు. శ్రోతలు గమనించాలి, ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో నేత్రదాన పక్షోత్సవాలు ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. ట్యూన్ చేసుకుని మరి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడే ప్రయత్నం చేయండి. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం పెట్టడం. మరి ఈ రోజు చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో తండ్రికి తగ్గ తనయ్య అని మొదలెట్టాం. రాకెట్ల దూసుకుపోతున్నారు భారత మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి.

మీరందరూ గెస్ట్ చేశారు, మీ గెస్ కరెక్ట్. మరి గాయత్రి గోపీచంద్ అనమాట, బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ వారసత్వాన్ని కొనసాగిస్తూ భారత క్రీడా చరిత్రలో స్టాండర్డ్ ఫామ్తో మంచి మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ మరి పథకాలను సాధిస్తున్నారు. దాన్ని గౌరవిస్తూ భారత ప్రభుత్వం ఆమెకు అర్జున అవార్డు కూడా ప్రకటించిందన్నమాట. మరి ఈ సందర్భంగా ఒక మహిళామణి, ఒక యువ క్రీడాకారిణి మరి ఇలాంటి విజయాలను సొంతం చేసుకుని ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు కాబట్టి దాన్ని, ఆ గొప్ప విషయాన్ని మీకందరికీ గుర్తు చేస్తూ మరి ఆమె యొక్క క్రీడా యొక్క స్ఫూర్తిని మనం కంటిన్యూ చేద్దాం. ఆమెను ప్రేరణగా తీసుకుని ఎంతో మంది క్రీడాకారులు తయారవ్వాలి అనే ఉద్దేశం మీద మన ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం అనమాట. ఈ అంశాన్ని మనం తీసుకున్నాం. మరి ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ మరి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వింటూ ఉండండి.

కిలాడి సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్, సమీరా భరద్వాజ్ కలిసి పాడిన పాట విన్నారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో మనం ఈరోజు చైతన్య స్ఫూర్తిలో అర్జున అవార్డు పురస్కార గ్రహీత గాయత్రి గోపీచంద్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. మరి అర్జున అవార్డు వచ్చిన సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె క్రీడా స్ఫూర్తిని మనం కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి ఆ టాపిక్ ఎంచుకున్నాం. తండ్రి కూడా మరి బ్యాడ్మింటన్ ప్లేయర్ కావడంతో చిన్నప్పటి నుంచి ఆ ఆటపై ఆసక్తిని పెంచుకున్నారు. ఆమె గోపీచంద్ అకాడమీలో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్, పివి సింధుల ఆటను గమనించి వారు సాధిస్తున్నటువంటి విజయాలను గమనించి వారితో పాటుగా కలిసి శిక్షణ పొంది తన నైపుణ్యాలను మరింత పెంచుకున్నారన్నమాట. వరుస విజయాలతో ప్రపంచ స్థాయిలో మెరిసిపోతూ ఉన్నారు. పథకాలతో దూసి

తెలుతున్నారు, పథకాలను తెచ్చి భారత కీర్తి పతాకాలను ప్రపంచ స్థాయిలో ఎగరవేస్తున్నారు. మరి వారికి అభినందనలు తెలుపుతోంది మన వివిధ భారతి, అలాగే దేశమంతా కూడా గర్విస్తూ ఉన్నారన్నమాట. సో యువ క్రీడాకారిణులు ఇలా ప్రపంచ స్థాయిలో ఒక పట్టుదలతో కసి మీద భారత దేశ ఔన్నత్యాన్ని చాటే విధంగా మరి వెళ్తున్నారంటే నిజంగా గర్వంగా ఉంటుంది కదా. ఎస్, వింటూ ఉండండి ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హెడ్స్. మీరు వింటున్న పాట ఒక లైలా సినిమా నుంచి, ఎస్పి చరణ్ దివ్య పాడింది.

తల్లిదండ్రులకు పిల్లలు కాని, గురువులకు శిష్యులు కాని తమ కళ్ళ ముందే విజయాలు సాధిస్తున్నప్పుడు ఆనందం, ఆ మనసులో మెదిలే భావాలు చెప్పలేనివి. పైగా ప్రపంచ దేశమంతా గర్వించే స్థాయిలో వాళ్ళు విజయాలు సాధించడం ఇంకా ఆ విషయాన్ని

అనిపించలేదు. కాకపోతే కొంతమందికి అది పెద్దగా అనిపించదు. కారణమేంటి అంటే వాళ్ల తల్లిదండ్రులు అప్పటికే ప్రపంచ స్థాయిలో గొప్ప క్రీడాకారులు కాబట్టి. కానీ భారతదేశం అలాగే వాళ్లను మనం స్ఫూర్తిగా తీసుకునే వాళ్లకు మాత్రం చాలా ఆనందించాల్సినటువంటి విషయం, అభినందించాల్సినటువంటి విషయం అన్నమాట. మరియు ముఖ్యంగా గాయత్రి గోపీచంద్ సాధించినటువంటి విషయం ఏంటంటే, ఆమె తండ్రి విజయం సాధించిన 21 సంవత్సరాల తరువాత ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ సెమీఫైనల్కు చేరుకున్న మొదటి భారతీయ మహిళల డబుల్స్ క్రీడాకారిణిగా నిలిచిందన్నమాట. సో అలా నిలబడటం అనేది నిజంగా భారతదేశం చాలా గర్వించింది. ప్రపంచ స్థాయిలో బాగా మెరిసిపోతూ మరి విజయోత్సాహంతో అందరి మన్నలు పొందుతూ అందరి హృదయాలని గెలిచి మరి ఒక గొప్ప క్రీడాకారిణిగా ఎదగడం అనేది చాలా సంతోషం. అందుకనే ఆమెను గౌరవిస్తూ ఆమెను పొగుడుతూ దేశమంతా గర్వించేలా అర్జున అవార్డు పురస్కారాన్ని ఇచ్చి గొప్పగా సత్కరించారు.

0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో అర్జున అవార్డు పురస్కార గ్రహీత గాయత్రి గోపిచంద్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 12:30. తెలుగులో వార్తలు
1: చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 21వ శతాబ్దంలో ఆధునిక క్రీడా పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్ జబల్పూర్లోని వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ ట్యాంక్ ఓవర్ హాల్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. నేపాల్లో నిన్న సంభవించిన ఆకస్మిక వరదల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది గల్లంతయ్యారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్టాల్లో ఈరోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. 21వ శతాబ్దంలో ఆధునిక క్రీడా పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. స్పోర్ట్స్ యూనివర్సిటీల నుండి ఆధునిక శిక్షణ కేంద్రాల వరకు దేశవ్యాప్తంగా ఒక వ్యవస్థ రూపుదిద్దుకుంటోందని, దీనివల్ల ప్రతిభకు ప్రతి దశలోనూ తగిన మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు. ఈరోజు ఖేలో ఇండియా డైలాగ్ నుద్దేశించి మాట్లాడుతూ మోదీ, క్రీడలు కేవలం పతకాలు గెలవడానికే పరిమితం కాదని, అవి భారతదేశ క్రీడా నైపుణ్యాన్ని, యువశక్తిని వికసిత్ భారత్ నిర్మాణంలో ఒక లక్ష్యమని అన్నారు. ప్రతి జిల్లా ప్రపంచ క్రీడాపటంలో ప్రకాశించే సామర్థ్యాన్ని కలిగి ఉందని అన్నారు. క్రీడల్లో 5 నుండి 15 సంవత్సరాల వయసు గల పిల్లలను గుర్తించడం కోసం టాలెంట్ హంట్ నిర్వహిస్తామని ఎర్రకోట నుండి తాను ప్రకటించినట్టు ప్రధాని గుర్తు చేసుకున్నారు.
2: జబ్ మే స్పోర్ట్స్ కి బాత్ కర్తా హూ తో యే కేవల్ మెడల్ జీతనే తక్ సీమిత్ నహీ హై, యే వికసిత్ భారత్ కే నిర్మాణ మే భారత్ కీ ఖేల్ శక్తి ఔర్ భారత్ కీ యువా శక్తి కో ఏక్ సాథ్ జోడ్నే కా అభియాన్ హై. మే హమేషా కహతా ఆయా హూ జో ఖేలే వో ఖిలే ఔర్ ఖేల్ మే ఖిల్నా సిర్ఫ్ మైదాన్ పర్ జీతనా నహీ హై, ఖేల్ మే ఖిల్నా మత్లబ్ వ్యక్తిత్వ కా ఖిల్నా ఔర్ దేశ్ కా గౌరవ బఢానా.
1: ఈ కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, క్రీడలు ఒక జాతీయ ప్రాధాన్యతగా, యువత సాధికారతకు ఒక ముఖ్యమైన సాధనంగా రూపాంతరం చెందాయన్నారు. ఫిట్ ఇండియా మూమెంట్, సండే ఆన్ సైకిల్ వంటి కార్యక్రమాల ద్వారా పౌరులు ఫిట్నెస్ ను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకునేలా ప్రోత్సహిస్తున్నందున భారత క్రీడా వ్యవస్థ ఇప్పుడు కేవలం మౌలిక సదుపాయాలు, పతకాలకు మించి ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ దిశగా సాగే ప్రయాణంలో దేశ యువతను క్రియాశీల భాగస్వాములుగా చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మాండవీయ వెల్లడించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఈరోజు జబల్పూర్లోని వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ ట్యాంక్ ఓవర్ హాల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. రక్షణ రంగంలో జబల్పూర్ వెహికల్ ఫ్యాక్టరీకి అత్యంత కీలకమైన బాధ్యత దక్కనుంది. ఇకపై ఈ కర్మాగారం యుద్ద ట్యాంకుల మరమ్మతులు, ఓవర్ హాల్, సాంకేతిక ఆధునీకరణకు ఒక ప్రధాన కేంద్రంగా మారనుంది. ప్రస్తుతం T-72 ట్యాంకుల మరమ్మతులు చేసే ప్రధాన బాధ్యత తమిళనాడులోని ఆవడిలో ఉన్న హెవీ వెహికల్ ఫ్యాక్టరీ వద్ద ఉంది. ఈ ప్రాజెక్టు కింద తొలిదశలో ప్రతి ఏటా 12 T-72 ట్యాంకులను పూర్తిగా ఆధునీకరిస్తారు. అలాగే ట్యాంకుల నిర్వహణ, మరమ్మతులు, పరీక్షల కోసం జబల్పూర్ వెహికల్ ఫ్యాక్టరీలో ఒక ఆధునిక ప్లాంట్ టెస్టింగ్ ట్రాక్ ను కూడా అభివృద్ది చేస్తారు. వచ్చే నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ శిఖరాగ్ర సమావేశానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల అధినేతలు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం కొనసాగుతోంది.

పరస్పర ప్రాముఖ్యత గల ప్రపంచ ప్రాంతీయ అంశాలపై తమ అభిప్రాయాలు వారు పంచుకుంటారు. జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్, జేఎన్పిటి ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న నౌకాశ్రయంగా అవతరించిందని కేంద్ర నౌకాశ్రయాలు షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ చెప్పారు. 2026 మొదటి అర్దభాగంలో నౌకా రవాణాలో 13.6% వృద్దిని నమోదు చేస్తూ ఈ పోర్ట్ ప్రపంచవ్యాప్తంగా 21వ స్థానానికి చేరుకుందని తెలిపారు. ప్రపంచంలోని టాప్ 30 పోర్టుల్లో వృద్దిపరంగా ఈ పోర్ట్ మిగతా అన్ని పోర్టులకు మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. గత 12 సంవత్సరాల్లో అంతర్జాతీయ ర్యాంకింగ్స్ లో అసలు స్థానమే లేని స్థాయి నుంచి భారతదేశ సముద్ర రంగం ఒక ప్రముఖ పోర్టుగా ఎదుగుతూ సరికొత్త మైలురాళ్లను సాధించిందని సోనోవాల్ వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్ లో పర్యటిస్తారు. అమ్రేలీ జిల్లాలోని హేత్నీ హవేలీ సరస్సును ప్రారంభిస్తారు. గుజరాత్ విద్యాపీఠం 72వ స్నాతకోత్సవానికి హాజరవుతారు. అహ్మదాబాద్ లో జరగనున్న ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లపై సమీక్షా సమాపేశానికి అధ్యక్షత వహిస్తారు. థాల్తేజ్ లో ఆర్వీ పటేల్ ఫార్మినోవా అవార్డ్స్ 2026 కార్యక్రమానికి హాజరవుతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతాలను వరద ముంచెత్తడంతో వేలాది మంది గల్లంతుకాగా వారిలో దాదాపు 300 మంది భారతీయ పర్యాటకులు కూడా ఉన్నట్టు నేపాల్ విదేశీ వ్యవహారాల మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. రసువా ప్రాంతంలో సంభవించిన ఈ వరదల్లో 160 మంది మరణించారని, వేలాది మంది ఆచూకీ తెలియకుండా పోయిందని ఖనాల్ ధృవీకరించారు. మరోవైపు 3 జిల్లాలను అతలాకుతలం చేసిన భొటేకోషి నది ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 162కు పెరిగిందని నేపాల్ పోలీసులు తెలిపారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు, గండక్ నదిలో నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నందువల్ల బీహార్ ప్రభుత్వం వరదల ముందస్తు సన్నద్దతను ముమ్మరం చేసింది. రాష్టంలోని 6 జిల్లాలు పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, గోపాల్గంజ్, సరన్, ముజఫర్పూర్, వైశాలిల్లో గండక్ నదీ పరివాహక ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఉంచారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీతామడి, షయోహార్, ఇతర జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పశ్చిమ చంపారణ్లోని బగాహా, వైశాలి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. గండక్ నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున గోపాల్గంజ్, బెట్టియాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జరిగిన ప్రాణ ఆస్తి నష్టం పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము, నేపాల్ అధ్యకులు రామచంద్ర పౌడెల్ ఆ దేశ ప్రజలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విపత్తు ప్రభావిత బాధితుల కోసం నేపాల్ ప్రభుత్వం చేపట్టే సహాయ రక్షణ చర్యలకు భారత్ మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉందని ముర్ము పేర్కొన్నారు. ఈ ఆకస్మిక వరదల పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశంలోని మొత్తం రైల్వే ట్రాఫిక్ లో దాదాపు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 అధిక రద్దీ మార్గాలున్నాయని ఆయన తెలిపారు. ఢిల్లీ హౌరా, హౌరా చెన్నై, చెన్నై ముంబై, ముంబై ఢిల్లీ, ఢిల్లీ చెన్నై, ముంబై హౌరా, ఢిల్లీ గౌహతి అనేవి ఆ 7 రద్దీ మార్గాలు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో ఉన్నత విద్యాశాఖ, అలాగే పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. గతంలో జారీ చేసిన ఆదేశాల పురోగతిని సమీక్షించడానికి కొనసాగుతున్న కార్యక్రమాల అమలును ఈ సమావేశంలో సమీక్షించారు. రేపటి వరకు బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, సిక్కిం రాష్ట్రాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది.

మరోసారి. 21వ శతాబ్దంలో ఆధునిక క్రీడా పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్ జబల్పూర్ లోని వెహికల్

0: మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్. స్టూడియోలో సమయం 12:40 దాటి 28 సెకండ్లు. కొన్ని క్షణాల్లో లేటెస్ట్ సూపర్హిట్ సాంగ్స్ ప్రసారం అవుతాయి.
1: అరే ఏం సార్లు ఈ రాఖీ పండుగ పూట ఇంట్లో ఉండకుండా ఛాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
2: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
3: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
1: ఏంది సార్లు రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
2: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
1: పండుగ పూట ప్రదేశాన ఇచ్చిన ఈ పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనుండ్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల ఖజానా.
4: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్ పై. డోంట్ మిస్ ఇట్.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. శ్రోతలకు గమనిక, ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో నేత్రదాన పక్షోత్సవాలు సందర్భంగా నేత్రదానం చేద్దాం మరలా జీవిద్దాం అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటాచలం గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి ఎఫ్ఎం వివిధ భారతి. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 23240852 23240853, ఇంకో నెంబర్ 29550923 ఈ నెంబర్లకు కాల్ చేసి నేత్రదానం చేయండి మరలా జీవించండి అనే అంశం గురించి నేరుగా మాట్లాడవచ్చు. డాక్టర్ గారితో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. తప్పకుండా ట్యూన్ చేసుకోండి ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం కోసం. అలాగే ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు సాయంత్రం 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిల్లో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో రైతు నేస్తం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కోఆర్డినేటర్ ఎలక్ట్రానిక్ వింగ్ డాక్టర్ ఎం శ్రీనివాసులు గారు రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు పరిపూర్ణమైన సమాచారం అందజేస్తారు. ఆసక్తి గల పశుపాలకులు, పశు పోషకులు, రైతులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేసి మరి సంపూర్ణమైనటువంటి సమాచారం పొందవచ్చు. మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 23240852, మరొక నెంబర్ 23240853, ఈ నెంబర్లకు ఫోన్ చేసి డైరెక్ట్గా మరి డాక్టర్ ఎం శ్రీనివాసులు గారు రైతులు అడిగే ప్రశ్నలకు మరి సందేహాలకు పరిపూర్ణమైనటువంటి సమాచారం అందిస్తారు. తప్పకుండా అర్చన చేసుకోండి. ఈరోజు సాయంత్రం రాత్రి 7:15 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. తప్పకుండా మరి ప్రయత్నం చేయండి. మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ లో మీరు వింటున్న పాట పెద్ద సినిమా నుంచి.

0: లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అరే ఏం సార్లు ఈ రాఖీ పండుగ పూట ఇంట్లో ఉండకుండా ఛాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
2: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు, చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్నా.
3: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
1: ఏంది సార్లు రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
2: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
1: పండుగ పూట ప్రదేశాన ఇచ్చిన ఈ పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనున్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల ఖజానా.
4: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ ఓన్లీ ఆన్ వివిధ భారతి.

పోలీస్ కంప్లైంట్ మూవీ కోసం విభన్ సారిక పాడిన పాట విన్నారు. మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో నేత్రదాన పక్షోత్సవాలు, ఈ సందర్భంగా నేత్రదానం చేద్దాం మరలా జీవితం అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటాచలం గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి ఎఫ్ఎం వివిధ భారతి. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 చెక్ చేసి 2324-0852, మరొక నెంబర్ 2324-0853, ఇంకో నెంబర్ 2955-0923 కాల్ చేసి నేత్రదానం చేయండి మరలా జీవించండి అనే అంశం గురించి నేరుగా మాట్లాడవచ్చు. తప్పకుండా ట్యూన్ చేసుకోండి ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం కోసం. అలాగే మరొక గమనిక, రాత్రి 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిల్లో ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో రైతు నేస్తం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కోఆర్డినేటర్ ఎలక్ట్రానిక్ వింగ్ డాక్టర్ ఎం శ్రీనివాసులు గారు రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు పరిపూర్ణమైన సమాచారం అందజేస్తారు. ఆసక్తి గల పశుపాలకులకు, పశు పోషకులు, రైతులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, సంపూర్ణమైన సమాచారం పొందండి. మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324-0852, మరొక నెంబర్ 2324-0853 కాల్ చేసి మరి డాక్టర్ ఎం శ్రీనివాసులు గారితో డైరెక్ట్ గా మాట్లాడవచ్చు. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz. మనం వింటున్న కార్యక్రమం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్. గేమ్ చేంజర్ సినిమా కోసం కార్తీక్ శ్రేయా ఘోషల్ పాటి పాట వింటున్నారు.

లక్ష్మి ప్రసూన. యువత క్రీడలు సామాజిక అభివృద్దిలో పాలు పంచుకోవాలని, క్రీడలను కేవలం అదనపు కార్యకలాపంగా కాకుండా దేశ నిర్మాణానికి ముఖ్య సాధనంగా ప్రభుత్వం వాటిని ప్రోత్సహిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. దేశం గర్వించేలా రాష్టంలో క్రీడాకారులను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్టంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాష్టంలో భూభారతి చట్టం పేరుతో గందరగోళం నెలకొందని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు ఆరోపించారు. రాష్టంలోని పలు జిల్లాల్లో ఈరోజు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. యువత క్రీడలు సామాజిక అభివృద్దిలో పాలు పంచుకోవాలని, క్రీడలను కేవలం అదనపు కార్యకలాపంగా కాకుండా దేశ నిర్మాణానికి ముఖ్య సాధనంగా ప్రభుత్వం వాటిని ప్రోత్సహిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్లోని ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఈఎఫ్ఎల్యూ ప్రాంగణంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన క్రీడా దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. 2036లో జరిగే కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇస్తుందని చెప్పారు. ఇది తర్వాత నిర్వహించే ఒలింపిక్ క్రీడలకు స్పూర్తినిస్తుందని అన్నారు. ఒలింపిక్స్ కోసం విశ్వవిద్యాలయాలు, కళాశాలలు సన్నాహాలు చేయాలని ఆయన సూచించారు. ఒకప్పుడు క్రీడలు చదువులో భాగంగా ఉండేవని, ప్రస్తుతం అవి దేశ అభ్యున్నతికి సూచీలుగా మారాయని అన్నారు. క్రీడాభివృద్దిలో భాగంగా తమ ప్రభుత్వం క్రీడల బడ్జెట్ను 1,000 కోట్ల రూపాయల నుంచి 5,000 కోట్లకు పెంచిందని చెప్పారు. ఖేలో ఇండియా డైలాగ్లో ప్రధానమంత్రి ఇచ్చిన సందేశం క్రీడాకారులకు స్పూర్తిదాయకమని చెప్పారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి విద్యార్థులతో కలిసి నషాముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేశారు. ఈఎఫ్ఎల్యూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎన్ నాగరాజు, రిజిస్ట్రార్ సిన్నీ మంచాల, పీఐబీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్, క్రీడా ప్రముఖులు జేజే శోభ, శ్రీయాంచి బలిశెట్టి, శ్రీజా జాదవ్ తదితరులు సదస్సులో పాల్గొన్నారు. దేశం గర్వించేలా రాష్టంలో క్రీడాకారులను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందులో భాగంగానే రాష్టంలో క్రీడాభివృద్దికి ప్రభుత్వం కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుందని ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా తెలియజేశారు. ప్రపంచస్థాయి క్రీడా శిక్షణ, స్పోర్ట్స్ సైన్స్ తదితర రంగాల్లో ఈ భాగస్వామ్యం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. గతంలో తమ కొరియా పర్యటన సందర్భంగా ఉన్నత స్థాయి బృందంతో జరిపిన చర్చల మేరకు ఈ ఒప్పందం కుదిరిందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట యువ క్రీడాకారులను ప్రపంచ చేరువ చేసేందుకు ఈ ఒప్పంద అంశాలు ఉపకరిస్తాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని మీరాలం చెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జ్ పనులను పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులు ఫోటో ప్రదర్శన ద్వారా ఆయనకు వివరించారు. నిర్ణీత గడువులోగా బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వచ్చే డిసెంబర్లో హైదరాబాద్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026 ఇన్వెస్ట్ తెలంగాణ పేరుతో నిర్వహించే సదస్సు కోసం ఏర్పాట్లను పటిష్టంగా చేయాలని, రాష్టంలో పెట్టుబడులను ఆకర్షించేలా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సదస్సు నిర్వహణలో భాగంగా ప్రజాభవన్లో వెంటనే వార్ రూమ్ ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు. ఆ సదస్సు ఏర్పాట్లపై మంత్రివర్గం ఉప సంఘంతో ఆయన నిన్న సమీక్షించారు. రాష్టంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు సంకల్పిస్తున్నట్లు, వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగుపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఉన్న 3.12 లక్షల ఎకరాల నుంచి మరో 21,240 ఎకరాలకు విస్తరిస్తామని తెలిపారు. ప్రధానంగా సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో ఆయిల్ పామ్ కారిడార్ కు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. రాష్టంలో భూభారతి చట్టం పేరుతో గందరగోళం నెలకొందని బీజేపీ రాష్ట శాఖ అధ్యకుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ప్రైవేట్ భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చడం ద్వారా వాటిని విక్రయించి రాష్ట ఖజానా నింపుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. హైదరాబాద్లో ఆయన నిన్న విలేకరులతో మాట్లాడుతూ, హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో 60 నుంచి 70 మంది ప్రజలు 22A సమస్యతో నష్టపోతున్నారని అన్నారు. ఈ వ్యవహారంపై హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఇందిరమ్మ ఇళ్ల 2వ విడత లబ్దిదారులను వచ్చే నెల 15 నాటికి పూర్తి చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఇళ్ల నిర్మాణం

పూర్తి చేసుకున్న వారికి 185 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేంద్రం వాటాగా రావాల్సిన నిధుల విడుదలలో జాప్యమవుతోందని, అయినా రాష్ట ప్రభుత్వం చివరి బిల్లుల చెల్లింపు వరకు చెల్లిస్తుందని ఆయన తెలిపారు. రాష్టంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా అభ్యంతరాలు, విజ్ఞాపనలు స్వీకరించడానికి రాష్ట వ్యాప్తంగా ఈరోజు గ్రామ సభలు ప్రారంభమయ్యాయి. ఓటర్ల జాబితాలను ప్రకటిస్తున్నారు. జాబితాలపై ఏవైనా అభ్యంతరాలుంటే స్వీకరిస్తామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ పిసిసి అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ జిల్లాలోని 15 మండలాలు, 2 మున్సిపాలిటీలకు గ్రామ సభల కోసం ప్రత్యేకంగా సూపర్వైజర్లను నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్తో పాటు జిల్లా కలెక్టర్ హరిత తదితరులు పలుచోట్ల గ్రామ సభల్లో హాజరవుతున్నారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు వన మహోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మొక్కలు నాటడం, చెట్ల పెంపకంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటున్న ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రస్తుత ఎల్నినో పరిస్థితికి వాతావరణ సమతుల్యత దెబ్బతినడమే కారణమన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామంలో వన మహోత్సవం సందర్భంగా ఆయన మొక్కలు నాటారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం తిరుమలాపురంలో ఈరోజు వన మహోత్సవం సందర్భంగా రాష్ట ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కలు నాటడంతో పాటు అవి పెరిగే వరకు సంరక్షణ బాధ్యత తీసుకోవాలని సూచించారు. నాగార్జునసాగర్ కుడి ఎడమ కాలువల నుంచి 2 రాష్ట్రాల తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయంలో ప్రస్తుతం నీటిమట్టం 537 అడుగులుగా నమోదైందని, కుడి కాలువ ద్వారా 6041 క్యూసెక్కులు, ఎడమ కాలువ నుంచి 2067 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఎస్సీ మల్లికార్జునరావు తెలిపారు. రాష్టంలోని పలు జిల్లాల్లో ఈరోజు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కరీంనగర్, వరంగల్, ములుగు, భద్రాద్రి, కామారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రముఖ నటుడు, నిర్మాత జీవి నారాయణరావు కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. బాలచందర్ దర్శకత్వంలో అంతులేని కథ చిత్రంతో వెండితెరకు పరిచయమై 100కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 మృతి చెందగా మరో 10 మంది గాయపడ్డారు. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేటు బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారంతా వేలూరు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలని, వారు పని నిమిత్తం ప్రయాణిస్తున్నట్లు వెల్లడించారు. గాయపడిన వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసు కేసులు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. జనగామ జిల్లాలోని రఘునాథపల్లి, నర్మెట్ట, కొండకండ్ల, చెన్నూరు పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం 1.4 కోటి రూపాయలు మంజూరు చేసిందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చెప్పారు. ఈ నిధులతో ఫర్నిచర్, ప్రయోగ పరికరాలు తదితర వనరులు ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో చేయూత పింఛన్ కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు కె హరిత ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోగా ఆయా పురపాలక సంఘాల కార్యాలయాల్లో, ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్ణీత దరఖాస్తులను అందజేయాలని సూచించారు. ఆసిఫాబాద్ జిల్లాలో అర్హత గల గిరిజన విద్యార్థులకు ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు మంజూరుకు దరఖాస్తులు కోరుతున్నట్టు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి అంబాజీ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కస్తూరిబా బాలికల విద్యాలయాలు, జిల్లా మండల పరిషత్ పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. యువత క్రీడలు సామాజిక అభివృద్దిలో పాలుపంచుకోవాలని, క్రీడలను కేవలం అదనపు కార్యకలాపంగా కాకుండా దేశ నిర్మాణానికి ముఖ్య సాధనంగా ప్రభుత్వం వాటిని ప్రోత్సహిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. దేశం గర్వించేలా రాష్టంలో క్రీడాకారులను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్టంలోని పలు జిల్లాల్లో ఈరోజు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 1:20 దాటి 54 సెకండ్లు. కొన్ని క్షణాల్లో షో టైం కార్యక్రమం సరమవుతుంది.
1: అరే ఏం సార్లు, ఈ రాఖీ పండుగ పూట ఇంట్లో ఉండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
2: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
3: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
1: ఏంది సార్లు, రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
2: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
1: పండుగ పూట ప్రదేశాన ఇతర ఈ కూరగాయలలో ఏందో తెలుసుకోవాలంటే ఇనుండ్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల ఖజానా.
4: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. డోంట్ మిస్ ఇట్.

ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. షోటైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. షోటైం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 04023240820 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల్లో బిందాసిగా తెలియపదాం. మన శ్రోతలందరూ ఎంతో ఆసక్తిగా ఇష్టతో ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మేము అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం పంపుతూ చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారన్నమాట. చాలా ఉత్సాహంగా కూడా కార్యక్రమంలో పాల్గొని ప్రశ్న ఏం వేస్తారా, ఏం సమాధానం చెప్పాలి, నేను ముందుగా చెప్పాలని చెప్పేసి ఆతృతగా ఉంటారన్నమాట. మరి ఆలస్యం చేయకుండా ప్రశ్న అడిగిద్దాము. ఎల్వి ప్రసాద్ ప్రముఖ దర్శకులు, ఎల్వి ప్రసాద్ గారు దర్శకత్వం చేసిన మొదటి సినిమాలో ప్రధాన కథానాయకులుగా నటించిన ఒక దర్శకులు ఎవరు? ఇది మీకు హిట్ అన్నమాట, దర్శకులు ఆయన కూడా. మరి మరొకసారి ప్రశ్న, ఎల్వి ప్రసాద్ దర్శకత్వం చేసిన మొదటి సినిమాలో ప్రధాన కథానాయకులుగా నటించిన నటులు ఎవరు? ఆయన కూడా ఒక దర్శకులే. సమాధానం తెలిస్తే వెంటనే మేము చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసే ముందు సమాధానం, మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే టైప్ చేయండి. శుభ సాయంత్రం, శుభ మధ్యాహ్నం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఇలాంటివి ఏమీ మాత్రం మీరు టైప్ చేయకండి. మీరందరూ ఏంటో మాకు బాగా తెలుసు, అభిమాన శ్రోతలు అన్నమాట. సో మీరు వెంటనే ఆన్సర్ చేయండి, పాట అయిపోయే లోపు.

హలో బ్రదర్స్ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన యుగల గీతం అది. గీత రచన భువనచంద్ర, సంగీతం రాజ్కోటి. షూటింగ్ కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్న, ఎల్బి ప్రసాద్ దర్శకత్వం చేసిన మొట్టమొదటి సినిమాలు ప్రధాన కథానాయకులుగా ఎవరు నటించారు, వారు కూడా దర్శకులు అని ఒక హింట్ ఇచ్చాం. అయితే చాలా మంది శ్రోతలు వారికి ఉన్న నాలెడ్జ్ని పరీక్షించుకున్నారు, సమాధానాలు అయితే పంపించారు. కానీ సరి అయిన సమాధానం పంపిన వారు మాత్రమే మరి

కే ఒక్కరు అనమాట. వారు కూడా చాలా మంది శ్రోతలు మరి ఎప్పటిలాగే వారి యొక్క నాలెడ్జ్ని ఇక్కడ చూపించే ప్రయత్నం చేశారు, కానీ మరి వారికి దొరకలేదు ఏమో, కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించింది. సరే, సరైన సమాధానం పంపిన వారు మాత్రం హార్టీ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం విద్యుత్ భారతి 102.8 మెగాహెడ్స్. ఇంతకీ ఎవరు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు కదా, ఎస్, వేముల నరసింహరావు నిజామాబాద్ జిల్లా నుంచి వీరు సరైన సమాధానం పంపించారు. కేఎస్ ప్రకాష్ రావు అని మిగతా వాళ్ళందరూ కూడా వారికి తోచిన విధంగా వారికి తెలిసినటువంటి నాలెడ్జ్ ప్రకారం ఆన్సర్ చేశారనమాట. ఎనీ హోప్ వారందరికీ కూడా థ్యాంక్స్ చెప్తోంది. ముఖ్యంగా కరెక్ట్ సమాధానం పంపిన మన అభిమాన శ్రోతకు మాత్రం అభినందనలు తెలుపుతున్నాము. మరి ఇప్పుడు మరి ఒక ప్రశ్న వచ్చేస్తుంది. జీవి నారాయణరావు నటించిన ప్రముఖ నటులు వీరు కొద్ది సమయం క్రితమే వీరు దివికేగారు. మరి జీవి నారాయణరావు నటించిన తొలి సినిమాలో తన క్యారెక్టర్ పేరు ఏంటి? ప్రశ్న మరొకసారి, జీవి నారాయణరావు నటించిన తొలి సినిమాలో తన క్యారెక్టర్ పేరు ఏంటి? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324084 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ విన్నదాల బిందాస్గా తెలియబోతున్నా. ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిత్ భారతి 102.8 మెగాహెడ్స్. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. వింటున్న పాట క్రిమినల్ సినిమా నుంచి.

షోటైం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు మీకు గనక సమాధానం తెలిస్తే వెంటనే 04023240840 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాలు బిందాసిగా తేలిపోతున్నాం. మనం అడిగినటువంటి ప్రశ్న, జీవి నారాయణరావు నటించిన తొలి సినిమాలో తన క్యారెక్టర్ పేరు ఏంటి అని మనం ప్రశ్న వేశాము. ఈ ప్రశ్నకు ఒక సందర్భం ఉంది. ఇవాళ ఆయన దివికే గారు చాలా సినిమాల్లో మంచి నటనతో అందరి దృష్టిని ఆకర్షించి ఒక పేరు సంపాదించుకున్నటువంటి నటులు అన్నమాట. ఈ సందర్భంగా ఆయన గురించి మనం ప్రస్తావించుకుంటున్నాం. అయితే ఈ ప్రశ్నకు సరైన సమాధానం పంపిన వాళ్ళ పేర్లు చదివే ప్రయత్నం చేశాం. చాలా వరకు అందరూ కూడా కరెక్ట్ గా సమాధానం పంపారు. జుబ్బలపల్లి నుంచి చిక్క చక్రపాణి చందన, గద్వాల జిల్లా నుండి ఆనందరావు, చాగాపురం ప్రదీప్ కుమార్, నల్లపోతుల ఇంకవారు, సిహెచ్ హనుమంతరపురం రెడ్డి కాలనీ నుంచి మేడిపల్లి శ్రీకాంత్, శ్రీతేజ, బాలాజీ, సావిత్రి, కుబేర్ నిర్మల్ జిల్లా నుండి గీతానగర్, హైదరాబాద్ నుంచి గొప్ప వీరు చోడవరపు, సాయి మన్విత, పంతాడి శ్రీనివాసరావు మోరిపాలెం నుంచి, నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ వీరు చిత్తూరు జిల్లా నుంచి, కానుగోల గోపాల్, రంగారెడ్డి జిల్లా నుండి, మేర సాయిలు నిర్మల్ జిల్లా నుండి, దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి కృష్ణమ్మ, నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి, హైదరాబాద్ బిఎన్ రెడ్డి గారి నుండి, బాలో మౌనిక, బాలో వినయ్ కుమార్, ఇల్లంతకుంట మండలం గంగు మహేందర్ నాగలక్ష్మి, అరుణ రాజేందర్ జక్రన్పల్లి నుండి, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుంచి, జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, పిపి రావ్ ఖైరతాబాద్ నుండి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, ఆర్ గణేష్ రాజాజీనగర్ నుండి, తిప్పర్తి నల్గొండ జిల్లా నుండి వీరు పేరు చిలకమ్మరి ఉపేంద్రాచారి, పేరు మీ ఊరు పేరు ఆన్సర్ ఇవి మాత్రమే టైప్ చేయండి. పుట్టపక్క మిరియాల తిరుమలయ్య ఆండాలు, పోలేపల్లి శ్రీనివాస రాజన్న పేట సిరిసిల్ల జిల్లా నుంచి, కస్తూరి రాముడు చోటుపల్లి నుండి, గజ్వేల నుంచి చీరల వెంకటేశం సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి, భవానీ వెంకట్ మాస్టర్ మిథున్ మహాదేవ్ వీరు పుట్టపక్క నుండి, నిజామాబాద్ నుండి వీరు నిజామాబాద్ గుమస్తా కాలనీ నుంచి సంఘవి శ్రీనివాస లావణ్య. మీరు వేరే టైప్ చేయకూడదు.

దయచేసి నేదురు కళ్యాణ్చారి కల్వకుర్తి నుంచి, హనుమాన్ తెగడి హైదరాబాద్ నుంచి వీరు దోమకొండ విజయ్ కుమార్, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి విజిలి వెంకటేష్ శ్యామల, దోనాల బాలాజీ హైదరాబాద్ వనసలిపురం నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి ఉండి, బ్రహ్మయ్య కర్నూలు నుండి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. ఫిర్జాద్ గుడ శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా అమనకుర్తి గ్రామం నుంచి.

ఎన్ రావు నిజామాబాద్ జిల్లా నుండి, దస్తగిరి సందీప్ రుద్దుటూర్ కడప జిల్లా నుండి, బాలకృష్ణ సంపేట వరంగల్ జిల్లా నుండి, ఆదర్శ నగర్ నిజామాబాద్ కీర్తి రాజ్ కుమార్ వీరు, గంగారెడ్డి ఆదిలాబాద్ నుండి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు, భిక్షపతి నిర్మల వైష్ణవి ఫ్రమ్ హనుమన్వాడ, హైదరాబాద్ నుంచి గణేష్ వేదవతి వీరొకరు రికార్డింగ్ పెట్టారు, వల్కంపేట్ రాము కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, శ్రీరామ్ నరేందర్ వెంకట నర్సయ్య ప్రతాప్ వైజాగ్ నుండి, భాగ్యలక్ష్మి సత్యనారాయణ ఏనుగల్ నుండి, బి దివాకర్ ఉమ్మడి నుండి, కౌకూరు నుంచి రాధా కుమారస్వామి, గజ్జూరు నుంచి శర్ల వెంకటేశ్వర కుమార్ రామప్రసాద్, స్రవంతి సుశీల్ చింతల్ హైదరాబాద్ నుండి, గిరిజా ఫ్రమ్ ములుకులపల్లి నుండి కూడా, మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, దమోజు వెంకటలక్ష్మి వరలక్ష్మి, దమోజు కృష్ణమ్మ, బుధన్ పోచంపల్లి ఎలగందల మార్కండి లక్ష్మి వారి కుటుంబ సభ్యులు వీరంతా సరైన సమాధానం పంపించారు. ఇన్ టైంలో సమాధానం పంపించిన వారు వీరంతా కూడా సరైన సమాధానం మరి వచ్చేస్తుంది. వికట కవి గోపాల్ ఇదన్నమాట, జీవి నారాయణరావు నటించిన తొలి సినిమాలు, తన క్యారెక్టర్ పేరు ఇది వికట కవి గోపాల్. ఈ సరైన సమాధానం పంపిన వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. మనం మరో పాట వచ్చేస్తుంది, ప్రేమంటే ఇదేరా సినిమా నుంచి. ఈ పాట అయిపోయేలోపు సరైన సమాధానం పంపండి. ప్రశ్న వచ్చేస్తుంది, మంగమ్మ గారి మనవడు సినిమాలో శ్రీ రఘురామ సీతారామ రావాలయ్య నీ రాజ్యం, ఇది ఒక పాట అనమాట. ఈ పాట ఒక భజన ఆధారితంగా ట్యూన్ చేయబడింది. ఆ భజన పాట ఏంటి, ఒరిజినల్ పాట ఏంటి, మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 04023240820 నెంబర్కు వాట్సప్ చేయండి.

మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం షో టైం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు శ్రోతలు చాలా ఎనర్జెటిక్ గా, చాలా ఉల్లాసంగా, సంతోషంగా ఆన్సర్ చేస్తున్నారు. బట్ మేము కొంచెం కాంప్లికేటెడ్ తెలియదు కానీ తేలికైన ప్రశ్నలు వేస్తున్నాం. ఏఐకి చిక్కట్లేదేమో మాకు అర్థమవుతుంది. సరే, మొత్తం మీద శ్రోతలు మాత్రం చాలా సంతోషంతో ఆన్సర్ చేస్తున్నారు, అది మాకు చాలు. మేము అడిగినటువంటి ప్రశ్న, మంగమ్మ గారి మనవడు సినిమాలు శ్రీ రఘురామ సీతారామ రావలయ అని రాజ్యం అనే ఒక పాట ఉందన్నమాట, భజన పాటలాగా ఉంటుంది. అయితే ఇది ఏ భజన పాటకు ఆధారితంగా తీసుకునబడింది, అంటే ఏ ట్యూన్లో తీసుకునబడింది అని చెప్పేసి మనం ప్రశ్న వేశాం. అయితే దీనికి చాలా రకరకాల ఆన్సర్స్ చేశారు, చాలా గొప్పవాళ్ళు మన శ్రోతలు. ఎందుకంటే అందులో ఏ థీమ్ ఉంది, ఎవరిని కీర్తిస్తూ ఆ పాట పాడారు, ఏ నేపథ్యాన్ని తీసుకుని పాట పాడారు అని చెప్పేసి చాలా రకరకాల ఆన్సర్స్ ఇచ్చారు. నిజంగా మీ ఊహాశక్తి, తర్వాత మీ ఆలోచన విధానానికి థ్యాంక్స్. బట్ దీనికంటూ ఒక ట్యూన్ ఉందన్నమాట, ఒక ట్యూన్ తీసుకుని పాట రాయటం జరిగిందనమాట. ఆ సమాధానం పంపిన వాళ్ళు మాత్రం ఒకే ఒక్క శ్రోత, బాలకృష్ణ నర్సంపేట్ వరంగల్ జిల్లా నుంచి. వీరు మాత్రమే సరైన సమాధానం పంపించారు. ఏంటి అంటే, వైష్ణవ జనత అనే భజన ఆధారంగా ఈ పాట రాయబడింది, అది విషయం అనమాట. సో కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. మరి నిజంగా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే చాలా మంది శ్రోతలు, ఫిగర్ అవసరం లేదు, ఎప్పటిలాగే ఒకరిని మించి ఒకరు సంఖ్య పెరుగుతుందన్నమాట. శ్రోతలు చాలా మంది శ్రోతలు షోలో పార్టిసిపేట్ చేస్తూ షోకి మరింత బ్యూటీని ఇస్తున్నారు. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, మరి ఈ ప్రశ్న మాత్రం తెలుసు కదా, ఎప్పటిలాగే ఒక పాట వినిపిస్తున్నాను, రెండవ చరణం అనమాట. ఈ రెండవ చరణం ఏ సినిమా చరణానికి సంబంధించినటువంటి పాట, ఏ సినిమాలో నుండి, ఏ సినిమాకు సంబంధించిన పాట, మీకు కనుక సినిమా పేరు చెప్తే చాలు ఈ పాట వినిపిస్తున్నాను.

ఇది రెండవ చరణం అన్నమాట ఆ పాటకు సంబంధించి. ఆ పాట ఏ సినిమాలో నుండి మీకు కనుక తెలిసి వెంటనే 0402324082 నెంబర్కు వాట్సాప్ చేయండి. మీరు వింటున్న పాట బాలగోపాలుడు సినిమా నుంచి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడింది.

0: అందరికి నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989852 కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ షూటింగ్ కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్న, ఒక పాట వినిపించాము, పాటకు సంబంధించినటువంటి రెండవ చరణం. ఆ పాట ఏ సినిమాలోనిది అని మనం ప్రశ్న వేశాము. దీనికి ఎప్పటిలాగే కార్యక్రమంలో షోలో పార్టిసిపేట్ చేసిన శ్రోతలందరూ సమాధానాలు ఇచ్చారు. కానీ అందులో ఒకే ఒక్క శ్రోత మాత్రమే సరైన సమాధానం పంపించారు. వారు కూడా ఎవరు అంటే బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమ్మనకుర్తి గ్రామం నుంచి తోడు నీడ అనే సినిమా. సో ఈ సినిమాలోంచి ఆ పాట అనమాట. ఆ పాటకు సరైన సమాధానం ఒక్కరే పంపించారు. ఇక్కడ నాలెడ్జ్ అనేది చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. పాటలకు సంబంధించినటువంటి నాలెడ్జ్ పల్లవి చరణం.

చరణ మధ్యలో కూడా కవి యొక్క భావాలు, కవి యొక్క థీమ్, ఇవన్నీ కూడా అర్థం చేసుకునేటువంటి శ్రోతలు ఉన్నారు అనేది ఈ సందర్భంలో బాగా అర్థమైంది. అయితే ఆ పాటకు సంబంధించినటువంటి పల్లవి ఒకసారి వినిపిస్తుంది.

0: అదన్నమాట సంగతి. కార్యక్రమంలో మరి షూటింగ్ కార్యక్రమంలో సమయం అయిపోయింది, ఒకే పాట మాత్రమే వెళుతుంది. ఆ పాట వినే ముందు ఒక చిన్న ప్రకటన.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: షూటింగ్ కార్యక్రమంలో చివరిగా విందాం జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా కోసం ఎస్పి బాలసుబ్రమణ్యం, ఎస్ జానకి బృందం పాడిన వేటూరు సుందరమూర్తి గీతం, సంగీతం ఇళయరాజా.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2 గంటలకు వస్తుంది. కొన్ని క్షణాల్లో మిడ్డే న్యూస్ ఇన్ ఇంగ్లీష్.
1: దిస్ ఈజ్ ఆకాశవాణి అండ్ ఐ ఆమ్ వల్సా విలియమ్స్ విత్ ద మిడ్డే న్యూస్. The headlines. Prime Minister Narendra Modi says government is fully committed to creating a modern sports ecosystem for India in the 21st century. Addresses Khelo India dialogue through video conferencing. 300 Indians among thousands missing in massive flash flood in Nepal, over 160 dead. India sends second tranche of relief materials. NDRF teams deployed in Bihar and Uttar Pradesh.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2:15 దాటి 28 సెకండ్లు. యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. ఈ కార్యక్రమంలో నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా నేత్రదానం చేద్దాం మరలా జీవితం అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటాచలం గారు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో

0: పాల్గొని శ్రోతల సందేహాలను నివృత్తి చేస్తారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 040 ఇది ఎస్టీడ్ కోడ్ 2324085252, మరొక నెంబర్ 2324085353, ఇంకో నెంబర్ 2955093. ఈ నెంబర్లకు ఫోన్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు.
1: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
3: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. మనం ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లేటప్పుడు మన కుటుంబం కోసం ఎన్నో వదిలి వెళ్తాం, వారసత్వంగా ఇచ్చి వెళ్తాం, వస్తువుల రూపంలో, ధనం రూపంలో, ఆస్తుల రూపంలో. అది మన కుటుంబం వరకే పరిమితం. మరి నిజానికి ఈ ప్రపంచానికి మీరు వదిలి వెళ్లగలిగే వారసత్వ సంపద ఏమన్నా ఉంది అంటే అది మీ కంటి చూపు. మీ దృష్టిని ఈ ప్రపంచానికి బహుమతిగా వదిలి వెళ్ళండి. ఈరోజు మీరు తీసుకునే ఈ నిర్ణయం ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతుంది. మీ కళ్లను మట్టిలో కలుసుకునేయకండి, మరొకరి జీవితానికి వెలుగుగా మార్చండి. మరణం తర్వాత కూడా జీవించండి, మహాదానం నేత్రదానంతో. నేత్రదానం చేద్దాం మరలా జీవిద్దాం అనే అంశం గురించి నేత్రదాన పక్షోత్సవాలు ఐ డొనేషన్ ఫోర్ట్ నైట్ సందర్భంగా ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటాచలం గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. శ్రోతలు మీ సందేహాలను నివృత్తి చేసుకోవాలంటే మాకు ఫోన్ చేయాల్సిన మా నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085252, 2324085353, అలాగే 2955093 ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. డాక్టర్ గారితో ప్రత్యక్షంగా మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం డాక్టర్ వెంకటాచలం గారు.
4: నమస్కారం అమ్మా.
3: డాక్టర్ గారు, అసలు ఈ నేత్రదాన పక్షోత్సవాల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటండి?
4: ఇది మన దేశంలో సుమారు 6 మిలియన్ బ్లైండ్నెస్తో సఫర్ అయ్యేవాళ్ళు, కార్నియల్ బ్లైండ్నెస్ అంటాం. ఇది కార్నియల్ బ్లైండ్నెస్ అంటే కంటి భాగంలో ముందటున్న భాగాన్ని కార్నియా అంటారు, ఆ పొరని. అది మీకు ట్రాన్స్పరెంట్గా కనబడుతుంది, బట్ బయట చూసే వాళ్ళకి నల్లగుడ్డుగా కనబడుతుంది. అది ఒక ట్రాన్స్పరెంట్ స్ఫియర్, అంటే మీ వాచ్ గ్లాస్ ఎలా ఉంటుందో అలా గోపురాకారంలో స్ఫెరికల్గా కంటి ముందు భాగాన్ని కార్నియా అంటాం. దీని నుంచి రేస్ ఆఫ్ లైట్ కంట్లోకి ముందరికి వెళ్ళి రెటీనా మీద స్క్రీన్ అయ్యి అక్కడ ఇమేజ్ ఏర్పడుతుంది. ఈ ట్రాన్స్పరెంట్ గోపురాకారంలో ఉన్న స్ఫెరికల్ వాచ్ గ్లాస్ లాంటిది ఎప్పుడైనా డ్యామేజ్ అయిపోతే ఆ నల్లగా ఉన్నది పూర్తిగా తెల్లగా అయిపోతుంది. దానివల్ల మీకు కంటి చూపు మందలిస్తుంది. తర్వాత ఈ రేస్ ఆఫ్ లైట్ ఆ ట్రాన్స్పరెంట్ కాకుండా ఒపేక్ దాంట్లోంచి వెళ్లలేక వాళ్ళకి చూపు దెబ్బతింటుంది. దీనివల్ల కార్నియల్ బ్లైండ్నెస్ ఏర్పడుతుంది. ఈ కార్నియా అనేది మనం రీప్లేస్ చేస్తాం, దాన్ని కార్నియల్ గ్రాఫ్టింగ్ అంటారు. ఈ కార్నియల్ గ్రాఫ్టింగ్ ఒక చచ్చిపోయిన మనిషి నుంచి అయి తీసి ఈ ట్రాన్స్పరెంట్ గోపురాకారం ఆర్ స్ఫెరికల్గా ఉన్న ట్రాన్స్పరెంట్ లేయర్ ఆ యొక్క మరణించిన మనిషి దగ్గరించి అది డోనార్ కార్నియా అంటాం. అలాంటి కార్నియాని ఒక రిసిపియంట్ కార్నియా అంటే ఎవరికైతే కార్నియల్ బ్లైండ్నెస్ ఉందో దాని మీద ట్రాన్స్ప్లాంట్ చేస్తే కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యి మళ్ళీ చూపు పోయిన చూపు వెనక్కి వస్తుంది. దీన్ని కార్నియల్

0: గ్రాఫ్టింగ్ అంటాం. సో ఈ కార్నియల్ బ్లైండ్నెస్ వల్ల ఏర్పడే బ్లైండ్నెస్ ని మనం పూర్తిగా క్యూర్ చేయవచ్చు ఈ గ్రాఫ్టింగ్ చేసి. అందుకనే ఈ ఐ డొనేషన్ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్. మనం ఎంత మోటివేట్ చేసి, ఎందుకంటే ఈ యొక్క శరీరం తర్వాత ఉపయోగపడదు. లివ్ ఆఫ్టర్ డెత్ అంటే మరణించిన తర్వాత మళ్ళీ మీరు లైవ్ గా జీవించి ఉండాలంటే ఒక పార్ట్ ఆఫ్ యువర్ బాడీ, అది ఐస్ రెండు ఎవరికైనా డొనేట్ చేస్తే వాళ్ళు కూడా ఈ యొక్క కార్నియల్ బ్లైండ్నెస్ నుంచి బయటపడతారు, వాళ్ళకి ప్రపంచం కనబడుతుంది, అండ్ వీ కెన్ హెల్ప్ దెమ్.
1: డాక్టర్ గారు, మనకు ఒక శ్రోత లైన్ లో ఉన్నారు, వాళ్ళని తీసుకుందాం, మాట్లాడదాం. హలో,
2: నమస్తే సార్.
1: నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మీ పేరు? చెప్పండి.
0: నమస్కారం.
2: నమస్కారం సార్. ముందుగా మీకు ధన్యవాదాలు ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నందుకు. అయితే చిన్న ఏంటంటే, చనిపోయిన తర్వాత ఎన్ని గంటల్లో ఇవ్వచ్చు? ఒకటి, క్యాన్సర్ వాళ్ళు ఐ డొనేట్ చేయకూడదని విన్నాను, అది ఎందుకు? అంటే ఎవరెవరు చేయకూడదు ఒకటండి. ఇంకొకటి చిన్న విషయం అందరితో పంచుకోవాలని, మా మదర్ చనిపోయారు 2008 లో, ఆవిడ కోరిక అన్నమాట ఐ డొనేట్ చేయాలని. ఆ రోజుల్లో అప్పుడు మేము ఫ్యామిలీ మెంబర్స్ రాత్రి 9:30-10 మధ్యలో డిసైడ్ చేసి ఆవిడ కోరిక ప్రకారం ఐ డొనేట్ చేసామన్నమాట. అప్పుడు పెట్టారని మాకు సర్టిఫికేట్ కూడా వచ్చిందండి. అంటే మా మదర్ ఇంకా చూస్తున్నారు ఇద్దరిలో అని చాలా సంతోషం. అయితే ఈ చిన్నది ఏంటంటే, అప్పుడు మాకు అవగాహన ఉంది కాబట్టి అరగంటలో ఇచ్చాం. అసలు ఎన్ని గంటల్లో ఇవ్వచ్చు, ఎవరు ఇవ్వచ్చు ఎలిజిబిలిటీ చెప్పండి సార్?
0: ఇందులో రెండు విషయాలు ఉన్నాయమ్మా. ఫస్ట్ ఐ ప్లెడ్జ్ ఫామ్ అంటాం. ఈ ఐ ప్లెడ్జ్ ఫామ్ ఏదైతే ఉందో, ప్రతి ఫ్యామిలీలో ఎవరైతే మరణించిన తర్వాత డొనేట్ చేయదలుచుకున్నారో వాళ్ళ ఐస్ ప్లెడ్జ్ చేయాలి. ఇది ప్రతి హాస్పిటల్లోనూ, ప్రతి ఐ బ్యాంక్లోనూ ఈ ఫామ్ ఉంటుంది. ఇది ఉట్టి ప్లెడ్జ్ చేస్తే చాలదు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, దగ్గరగా ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి తెలియాలి. ఒకవేళ ఎవరూ లేకపోయినా ఐ ప్లెడ్జ్ ఫామ్లో ఒక కార్డు ఉంటుంది, ఆ కార్డు డీటాచ్ చేసి మీ వారి పర్సులో కానీ వాలెట్లో కానీ పెట్టుకుంటే అప్పుడు అవగాహన ఏర్పడుతుంది, మిగతా వాళ్ళందరికీ తెలుస్తుంది, ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. లేకపోతే చాలామంది విల్లులో రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మన లేట్ ప్రైమ్ మినిస్టర్ మిస్సెస్ గాంధీ గారు ఆవిడ విల్లులో రాశారు, కానీ బై ది టైమ్ విల్ కేమ్ అవుట్ అంటే విల్లు బయటకు వచ్చిన తర్వాత 7-8 గంటలు 10 గంటలు పట్టింది. అప్పటికి ఈ ఐ డొనేషన్ ఏ విధంగానూ ఉపయోగపడలేదు. కనుక దగ్గరున్న బంధువులకి, దగ్గరున్న రిలేటివ్స్కి, పిల్లలకి కానీ, బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ చెప్పాలి. చెప్తేనే దీని యొక్క వాల్యూ ఉంటుంది. రెండో విషయం, 4-6 గంటల లోపల ఈ కళ్ళు ఏవైతే ఉన్నాయో, మరణించిన వారి కళ్ళు మనం తీసేయచ్చు. దానికి మించి చేస్తే అవి డ్రై అయిపోయి ఆ కార్నియా యొక్క లైఫ్ పోతుంది. ఇంకో విషయం అంటే, మరణించిన వెంటనే ఒక దూది తీసుకుని నీళ్ళల్లో ముంచి కంటి మీద పెడితే అప్పుడు ఏమవుతుంది, అది వెట్గా ఉంటుంది. మ్యాక్సిమం 4 అవర్స్ కన్నా ఎక్కువ చేయకూడదు. ఎక్కడ దగ్గరున్న కంటి ఆసుపత్రి వారిని సంప్రదించి వాళ్ళ టీం వచ్చి తీసుకోవాలి. మూడో విషయం, మీరు క్యాన్సర్ గురించి అడిగారు. అన్ని క్యాన్సర్లు కి ఇది కాంట్రా ఇండికేషన్ కాదు. కొన్ని క్యాన్సర్లు లైక్ మీరు మల్టిపుల్ మైలోమా, లుకీమియా బ్లడ్ క్యాన్సర్, లేకపోతే లింఫోమాస్ ఇలాంటివి, లేకపోతే వైరల్ డిజీజెస్ హిపటైటిస్ ABCDE అండ్ ఆల్సో హిపటైటిస్ బి అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ HIV ఇలాంటి వాళ్ళు కానీ, వైరల్ డిజీజెస్ రేబీస్ కానీ, కాకపోతే క్రిడ్జ్ఫీల్డ్స్ జాకబ్స్ డిజీజ్ అంటాం, న్యూరలాజికల్ డిజీజ్ వాటి వల్ల కానీ వచ్చే దీన్ని, లేకపోతే సివియర్ బర్న్స్ ఉన్నవాళ్ళు కానీ, సెప్టిసీమియా అంటే బాడీ అంతా సెప్టిక్ అయిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ అర్హులు కారు డొనేషన్కి. దీస్ ఆర్ ది థింగ్స్.
1: డాక్టర్ గారు, ఇంకో కాలర్ మనకు లైన్లో ఉన్నారు. హలో.
0: హలో.

0: హలో, నమస్కారం సార్. డాక్టర్ గారు నమస్కారం సార్.
1: నమస్కారం అండి.
0: నా పేరు శ్యామ్ సుందర్ సార్. నేను అల్మాస్గూడ నుంచి మాట్లాడుతున్నా, రంగారెడ్డి జిల్లా.
1: చెప్పండి
0: సార్. నాకు కార్నియా అప్పుడు ఏమంటారు సార్, లేజర్ చేసింది సార్. అప్పుడు దాదాపు 30 సంవత్సరాల క్రితంలో ఇండోర్లో మధ్యప్రదేశ్ లో చేసింది సార్. కార్నియాకు హోల్స్ పెట్టారు, అప్పుడు లేజర్ చేశారు. అంత పర్ఫెక్ట్ లేదు అప్పుడు. ఈ కన్నుకి ఆపరేషన్ అయిన తర్వాత కళ్ళల్లోకి బ్లడ్ వచ్చింది. ఇంజక్షన్ ఇచ్చేసరికి ఇంజక్షన్ పవర్ఫుల్ కి కార్నియాకు హోల్ పడింది సార్. ఆ హోల్ పడడం లాగా చూపు తగ్గింది. ఇంకొకటి, ఈ బ్లడ్ వచ్చినప్పుడల్లా ఇంజక్షన్ ఇవ్వాలంటే ఇప్పుడు ఇంజక్షన్ ఇవ్వనికి రావడం లేదు. ఈ కళ్ళలోకి బ్లడ్ వచ్చింది, తీయడానికి రావడం లేదు. రెటీనా ప్రాబ్లం అయిపోయింది, కార్నియా ప్రాబ్లం అయిపోయింది. చూపు కనపడతలేదు, చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. నేను
1: మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ప్రాబ్లం రెటీనాకి ఎక్కువగా ఉంది, కార్నియాకి తక్కువగా ఉంది. రెటీనా కనుక హెల్దీగా లేకపోతే కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా సక్సెస్ కాదు. అందుకని ఆ రెటీనాలో మీరు చెప్పినట్టు బ్లడ్ ఏర్పడుతోంది, రెటీనాలో హోల్ ఉంది. ఈ రెండు ట్రీట్మెంట్ అయిన తర్వాత మీరు కార్నియాకి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్. దీనికి మోస్ట్ ఇంపార్టెంట్, మీ రెటీనా హెల్దీగా ఉండాలి. దాంట్లో ఏమి ఏ రకమైన రక్తం కానీ బ్లడ్ క్లాట్ కానీ వాపు కానీ ఉండకూడదు. మీరు చెప్పినట్టు హోల్ కూడా ఉండకూడదు. ఇవి ట్రీట్మెంట్ అయిన తర్వాత మీరు కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు.
2: డాక్టర్ గారు, ఇంకొక శ్రోత లైన్ లో ఉన్నారు. హలో డాక్టర్ గారు, ఈ ఐ డొనేషన్ మీద చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. అంటే మనం ఈ ఐ డొనేషన్ అంటే పూర్తిగా కంటి గుడ్డని మనం తీసేస్తాము అనే అపోహతో చాలా మందికి ముందుకు రారు.
1: అమ్మా, ఇది కంటి గుడ్డు తీసి టోటల్ కన్ను ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కాదు. ఇది ఇది ముందరున్న పొర, దాన్నే కార్నియా అంటాం, ట్రాన్స్పరెంట్ లేయర్. అది ఒక్కటే, ఆ లేయర్స్లో ఏ లేయర్ ఎండోథీలియం కానీ డెస్మెట్స్ కానీ ఎపిథీలియం ఏ లేయర్ కనుక డ్యామేజ్ అయినా కూడా చేయొచ్చు. కానీ పూర్తి కన్ను కనుక పోతే, నరం కనుక ఎండిపోతే, అలాంటి కన్ను మార్పిడి అనేది మటుకు ఎక్కడా లేదు, ఇంతవరకు లేదు. లేకపోతే మీరు ఆర్టిఫిషియల్ ఐజ్ ఏమైనా కొత్త వస్తున్నాయి, అవి బయోనిక్ ఐజ్ అని అవుతాయి. కానీ ఇది కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఐజ్, అపోహ తప్పు కూడా. అది టోటల్ ఐ ట్రాన్స్ప్లాంటేషన్ కాదు.
2: ఓకే, మరొక శ్రోత లైన్ లో ఉన్నారు డాక్టర్ గారు, కాల్ తీసుకుందాం. హలో
3: హలో, నమస్కారం.
2: నమస్కారం అండి, మీ పేరు?
3: నా పేరు రమణయ్యమ్మ.
2: ఎక్కడి నుంచి అండి?
3: మై పేరు విల్లాస్ అమ్మ, ఈ కొల్లూరు దగ్గర ఉంటుంది.
2: ఓకే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. ఉన్నారు.
1: నమస్కారం అండి.
3: నమస్కారం సార్. మా అన్నయ్య డెత్ అయిన తర్వాత 2 కళ్ళు డొనేట్ చేశాము. అయితే ఆయన పై ఉపయోగపడినా కానీ వేరే వాళ్ళకి మా బంధువుల పిల్లకాయకు వేయాలనుకుంటే వానికి కుదరదు అని చెప్పారు డాక్టర్. రెటీనా ప్రాబ్లం ఉంది, ఈ కన్ను వేస్తే కుదరదు అతనికి అని చెప్పారు. అప్పుడు ఏం చేస్తాము, ఏమి దిక్కుదో సార్? చిన్న వానికి 30-35 ఇయర్స్ ఏజ్ ఉంటుంది, మా అన్నయ్యకు 75. అయితే అది కుదరలేదు సార్, ఏం కారణమో తెలియదు. రెటీనా బాగలేదు, అది ఇది బిగించడానికి కుదరదు, ఇది ఉపయోగపడదు అని చెప్పారు. మనం వేరే వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళు కూడా తీసుకుపోయారు, ఉపయోగపడినాయని చెప్పారు. అది సార్ ఎట్లా సార్? అది
1: ఇందాక నేను చెప్పినట్టు కంట్లో ఒక కార్నియా ప్రాబ్లం అంటే మన ముందరున్న పొర, ఆ పొర మీద ఏదైనా ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది. మిగతా ప్రాబ్లమ్స్ రెటీనా కానీ లేకపోతే యూవియా కానీ ఆప్టిక్ నర్వ్ అంటే నరం కానీ వాటి ప్రాబ్లమ్స్ ఉంటే ఈ కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏ మాత్రం ఉపయోగపడదు. అందుకనే వాళ్ళు మీకు అలాగే చెప్పుకుంటారు.
3: ముందు చెప్పాను, మీరు చెప్పారు ముందు, అది కూడా విన్నాను నేను. అదే 2006లో ఇచ్చాను సార్, మా అన్నయ్య రెండు ఉపయోగపడినాయి, సంతోషం సార్, మాకు మీతో పంచుకున్నాము.
1: ఓకే, థ్యాంక్ యూ అండి.
2: ఇంకొక శ్రోత లైన్ లో ఉన్నారండి. హలో హలో
4: హలో,
2: చెప్పండి సార్. నమస్తే, మీ పేరండి?
4: మురళి మాట్లాడుతున్నాను.
2: మురళి గారు ఎక్కడి నుంచి అండి?
4: సికింద్రాబాద్.
2: సికింద్రాబాద్. డాక్టర్ గారితో మాట్లాడండి.
1: నమస్కారం అండి.

0: గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
1: గుడ్ ఆఫ్టర్నూన్
0: సార్. నా పేరు మురళి అండి. యాక్చువల్లీ ఐఎమ్ సఫరింగ్ విత్ ఆర్పీ అండి, రెటినైజస్ పిగ్మెంటోసా. నాకు టోటల్ 100% బ్లైండ్ అండి. ఓన్లీ డే లైట్ అండ్ డార్క్నెస్. డార్క్ లో డార్క్ అయిపోతుంది, డే లో డే అయిపోతుంది. సన్లైట్ అదే ఫోటో సింథసిస్ లేక ప్రాబ్లం వస్తుంది.
1: ఇప్పుడు
0: ఒకటి ఏంటంటే, కొందరు డాక్టర్లు ఏం చెప్పారంటే నీ కళ్ళు వేరే వాళ్ళకు ఉపయోగపడతాయని అన్నారు.
1: చెప్పండి,
0: అది నిజమేనా సార్?
1: అది మీ కార్నియాయే ఉపయోగపడుతుంది, ఎందుకంటే మీ కార్నియాయే హెల్దీగా ఉంది, కానీ మీ రెటీనా హెల్దీగా లేదు. అందుకే మీకు ఇంకోళ్ళ కార్నియా ఇచ్చినా కూడా మీకు ఉపయోగపడదు. కానీ మీ డెత్ తర్వాత మీరు ప్లెడ్జ్ చేస్తే మీ కార్నియా ఇంకోళ్ళకి హెల్ప్ అవుతుంది.
0: హెల్ప్ అవుతుందా సరే?
1: అంటే కార్నియల్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళకి, అంటే బయట పొర ఏదైతే ఉందో అది నల్లగా అయితే, తెల్లగా అయితే.
2: హలో హలో
3: నమస్తే,
2: శ్రీనివాస్ గారు డాక్టర్ గారితో మాట్లాడారు.
1: నమస్కారం.
3: నమస్తే సార్, నేను మా మిస్సెస్ ఇద్దరం డయాబెటిక్. డయాబెటిక్ పేషెంట్ కొంచెం రెటీనా కొంచెం డ్యామేజ్ అవుతుంది.
1: చెప్పండి.
3: ఐడైనేషన్ కి ఎలిజిబుల్?
1: మీ కార్నియా కనుక హెల్దీగా ఉంటే, అంటే బయట పొర నేను ఏదైతే చెప్పానో అది హెల్దీగా ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ప్లెడ్జింగ్ యువర్ ఐస్ అండ్ డొనేటింగ్ యువర్ ఐస్.
2: శ్రోతలు నేత్రదానం చేద్దాం, మరలా జీవిద్దాం అనే అంశం గురించి నేత్రదాన పక్షోత్సవాలు ఐ డొనేషన్ ఫోర్ట్నైట్ సందర్భంగా ప్రముఖ కంటి వైద్య నిపుణుడు డాక్టర్ వెంకటాచలం గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. శ్రోతలు కాల్ చేయాల్సిన నెంబర్లు 0402324082 2324085 3, మరొక నెంబర్ 2955 0923. మరొక శ్రోత లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే అండి. మీ పేరు?
4: నమస్తే మేడం. చిన్నబాయ్ మేడం.
2: చిన్నబాయ్ గారు ఎక్కడి నుంచి అండి?
4: నిజామాబాద్ నుండి.
2: నిజామాబాద్. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి.
4: గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, నేను మా బ్రదర్ 7 మంత్స్ అప్పుడే కళ్ళు పోయినాయి సార్, బ్లైండ్. అయితే మా 7 మంత్స్ అప్పుడే కళ్ళు పోయినాయి సార్. అయితే వేరే వాళ్ళు మా పెద్ద బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్ డొనేట్ చేయాలని చూశారు. డొనేట్ చేస్తే కూడా రావు అని చెప్పారు సార్. మాకు లోపల వెళ్తారు బల్బ్ లేదు, రావు అని చెప్పారు సార్. అది
1: అంటే నేను అనుకోవడం మీరు 7 మంత్స్ లో అంటే చిన్నప్పుడే కంజెనిటల్ బ్లైండ్నెస్ ఉండి ఉంటుంది. ఎక్కడైతే నరం డెవలప్ కావాలో ఆ నరం డెవలప్ కాలేదు, ప్లస్ మీకు కార్నియా క్లియర్ గా ఉంటుంది. అందుకని మీరు యు ఆర్ నాట్ ఎన్ ఎలిజిబుల్ క్యాండిడేట్ అని చెప్పుకుంటారు. వెనకాల నరం చాలా ఇంపార్టెంట్. దీంట్లో నరం ఏదైతే కంటి నుంచి బ్రెయిన్ కి వెళ్తుందో ఆ నరం హెల్దీగా ఉండాలి, ట్రాన్స్మిట్ చేయాలి. అది కనుక ఏమాత్రమైనా డ్యామేజ్ అయితే ఈ కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ హెల్ప్ చేయదు, ఆర్ కార్నియల్ గ్రాఫ్టింగ్ హెల్ప్ చేయదు.
2: హలో డాక్టర్ గారు, సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. మనం రోజువారీ దాంట్లో ఏదైనా దుమ్ములో నడుస్తున్నప్పుడు కానీ మనకి చాలా డస్ట్ అనేది కళ్ళలోకి వెళ్ళిపోతుంటుంది, వెంటనే దాన్ని నలిపేస్తాము, ఏదైనా క్లాత్తో క్లీన్ చేసుకుంటూ ఉంటాం. అసలు ఏం చేస్తే బెటర్ అంటే, అంటే వాటర్తో వాష్ చేసుకోవడం బెటరా, ఎలా చేయాలంటే?
1: బెస్ట్ థింగ్ ఈజ్ నేచర్ మనకి టీయర్స్ ప్రొవైడ్ చేసిందండి, రిఫ్లెక్స్ వాటరింగ్ ఉంటుంది. ఆ రిఫ్లెక్స్ వాటరింగ్తో యూజువలీ ఈ డస్ట్ కానీ ఫారిన్ బాడీస్ కానీ వాష్ ఆఫ్ అవుతాయి. రెండోది కళ్ళు నలపకూడదు. మూడవది మీరు చెప్పినట్టు కొంచెం వాష్ చేసుకోవాలి. అప్పటికీ మీకు గరగర లేకపోతే ఫారిన్ బాడీ సెన్సేషను లేకపోతే కన్ను తెరవలేక కన్ను ఎర్రబడితే వెంటనే కంటి నేత్ర వైద్యుల్ని సంప్రదించాలి, దగ్గరున్న నేత్ర వైద్యులు.
2: ఓకే డాక్టర్ గారు, మరి ఎవరైనా ఐ డొనేట్ చేయాలనుకుంటున్నారనుకోండి, ఏ విధంగా ప్రొసీజర్ ఎలా ఉంటుంది?
1: ఐ డొనేషన్ అనేది కమ్స్ ఆఫ్టర్ డెత్. డెత్ అయిన తర్వాతే ఇందాక నేను చెప్పినట్టు ఐ డొనేషన్, అంతకుముందు ఐ ప్లెడ్జింగ్ అంటారు. ప్లెడ్జ్ ఫార్మ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ మెనీ ఆఫ్ ది ఐ హాస్పిటల్స్. లోకల్గా మీకు

0: సరోజిని ఉంది, సాధురాం ఉంది, ఎన్నో లయన్స్ ఐ హాస్పిటల్స్ ఉన్నాయి, ఐ బ్యాంక్స్ ఉన్నాయి, రామాయమ్మ ఐ బ్యాంక్, ప్రతి చోట మీకు ప్లెడ్జ్ ఫామ్
1: ఉంటుంది.
0: అది కాకపోయినా మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా చెప్తే దట్ ఐ వుడ్ లైక్ టు డొనేట్ మై ఐస్ ఆఫ్టర్ డెత్, వాళ్ళకి కనుక తెలిస్తే వాళ్ళు నియరెస్ట్ ఐ హాస్పిటల్కి సంప్రదిస్తే వాళ్ళు ఒక టీంని పంపిస్తారు, వెంటనే ఐస్ కనుక వితిన్ 4 అవర్స్ తీసేస్తే ఆ కార్నియాస్ హెల్ప్ చేస్తాయి.
1: ఓకే, డాక్టర్ వెంకటాచలం గారు, మనం సాధారణ డెత్ కాకుండా యాక్సిడెంటల్ డెత్ అయిందనుకోండి, అటువంటి వారి కళ్ళు ఈ నేత్రదానానికి ఉపయోగపడతాయా?
0: కళ్ళు బాగా ఉంటే, కార్నియా కనుక బాగుంటే యాక్సిడెంటల్ డెత్ అయినా పర్వాలేదు, తప్పకుండా ఉపయోగపడతాయి.
1: బట్ మీరు అన్నట్టుగా 4 to 6 అవర్స్ లోనే మనం చేయాలి.
0: 4 అవర్స్ ఐడియల్. 6 అవర్స్ కూడా ఒక్కోసారి సమ్మర్ లోనూ అప్పుడు డ్రై అయిపోతాయి.
1: ఓకే, మరొక శ్రోత లైన్ లో ఉన్నారండి. హలో హలో
2: హలో గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
1: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ పేరు?
2: మురళి మాట్లాడుతున్నాను. ఇంతకుముందు కాల్ కట్ అయిపోయింది సార్, నేను డౌట్స్ అడుగు.
1: ప్లీజ్ ప్లీజ్ అడగండి.
0: చెప్పండి మురళి గారు.
2: సార్ యాక్చువల్ గా నాకు ఇది ఫైండ్ అవుట్ ఎప్పుడైందంటే 2009 లో సార్. అయితే సార్ చెప్పినప్పుడు నేను బిలీవ్ చేయలేదు. యాక్చువల్ గా 2009 నుంచి అది గ్రాడ్యువల్ గా చూపు పోతూ పోతూ ఇప్పటికీ మొత్తం కంప్లీట్ వెళ్ళిపోయింది సార్. యాక్చువల్ గా కొద్దిగా నాకు ఏంటంటే, నేను మిమ్మల్ని అడిగేది ఒకటే సార్, నాకు డే అండ్ నైట్ అనేది ఒకటి నాకు తెలుస్తుంది, ఆ మాత్రం కూడా వెళ్ళిపోతుందా అన్న భయం ఉంది. ఆ ఉన్న స్థానాన్ని అక్కడనే ఆపగలిగేది ఏమన్నా మందులు గాని ఏదన్నా ఉందా సార్? అది
0: ఇప్పుడు రీసెర్చ్ జరుగుతోందండి, జెనెటిక్ ఇంజెక్షన్స్, జీన్ థెరపీ అని వస్తోంది, అది ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజెస్ లో ఉంది. చాలా దేశాల్లో ఇంజెక్షన్స్ ఇస్తున్నారు జీన్ థెరపీ అని, అది కనుక ఇన్స్టిట్యూట్ చేస్తే కొంచెం ఛాన్స్ ఉంది. బట్ అది కూడా స్టిల్ అండర్ ఎక్స్పెరిమెంటల్ స్టేజ్, ప్రాబబ్లీ ఇంకొక 1-2 సంవత్సరాల్లో పడుతుంది, వెయిట్ చేయండి.
2: సార్ ఇంకోటి సార్, నాకు ఒక డౌట్ ఇంకోటి, అన్నిటికన్నా ముఖ్యంగా నేను యోగా కూడా పర్ఫెక్ట్ గా చేస్తానండి. యాక్చువల్ గా ఏంటంటే, నాకు ప్రాణాయం చేసినప్పుడు ఏంటంటే ఐ ఫీల్ వెరీ వెల్ వాట్ ఎవర్ ఇట్, అంటే నా చూపు మాత్రం రాదు కానీ ఎందుకో ఇంకా నాకు గ్లో వస్తుందేమో అన్న ఆశ ఒకటి అందులో అనిపిస్తుంది. అంటే అట్లాంటి ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా ఆ దాంట్లో?
0: అంటే ఆ టైంలో కొంచెం మీకు ఆక్సిజనేషన్ ఇంక్రీజ్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం ఇంక్రీజ్ అయితే కొంచెం మీకు అనిపిస్తుంది, బట్ బేసికలీ మీ నరం ఎండిపోతుంది రోజు రోజుకి, ఇది రెటినైటిస్ పిగ్మెంటాజోల్. సో ఈ జీన్ థెరపీకి వెయిట్ చేయండి, అది వస్తే కనుక కొంచెం హెల్ప్ చేస్తుంది.
1: డాక్టర్ గారు ఇంకొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో
3: నమస్కారం, వెంకటాచలం డాక్టర్ గారికి
0: నమస్కారం.
3: నేను ఓలేడి ప్రభాకర్ రాణి ఫ్రమ్ ఉప్పల్ దగ్గర మేడిపల్లి నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: నమస్కారం.
3: నమస్కారం. అయితే ఇప్పుడు ఈ నేత్రదానం చెయ్యడం కోసం ప్రొసీజర్స్ పూర్తి వివరంగా చెప్పండి, ప్లస్ ఎంత వయసు వాళ్ళు చేయొచ్చు?
0: ఏ వయసు వాళ్ళైనా చేయొచ్చు సార్, ప్రొవైడెడ్ అంటే మీ కళ్ళు కనుక ఎవరికైనా కంటి నేత్ర వైద్యులు చూపించి కార్నియా హెల్దీగా ఉంది అని చెప్తే ఎవరైనా డొనేట్ చేయొచ్చు. కానీ డొనేట్ చేసే ముందర ప్లెడ్జ్ అంటారు, ఐ ప్లెడ్జింగ్ ఫార్మ్స్, ఈ ప్లెడ్జ్ ఫార్మ్స్ మీకు అన్ని ఐ హాస్పిటల్స్లోనూ దొరుకుతాయి. ఒకవేళ దొరికితే అది ఫిలప్ చేసి వాళ్ళకి ఇవ్వాలి, దాంట్లో ఒక కార్డు ఉంటుంది, ఆ కార్డు డీటాచ్ చేసి మీ దగ్గర పెట్టుకోవాలి, అది మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియజేయాలి కనుక. ఎందుకంటే మీరు పోయిన తర్వాత, ఎవరైనా మనిషి పోయిన తర్వాత 6-7 గంటలు కనుక ఆ కన్నును కనుక తీయకపోతే అది వేస్ట్ అయిపోతుంది. సో అందరి ఫ్యామిలీ మెంబర్స్కి అవగాహన ఉండాలి దట్ యూఆర్ డొనేటింగ్, అంటే మనం మన బాడీని డొనేట్ చేస్తున్నాం, లేకపోతే మన నేత్రాలను డొనేట్ చేస్తున్నాం, నేత్రదానం చేస్తున్నాం అని వాళ్ళకి తెలియాలి, లేకపోతే అది వేస్ట్ అవుతుంది.
1: శ్రోతలు, నేత్రదానం చేద్దాం మరలా జీవిద్దాం అనే అంశం గురించి నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటాచలం గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
4: ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
5: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది.

0: శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం. యశోద హాస్పిటల్స్, కాల్ 0404567 4567.
1: ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని మనతో ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటాచలం గారు. వారిని అడిగి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మీరు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు

0: ఉంటుంది, దాంతో మనం చేసుకోవచ్చు అని. అయితే వన్స్ మనం ఇది రిజిస్టర్ అయిన తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి తెలియచేస్తే మనం ఐ డొనేట్ చేయడానికి అర్హులం. ఇన్ కేస్ వాళ్ళు ఎవరు అవైలబుల్గా లేరు, ఈ వివరాలు ఆ ఐ బ్యాంక్లో ఉంటాయి కదా.
1: ఐ బ్యాంక్లోనే కాదండి, మీకు ఒక కార్డు ఇస్తారు వాళ్ళు.
0: ఓకే,
1: ఆ కార్డు కనుక మీ వాలెట్లో కానీ మీ జేబులో కానీ ఉంటే అది వెంటనే ఎవరైనా మరణించిన మీరు చెప్పినట్టు ఏ యాక్సిడెంట్లోనో ఎక్కడో పోతే ఎలాగా వాలెట్ అది తీసి చూస్తారు. సో అక్కడ కనుక ఈ ఐ ప్లాట్ఫామ్ ఐ డొనేషన్ ఇది ఉంటే వెంటనే దగ్గరున్న నేత్ర చికిత్సాలయం కానీ ఐ హాస్పిటల్స్ కానీ వాళ్ళకి అందజేస్తే న్యూస్ వాళ్ళు వచ్చి పికప్ చేస్తారు.
0: ఓకే, ఇన్ కేసు ఏ ఇన్ఫర్మేషన్ లేదు బై థర్డ్ పార్టీ ద్వారా ఐ డొనేషన్ బ్యాంక్ కి తెలిసింది డెత్ జరిగిందని, వాళ్ళు వచ్చి
1: తప్పకుండా చేస్తారండి, తప్పకుండా చేస్తారు.
0: ఓకే, మరొక శ్రోత లైన్ లో ఉన్నారండి. హలో
2: హలో,
0: నమస్కారం అండి, మీ పేరు?
2: మేడం నమస్తే అండి, నా పేరు తిరుమలేష్ అండి, మాది వరంగల్ రూరల్ జిల్లా, ఇక్కడ విలేజ్ కొమ్మాల గ్రామం.
0: ఓకేనండి, తిరుమలేష్ గారు డాక్టర్ గారితో మాట్లాడండి.
1: నమస్కారం అండి.
2: నమస్తే సార్.
1: నమస్తే
2: సార్, ఇప్పుడు మా వయసు వచ్చేసి 42 సంవత్సరాలు అండి.
1: చెప్పండి. చెప్పండి.
2: అయితే అప్పుడప్పుడు కొంచెం దూరదృష్టి ఓసారి మంచిగా ఉంటది, ఓసారి అసలు చిన్న అక్షరాలు కూడా రాత్రి 6-7 గంటలకు అయితే బాగా దగ్గర పెట్టుకొని చూడాలి చెప్పాలి. అయితే ఇట్లా ఎందుకు అవుతుంది అని అనిపిస్తాను సార్.
1: ఇది మీకు మీ వయసు 42 కదండి, మీకు ఒకవేళ మీకు మీకు షుగర్ ఉందా, డయాబెటీస్ ఉందా? షుగర్ కానీ
2: డయాబెటీస్ చెప్పండి సార్.
1: షుగర్ ఉందా మీకు, షుగర్ వ్యాధి? అయితే నేత్ర వైద్యుల దగ్గరికి వెళ్ళండి, ఒక్కొక్కసారి మీకు అద్దాలు ఇస్తే అద్దాలతో సరిపడుతుందండి, లేకపోతే వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళు చికిత్స చేస్తారు.
2: అయితే మాకు మామూలుగా ఇక్కడ చెల్లెల్లో ఆకుకూరలు దొరికితే తింటే ఒక 4-5 నెలలాక మళ్ళీ ఆటోమేటిక్ గా మళ్ళీ కవర్ అయిపోతుందండి, మంచిగానే వాళ్ళు పోతున్నాయి.
1: ఏమంటే మీ వయసును బట్టి చెప్పాలంటే మీకు 42 అంటే మీకు చెత్వారం వస్తోంది, అందుకే మీకు కనబడదు. సో మీరు వెళ్ళి ఒక నేత్ర వైద్యుల దగ్గర చూపుకి అద్దాలు తీసుకుంటే బెటర్.
2: అది ఇప్పుడు మనకు ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది, మరి ఏం ఆహారం తీసుకోవచ్చు అని అందుకే వినుకుంటా ఫోన్ చేసిన సార్.
1: ఏ విటమిన్ మీ వయసు వాళ్ళకి కాదండి, చిన్నపిల్లలకి పనిచేస్తుంది. మీరు 42 సంవత్సరాలు వచ్చాయి కనుక మీకు ఒక షుగర్ వ్యాధి ఉన్నా లేకపోతే కంట్లో ఏమైనా వ్యాధి ఉన్నా ఒకసారి నేత్ర వైద్యులు చూపించుకోవడం మంచిది.
0: అది వయసు ద్వారా సహజంగా వచ్చే కంటి సమస్య, పెద్ద భయపడాల్సిందేం లేదండి. హలో, మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో హలో హలో, ప్రతి సంవత్సరం 25 ఆగస్టు నుండి సెప్టెంబర్ 8 వరకు నేత్రదాన పక్షోత్సవాలు జరుపుకుంటూ ఉంటాం. ఈ సందర్భంగా మనతో మన ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటాచలం గారు. శ్రోతలు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని. శ్రోతలు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 0402324 0852 2324 0853, అలాగే 2955 0923. నేత్రదానం మహాదానం, సో దీని గురించి అవేర్నెస్ ప్రజలకు ఉండడం చాలా ముఖ్యం కాబట్టి అనేక సందేహాలను డాక్టర్ గారు నివృత్తి చేస్తూ వస్తున్నారు. సో దీని గురించి అవేర్నెస్ ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మరణం తర్వాత కూడా మనం ప్రపంచాన్ని చూడగలం కాబట్టి. మీ కళ్ళను మట్టిలో కలిసిపోనివ్వకండి, మరొకరి జీవితానికి వెలుగుగా మార్చండి.
1: నమస్కారం.
0: హలో చెప్పండి. హలో
1: హలో,
0: ఫోన్ లైన్ కట్ అయినట్టుందండి. డాక్టర్ గారు, ఈ ఎన్ని సక్సెస్ రేట్ ఉంటాయండి ఈ కోర్నియా మీరు చెప్పారు గ్రాఫ్టింగ్ లో గానీ ఈ డోనర్లో గానీ, సక్సెస్

0: రేట్ ఎలా ఉంటుంది?
1: సక్సెస్ రేటు రెండు విషయాల్లో ఆధారపడి ఉంటుందండి. ఒకటేమో డిజీజ్, అంటే ఎవరికైతే రిసిపియంట్, ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళకి ఎంత సివియర్గా డిజీజ్ ఉంది, అదొకటి. రెండో విషయం ఏంటంటే ఎవరైతే డోనర్ ఉన్నారో ఎంత ఐ ఎంత హెల్దీగా, కార్నియా ఎంత హెల్దీగా ఉందో అది. ఇది ఏమవుతుందంటే ఒక్కోసారి యాక్సెప్టెన్స్ రిజెక్షన్ అని ఉంటుంది. ఇది ఇంకోళ్ళ బాడీ నుంచి మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం. సో ఇది ఒక్కోసారి కొన్ని బాడీస్ యాక్సెప్ట్ చేయవు, జస్ట్ అస్ లైక్ యువర్ కిడ్నీ కొన్నిసార్లు రిజెక్ట్ అవుతుంది. ఆ రిజెక్ట్ అయినా కూడా మేమేం చేస్తామంటే కొన్ని మందులు ఇచ్చేసి దాన్ని యాక్సెప్టెన్స్ పెంచుతాం. బట్ ఓవరాల్ ఇఫ్ ది డిజీజ్ ఇస్ యాక్సెప్టబుల్ అండ్ ఇఫ్ ది డోనార్ ఐ ఈస్ హెల్దీ వితిన్ 2 to 4 years, అబౌట్ 80 to 90% సక్సెస్ ఉంది.
0: వెరీ నైస్. మరొక కాలర్ లైన్ లో ఉన్నారు డాక్టర్ గారు. హలో,
2: నమస్తే సార్.
0: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి అండి?
2: ఇక్కడ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
0: డాక్టర్ గారితో మాట్లాడే.
1: నమస్కారం.
2: నమస్కారం సార్.
1: చెప్పండి పాషా గారు.
2: మా అక్కకు ఏజ్ 15 ఇయర్స్ ఏజ్ లో అప్పుడు కళ్ళు వచ్చాయి, రెడ్ గా కళ్ళు వచ్చాయి. కళ్ళు రావడం వల్ల దాంట్లో డాక్టర్ దగ్గర చూపిస్తే వాళ్ళు ఇంజక్షన్ వేయడం వల్ల కన్ను అనేది గుడ్డు లోపల పోయి ఒక రైట్ సైడ్ బాగుంది, ఒక సైడ్ బాగానే ఉంది, ఒకటి రాత్రి పొగలని కలుస్తుంది. సో అది కన్ను వచ్చేది చంటేస్తున్నాయి సార్.
1: మీరు చెప్పినట్టు కన్ను ఒక కన్నే కదండి మీరు చెప్పినది?
2: ఒక కన్ను గుడ్డు అనేది లోపల పోయింది, ఒక కన్ను మొత్తం ఏం కనబడలేదు, ఒక కన్ను అనేది వైట్ గా అయిపోయి మొత్తం ఏం కనబడలేదు, రాత్రి పొగలని తెలుస్తుంది.
1: ఆ కన్ను ఏదైతే వైట్ అయిందో దాంట్లో కార్నియల్ గ్రాఫ్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ డాక్టర్ చూపించి మిగతావన్నీ పార్ట్స్ ఆఫ్ ది ఐ బాగుంటే ఆ పేషెంట్ కి కార్నియల్ గ్రాఫ్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే రాత్రి పొగలు తెరుస్తోందని ప్రిపేర్ కంత, దాన్ని ప్రొజెక్షన్ ఆఫ్ లైట్ అండ్ ప్రొజెక్షన్ ఆఫ్ రేస్ అంటాం మేము. సో పిఎల్పిఆర్ ఉన్నట్టుంది. సో ఒకసారి సంప్రదించండి నేత్ర వైద్యుల్ని, లేకపోతే దగ్గరున్న ఐ హాస్పిటల్ని, వాళ్ళు చెప్తారు. అదే అదే నేను చెప్పాను ఇందాక, పార్ట్స్ బాగుండాలి. నరమే చాలా ఇంపార్టెంట్ అందులో. నరం కనుక హెల్దీగా లేకపోతే మనం ఏమీ చేయలేం.
2: ఓకే ఓకే. దానికి
1: ఎవరు, ఎందుకంటే కంటి నుంచి బ్రెయిన్ కి వెళ్లే నరం కనుక బలహీన పడితే మనం ఏమీ చేయలేం. ఒకవేళ మీ ఇంట్లో కనుక, ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మీ ఇంట్లో బల్బ్ ఉంది 40 వాట్, అది పోతే మళ్ళీ ఇంకో 40 వాట్ బల్బ్ పెట్టుకోవచ్చు, లేకపోతే 60 వాట్ పెట్టుకోవచ్చు. ఆ ఏదైతే వైర్ బల్బ్ నుంచి రూమ్ నుంచి మెయిన్స్ కి వెళ్తుందో ఆ వైర్ వీక్ గా ఉండి తెగిపోతే కెన్ యూ రీప్లేస్ ఇట్? అలాగే కంటి నుంచి బ్రెయిన్ కి ఏ వైర్ అయితే వెళ్తుందో అది కనుక డిస్కనెక్ట్ అయితే, అది కనుక వీక్ అయితే ఎవరు ఏం చేసేది లేదు, అందుకని అదే నరం అంటారు.
0: హలో, మరొక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో, డాక్టర్ గారు, ఈ ఐ డొనేషన్ చేసే టైంలో మీరు ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏముంటాయండి రెగ్యులర్గా?
1: రెగ్యులర్గా ఒకటేమో టైం అండి, ఇన్ఫర్మేషన్ మాకు చాలా లేట్గా వస్తుంది. ఒక్కోసారి 7 గంటలు 8 గంటలు, అప్పుడు మా టీం కనుక అక్కడికి వెళ్తే మాకు హెల్ప్లెస్గా ఉంటుంది. ఎందుకంటే ఎంత తొందరగా వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే అంత మంచిది, మేము ఎంత తొందరగా అక్కడికి సైట్కి రీచ్ అయితే అంత మంచిది. సో దట్ ఈస్ ది మోస్ట్, టైమ్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ది ఎంటైర్ ప్రాసెస్. అది దట్ ఈస్ ది మెయిన్ థింగ్.
0: డాక్టర్ గారు మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో,
3: హలో సార్.
1: నమస్కారం.
3: నాకు 2 కళ్ళు కనపడతలేవు సార్. ఒకటో నేను 1990లో పైలబడ్డా, అప్పుడు పోయింది 7వ కన్ను. అప్పటి నుంచి అది ఉపడలేదు. కుడి కన్ను కూడా ఉపడేది. ఆ కుడి కన్ను కూడా ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాంచి కొంచెం అవపలేదు. సరోజిని హాస్పిటల్ పోతే వాళ్ళు ముఖానికి మన టోపీ హెల్మెట్ లెక్క పెట్టిన రోజు ఏది కోర్టు మీద అక్షరాలు చెప్పు అని. పెడితే

0: బోర్డు మీద అక్షరాలు అవ్వలేదు, నా శరీరం ముఖం మీద ఎంటికలు ఉండలేదు. ఆ ఎంటికల కాంతి అవ్వపడే గానీ అది అవ్వలే. వాళ్ళు ఏం చేసిండ్రు, డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చిండ్రు, బాబు నీ ఇది ఏం చెప్తలేదు, ఈ సర్టిఫికేట్ మీద పోవాయని సర్టిఫికేట్ ఇచ్చిండ్రు. ఏది హైదరాబాద్ సరోజినీ హాస్పిటల్లో.
1: అంటే మీకు అయింది ఏంటంటే అండి, వెనకాల రెటీనా ఆప్టిక్ నర్వ్ దెబ్బతింది, అందుకని వాళ్ళు లో విజన్ ఎయిడ్ అనేది మీకు ఆ హెల్మెట్ అని చెప్పారు చూడండి, టెలిస్కోపిక్ లెన్సెస్ అంటాం, అది తగిలిచ్చారు. అది తగిలిచ్చినా కూడా మీకు సరిగా కనబడలేదు. సో యూ దే మస్ట్ హ్యావ్ గివెన్ యూ, వాళ్ళు మీకు బ్లైండ్నెస్ సర్టిఫికేట్ ఇచ్చుంటారు, అది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. కానీ వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేశారు, దాన్ని బట్టి లో విజన్ ఎయిడ్ కూడా ట్రై చేశారు మీకు, కనుక నరం బాగా దెబ్బతింది మీ కంట్లో.
2: హలో హలో
3: హలో, నమస్తే మేడం.
2: నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మీ పేరు?
3: కట్ల సతీష్, మాది భద్రాద్రి కొత్తగూడెం.
2: ఓకే, మాట్లాడండి.
3: ఏమైందంటే, మా తమ్ముడు రోడ్డు ప్రమాదంలో 2022లో చనిపోయాడు సార్. చనిపోతే ఏమైందంటే, కాకపోతే అసలు మేము చేద్దామని మొత్తం ఏది అవయవాలు దానం చేద్దామని ఫిక్స్ అయినాం, కానీ కాకపోతే మా మదర్ మరదలకు చెప్పడంలో కొద్దిగా జాప్యం చేసేసరికి అప్పటికి టైం అయిపోయింది అన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రమాదాలనే ఎవరు చెప్పిరావు కాబట్టి, ఇది మనం అవయవదానాలు స్పాట్ లో చేయాలంటే మనకు ఎక్కడ ఎట్లా ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకోవాలి, ఎక్కడ కాంటాక్ట్ అవ్వాలని కొద్ది వివరాలు చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్.
1: రెండు విషయాలండి ఇందులో. ఒకసారి వ్యక్తిని ఎందాకనే వాళ్ళైనా ప్లెడ్జ్ చేయాలి, లేదు అంటే ఫ్యామిలీ అందరూ అనుకుని మనం ఈ అవయవాల్ని దానం చేయాలి అని వాళ్ళైనా అనుకోవాలి. ఈ రెండు అనుకున్న తర్వాత ఈ రెండిట్లో ఏది రిలేటివ్స్ అనుకున్నా పర్వాలేదు, లేకపోతే మీ దగ్గర ప్లెడ్జ్ ఫామ్స్ ఉన్నా పర్వాలేదు, ఈ రెండు ఉంటే మీరు వెంటనే దగ్గరున్న హాస్పిటల్ని సంప్రదిస్తే వాళ్ళు టీం వచ్చి మీ అవయవాన్ని, కంటి కానీ లివర్ కానీ ఏది ఉంటే అది వాళ్ళు తీసుకుని వాళ్ళు ఇంకోళ్ళకి యూజ్ చేయగలరు. అందుకని టైం ఈజ్ ఎసెన్స్. మీకు వెంటనే తెలిసిన వెంటనే మీరు అనుకుంటే కనుక దగ్గరున్న హాస్పిటల్ని సంప్రదించండి.
2: మరొక శ్రోత లైన్లో ఉన్నారండి. హలో
4: హలో,
2: నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి అండి?
4: నా పేరు పద్మ అండి.
2: పద్మ గారు, ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి.
1: నమస్కారం అమ్మా.
4: సార్, నాకు 3 నెలల పిల్లప్పుడు ఒక కన్ను అద్దం పడి ఇదైపోయిందండి. చిన్న పాప వయసు ఇప్పుడు 55 సంవత్సరాలు. తీసేసి
1: అమ్మా, కట్ అయింది, వినబట్టం లేదమ్మా, కొంచెం గట్టిగా మాట్లాడండి.
2: హలో, లైన్ కట్ అయినట్టుంది డాక్టర్ గారు. అయితే ఇప్పుడు పుట్టుకతోనే ఈ కంటి లోపం ఉన్న వాళ్ళకి మనం ఏం చేయలేమంటారు డాక్టర్ గారు?
1: పుట్టుకతోనే ఉట్టి కార్నియా లోపం కనుక ఉంటే దాన్ని చైల్డ్హుడ్ కార్నియల్ డిజీజెస్, చార్డ్ అని అంటాం, అలాంటిది ఏదైనా ఉంటే తప్పకుండా మనం కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఒక ఏజ్ వరకు అది తప్పకుండా హెల్ప్ఫుల్ గా ఉంటుంది.
2: అయితే ఒక హోప్ అయితే ఉంది, కానీ మనం టెస్ట్ చేయించుకోవాలి కార్నియల్ లోపం ఉంటే కనుక సరి చేస్తాం.
1: అదే ఆప్టిక్ నర్వ్ కానీ రెటీనా కానీ ఉంటే ఒక్కోసారి కష్టం అవుతుంది.
2: రైట్ రైట్. మరో శ్రోత లైన్ లో ఉన్నారు డాక్టర్ గారు. హలో ఓకే, శ్రోతలు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని. మనతో ఉన్నారు ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటాచలం గారు. మీ సందేహాలు నివృత్తి చేసుకోవాలంటే మాకు ఫోన్ చేయాల్సిన మా నెంబర్ 2324085 2, 2324085 3, 29550923040 ఎస్టేట్ కోడ్ జత చేసి మీరు కాల్ చేసుకోవచ్చు. ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8 వరకు నేత్రదాన పక్షోత్సవాలు జరుగుతాయి. సో ఈ ఐ డొనేషన్ అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుని ఉంటే గనక మనం ఒక మెరుగైన సమాజం వైపు అడుగులు వేయవచ్చు. సో మనకి ఇంకో శ్రోత లైన్ లో ఉన్నారు, వారిని తీసుకుందాం. హలో, నమస్కారం అండి. మీ పేరు?
5: నమస్కారం
1: సార్.
5: నమస్కారం.
2: చంద్రమోహన్ గారు, కొంచెం
5: 62 ఇయర్స్ కంప్లీట్. ఒక నాకు ఇప్పుడు ఒక కన్ను లెఫ్ట్ సైడ్ బాగానే ఉంటుంది, రెండో కన్ను కొంచెం మసకబడదా సార్?
1: మీకు 62 ఏళ్ళు వయసు కదండి చంద్రమోహన్ గారు?
5: అవును సార్.

0: మీకు షుగర్ వ్యాధి కానీ వేరే ఏమైనా వ్యాధులు ఉన్నాయా బాడీలో? అయితే నా ఉద్దేశం మీకు శుక్లాలు వస్తున్నాయి, క్యాట్రాక్స్ అనబడేవి, పొరలు అంటాం. అది మీరు ఎక్కడికైనా వెళ్తే దగ్గరున్న ఐ హాస్పిటల్కి, కంటి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు దాన్ని పరీక్ష చేసి దాన్ని చిన్న ఆపరేషన్ చేసి లోపల లెన్స్ పెట్టి మీకు మళ్ళీ చూపు ప్రసాదిస్తారు వాళ్ళు.
1: డాక్టర్ గారు, ఈ కంటి శుక్లాలు ఆపరేషన్ చేయించుకుని చూపు సరిగా అయిన వాళ్ళు కూడా ఫ్యూచర్లో ఐ డొనేషన్కి ఎలిజిబుల్ ఉంటారా వాళ్ళు?
0: అవునండి, 99% ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయ్యి కార్నియా హెల్దీగా ఉంటే దే ఆర్ ఆల్ ఎలిజిబుల్, అందరూ ఎలిజిబుల్ ఫర్ కార్నియల్ డొనేషన్ ఆర్ బ్లెడ్జింగ్ ఆఫ్ ది ఐస్.
1: ఓకే, మరి ఈ పక్షోత్సవాల సందర్భంగా ఎటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతున్నారండి?
0: మెయిన్ గా అంటే అవేర్నెస్ తీసుకురావాలంటే ఇప్పుడు మీరు ఆల్ ఇండియా రేడియోలో ఇలాగ అందరికీ మోటివేట్ చేస్తూ, అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ డాక్టర్ని పిలిచి ఇచ్చేశారు. మేము ఒక 5-6 ఏళ్ల క్రితం రన్ ఫర్ సైట్ అని మేమేం చేసామంటే ప్లెడ్జ్ ఫార్మ్స్ తీసుకుని ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ మీద డిస్ట్రిబ్యూట్ చేశాం, రన్ ఫర్ సైట్ ప్రోగ్రామ్ అని. సో అది లయన్స్ వాళ్ళు చేశారు, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ రోటరీ కూడా చేయొచ్చు. నేను దానికి భాగంగా ఈ రన్ ఫర్ సైట్ లో దాదాపు 1,00,000 ఫామ్స్ మేము చేసాం. ఆ 1,00,000 ఫామ్స్ చేయడమే కాకుండా వాళ్ళు తీసుకుని వెళ్ళి ఇంటికి సంతకం చేసి అడ్రస్లతో చాలా మంది మా లయన్స్ ఆర్గనైజేషన్స్ కూడా పంపించారు. లయన్స్ ఆర్గనైజేషన్ లో కూడా ఐ ప్లెడ్జ్ ఫార్మ్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా మీరు ఏ లయన్స్ క్లబ్కి వెళ్ళినా వాళ్ళు దే విల్ ట్రై టు గివ్ యూ ప్లెడ్జ్ ఫార్మ్స్. సో అవి తీసుకుంటే సరిపోతుంది.
1: సో అవేర్నెస్ లేక అవగాహన లేక ఎవరు ముందుకు రావట్లేదు, కానీ వన్స్ మనం ముందుకు వెళ్తే గనక ప్రజలు మాత్రం ఈ నేత్రదానానికి ముందుకు వస్తున్నారని అర్థమవుతుంది మీ రన్ ద్వారా.
0: అదొకటి, చాలా చోట్ల సూపర్ స్టీషియస్ బిలీవ్స్ ఉంటాయండి. ఈ రెండు టూ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ ది వరల్డ్, ఒకటేమో శ్రీలంక, వాళ్ళందరూ వాళ్ళు మరణం తర్వాత ప్రతి ఒక్కరింట్లోనూ వాళ్ళు ఐ డొనేషన్ చేస్తారు. ఒకప్పుడు మనం శ్రీలంక నుంచి ఐస్ ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. అలాగే గుజరాత్ లో వాళ్ళందరూ కూడా, దీస్ ఆర్ ది టూ వాట్ ఎవర్ సొసైటీస్, గుజరాత్ ఒకటి, శ్రీలంక ఒకటి, అవగాహన చాలా ఎక్కువ. గుజరాత్ లో ఉన్న ఐ బ్యాంక్స్ ఎక్కడా లేవు. వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము హైదరాబాద్ కూడా వీ యూస్ టు గెట్ దెమ్ బై ఫ్లైట్ వెన్ ఎవర్ వీ నీడెడ్ ఐస్. కనుక మనం ఏం చేయాలంటే ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడంలో ఈ సూపర్ స్టిషియస్ బిలీవ్స్, ఈ కన్ను తీసేస్తే ఏమైపోతుందో, ఇంకోళ్ళకి ఇస్తే ఏమైపోతుందో, ఈ బాడీని ప్రిజర్వ్ చేసి కానీ దహనం చేయకూడదు, ఇవన్నీ కొన్ని కొన్ని సూపర్ స్టిషియస్ బిలీవ్స్ ఉంటాయి. సో ఇంకోళ్ళు మా పిల్లాడు కానీ పిల్లప కానీ వాళ్ళ కళ్ళతో ఇంకోళ్ళు చూస్తే ఎలాగా, ఇవన్నీ కొన్ని సూపర్ ఈ బిలీవ్స్ అన్ని కనకపోతే అవేర్నెస్ ఇంక్రీజ్ అవుతుంది, విల్ బి హెల్ప్ఫుల్ టు ది సొసైటీ అండ్ కమ్యూనిటీ.
1: థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ వెంకటజలం గారు, మీకు చాలా ధన్యవాదాలండి. చక్కగా ఆ శ్రోతల సందేహాలు నివృత్తి చేశారు, అలాగే చాలా అవేర్నెస్ కూడా మాకు క్రియేట్ చేశారు. ధన్యవాదాలండి.
0: నమస్కారం అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.
2: సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
4: మీరింతవరకు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమంలో నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా నేత్రదానం చేద్దాం మరణ జీవితం అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటాచలం గారు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలను నివృత్తి చేశారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 3:20 ముంబై నుంచి రిలే ఇప్పుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు న్యూస్ హెడ్లైన్స్. అనంతరం చాయ్తో హాయ్ కబుర్ల కార్యక్రమంతో సాయంత్రం తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ మిమ్మల్ని పలకరిస్తుంది స్టేట్యూండ్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 5 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో అభిరుచి కార్యక్రమంలో మా కోసం పాటలు వినిపించండి అంటూ రాశారు వరంగల్ జిల్లా నుండి, కాశీబుగ్గ గ్రామం నుండి దాసీరామ్ చంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భూవిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాసన్ కృష్ణ, వల్లాల కక్షపతి, సంధ్యారాణి, హర్షిణి, హిమశ్రీ, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరంతా బ్రహ్మ సినిమా నుండి పాటలు వినిపించండి అంటూ రాశారు. వీరందరి కోసం ముందుగా విందాం ఈ పాటలు.

0: సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
1: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
0: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
1: 24 గంటలు అత్యవసర సేవలు.
0: NABH గుర్తింపు.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
7: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
8: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
7: మరి ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
8: చేసుకోవాలనే ఉంది కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
7: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
8: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నంబర్ 9490407880.
9: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
10: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా PLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
11: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జీఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్జ్ పి అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో మా కోసం పాట వినిపించండి అంటూ రాశారు తిమ్మాపూర్ నుండి దాసర్ లలిత, అనన్య, రాజేశ్వర్, వేదవతి, వినోద్, భూమేశ్వర్, భూలక్ష్మి ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు కటకటాల రుద్రయ్య సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన పాట వినిపించండి అంటూ రాశారు. వీరందరి కోసం ఈ పాట విందాం.

0: శ్రోతల మీరు వింటున్నారు 100.12 మెగాహెర్ట్జ్ అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలకి ఒక గమనిక, రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా, మూతబిందు, చూపు తగ్గడం మొదలైన సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
1: కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: అభిరుచి కార్యక్రమంలో మా కోసం పాటను వినిపించండి అంటూ రాశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుల నుండి భరత్ లాల్, పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలి, రాజ్, నందిని, రమేష్, అజయ్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విశ్రుత్, హనుమాన్.

శివ, శివరాణి, భారతి ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరంతా బంగారు బాబు సినిమా నుండి ఏడడుగుల సంబంధం అనే పాటను వినిపించండి అంటూ రాశారు. వీరందరి కోసం ఈ పాట విందాం.

ఆర్మూర్ మండలం దేగాం గ్రామంలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయ విశేషాలతో ఈ వారం ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం.

0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జరిచేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: అలనాటి మేటి సినీ గీతాల కార్యక్రమం మధుర గీ

0: సోమవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: అభిరుచి కార్యక్రమంలో మా కోసం పాట వినిపించండి అంటూ రాశారు జగిత్యాల జిల్లా కోరుట్ల నుండి. రామ్నగర్ నుండి బింగి గణేష్, రజనీ, జయ, బింగి కీర్తన, బింగి విష్ణువర్ధన్, బింగి హర్షవర్ధన్, సత్యనారాయణ.

రాహుల్, భాగ్యవీర్చారి, గంగాధర్, ఇంకా వారి స్నేహితులు, కుటుంబ సభ్యులు వీరంతా పంచదార చిలుక సినిమా నుండి పాటను వినిపించండి అంటూ రాశారు. వీరందరి కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన ఈ పాట విందాం.

0: శ్రోతలు ఇంతవరకు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని సినిమా పాటలు విన్నారు. అలాగే ట్యూన్ చేసి ఉన్న 103.2 MHz రాత్రి 8 గంటలకు మరిన్ని కార్యక్రమంలో అభిరుచి కార్యక్రమంలో మరిన్ని పాటలు వింటారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:30. కార్యక్రమంలో ఇప్పుడు విందాం లలిత సంగీతం. కార్యక్రమంలో కొన్ని లలిత గేయాలు వినబోయే ముందుగా ప్రకటనలు విందాం.
1: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అరలీటరు బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
4: ఏ ఇదేంటి, కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
5: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
4: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
5: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
4: బంగారం ధర తగ్గితే
5: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
6: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
0: ఇప్పుడు వినండి లలిత గేయాలు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో

0: పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జిఆర్టీ జ్యువెలర్స్.
6: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
7: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
8: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సైబాల్.
9: ప్రకటన విన్నారు, ఇప్పుడు విందాం మరొక లలిత గీతం.

శ్రోతలు ఇంతవరకు లలిత సంగీతం కార్యక్రమంలో లలిత గేయాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:45. ఇప్పుడు వినండి సినీ సరాగాల మాలిక సినీ రంజని. కార్యక్రమంలో ముందుగా విందాం మనసంతా నొప్పే సినిమా నుండి ఈ పాట.

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో సినీ రంజని కార్యక్రమంలో సినీ సరాకాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఎప్పుడు అనూహ్యంగానే వస్తాయి, అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
5: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
6: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా అంతగా నడవడం లేదు.
5: అరే ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
6: చేసుకోవాలనే ఉంది కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
5: దాందే ఉంది, 9490407880 కి కాల్ గాని వాట్సాప్ మెసేజ్ గాని ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
6: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నంబర్ 9490407880.
7: హలో ఆకాశవాణి నిజామాబాద్.
8: హే, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
9: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
8: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
9: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
8: బంగారం ధర తగ్గితే?
9: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
10: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు.

0: పథకం 18% వరకు తరుగులేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై జీఆర్టీ జ్యువెలర్స్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణ్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. సినిరంజని కార్యక్రమంలో తర్వాత పాట వేణు సుమంగళి ఆలపించింది మనమధుడు సినిమా నుండి.

0: ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఏ ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
5: ప్రతి శుక్రవారం ఉదయం 8:30 నుండి 9:00 వరకు మహిళావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.
6: శ్రోతలు ఇంతవరకు సినీ రంజని విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయం సమయం 6:00 కావస్తుంది. కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు. అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి.
7: హిందీలో వార్తలు వింటారు.
8: आकाशवाणी समाचार के साथ मैं मुकेश कुमार. नेपाल में कल आई बाढ़ में मृतकों की संख्या बढ़कर 270 हो गई है. नेपाल पुलिस के अनुसार आज 93 और शव बरामद किए गए. तिब्बत और नेपाल के अधिकारियों के अनुसार अभी तक 30 से अधिक देशों के 1300 से अधिक नागरिक लापता हैं. इनमें 288 भारतीय पर्यटक भी शामिल हैं. नेपाल पुलिस के प्रवक्ता ने बताया कि अब तक 800 से अधिक लोगों को बचाया गया है. भारत ने नेपाल में बाढ़ के कारण फंसे भारतीय नागरिकों का पता लगाने और उन्हें सुरक्षित निकालने के प्रयास तेज कर दिए हैं. नई दिल्ली में आज विदेश मंत्रालय के प्रवक्ता रणधीर जायसवाल ने कहा कि भारत ने नेपाल में बचाव और राहत अभियानों में सहायता के लिए 47 टन से अधिक राहत सामग्री भेजी है.
9: दो जहाज पे हम लोगों ने सहायता नेपाल को पहुंचाया है. पहला जहाज यहाँ से 10 टन करीबन रिलीफ मटेरियल लेके काठमांडू पहुंचा था, जिसमें कि कंबल, सोलर लैंप, दवाइयां, हाइजीन किट्स और टेंट वगैरह इस प्रकार की चीजें हैं. दूसरा जहाज C-17 वो आज सवेरे हमारे यहाँ से निकला और इसमें 37.5 टन की सप्लाई, जिसमें की 28.5 टन रिलीफ आइटम्स और 8 टन दवाइयां और 1 टन खाने पीने की सामग्री और जो भी मानवीय सहायता हो सकता है वो भी हम प्रदान करेंगे.
8: प्रवक्ता ने बताया कि कैलाश मानसरोवर यात्रा के लिए नेपाल गए 21 भारतीयों को सुरक्षित बचा लिया गया है.
9: हमारी एम्बेसी वहां के सरकार से बातचीत कर रही है कि किस प्रकार से वहां से निकाला जाए. 21 भारतीय नागरिक जो तमिलनाडु से हैं उनको रेस्क्यू कर लिया गया है और ये लोग वहां से निकलने के बाद काठमांडू आएंगे और काठमांडू से फिर भारत की यात्रा करेंगे.
8: चीन में फंसे भारतीय नागरिकों के बारे में श्री जायसवाल ने बताया कि पेचिंग में भारतीय दूतावास उनकी सुरक्षित निकासी के लिए हर संभव प्रयास कर रहा है. नेपाल की सांसद और राष्ट्रीय स्वतंत्र पार्टी की नेता विदुषी राणा ने आपदा के समय नेपाल को हर संभव मदद का भरोसा देने के लिए प्रधानमंत्री नरेंद्र मोदी का आभार व्यक्त किया है. उन्होंने कहा कि भारत ने नेपाल को बड़ी मात्रा में राहत सामग्री उपलब्ध कराई है. प्रधानमंत्री नरेंद्र मोदी शनिवार को उज्बेकिस्तान और किर्गिस्तान की 4 दिन की यात्रा पर रवाना होंगे. नई दिल्ली में विदेश मंत्रालय में पश्चिमी मामलों के सचिव सिबी जॉर्ज ने बताया कि यात्रा के पहले चरण में प्रधानमंत्री उज्बेकिस्तान के राष्ट्रपति शफकत मिर्जियोयेव के निमंत्रण पर ताशकंद की 2 दिन की राजकीय यात्रा करेंगे. इस दौरान श्री मोदी राष्ट्रपति मिर्जियोयेव के साथ प्रतिनिधिमंडल स्तर की वार्ता करेंगे. ताशकंद से प्रधानमंत्री किर्गिस्तान की राजधानी बिश्केक जाएंगे. श्री मोदी राष्ट्रपति सादोर जापारोव के निमंत्रण पर 31 अगस्त को शंघाई सहयोग संगठन के 26वें शिखर सम्मेलन में शामिल होंगे. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि सरकार 21वीं सदी के भारत की आधुनिक खेल व्यवस्था तैयार करने के लिए पूरी तरह प्रतिबद्ध है. श्री मोदी ने आज खेलो इंडिया संवाद को संबोधित करते हुए कहा कि खेल विश्वविद्यालयों से लेकर आधुनिक प्रशिक्षण केंद्रों तक देश भर में खिलाड़ियों को हर स्तर पर सहयोग प्रदान करने के लिए

0: ahead. From Tashkent, the Prime Minister will travel to Bishkek in Kyrgyzstan to participate in the 26th Shanghai Cooperation Organization Summit on the 31st of this month at the invitation of the President of Kyrgyz Republic, Sadur Japarov. Defence Minister Rajnath Singh has said the country is moving towards self-reliance in the defence sector, as defence production has nearly quadrupled to around 1.8 lakh crore rupees and exports have surged to nearly 39,000 crore rupees over the last decade. The Defence Minister made the remarks after laying the foundation stone of a 472 crore rupees facility for the overhaul of T-Series battle tanks at the 57-year-old vehicle factory Jabalpur in Madhya Pradesh. The government has commenced calibrated and targeted release of onions from the buffer stock to ensure adequate availability and moderate seasonal price pressures in the coming months. Secretary Department of Consumer Affairs Niti Khare today flagged off onion vans for retail distribution from Krishi Bhavan, New Delhi. For the consumers of the National Capital Region, onions from the government's price stabilization buffer are being sold at a subsidized rate of 35 rupees per kilogram through NCCF, NAFED and Kendriya Bhandar outlets. In men's cricket, second and final test between India and host Sri Lanka ended in a draw in Colombo. Sri Lanka raised 429 for 9 in their second innings, taking a lead of 216 runs on fifth and final day before both captains agreed to call off the match. And that is the end of this news bulletin.
1: సమయం 6:10 ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. హైదరాబాద్లోని చారిత్రక మీర్ ఆలం చెరువును ప్రముఖ ఫ్యామిలీ టూరిస్ట్ హబ్గా తీర్చిదిద్దే చర్యలలో భాగంగా జరుగుతున్న ఆధునీకరణ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఆకస్మికంగా పరిశీలించారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కర్ణాటక ఇంధన శాఖ మంత్రి కేజే జార్జ్తో బెంగళూరులో ఈరోజు సమావేశమై సింగరేణి బొగ్గు సరఫరాపై సమీక్షించారు. రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ తరహా పాలన సాగిస్తోందని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు మండిపడ్డారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతు తెలిపిన బీజేపీ నాయకుల అరెస్టులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. రాష్టంలో వచ్చే 7 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్లోని చారిత్రక మీర్ ఆలం చెరువును ప్రముఖ ఫ్యామిలీ టూరిస్ట్ హబ్గా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం చెరువు ఆధునీకరణ పనులను ఆకస్మికంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మాణం, వాటర్ స్పోర్ట్స్, ఐలాండ్ల అభివృద్ది పనులు సాగుతున్నాయి. ఇప్పటికే సస్పెన్షన్ బ్రిడ్జ్ ఫైలింగ్ పనులను 50% పైగా పూర్తయ్యాయి. ఈ చెరువును సమీపంలోని నెహ్రూ జూలాజికల్ పార్కుతో అనుసంధానిస్తూ పచ్చని పార్కులు, ఫుడ్ కోర్టులు, చిన్నారుల ఆట స్థలాలను అభివృద్ది చేయనున్నారు. మురుగునీరు చేరకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బెంగళూరులో కర్ణాటక ఇంధన శాఖ మంత్రి కేజే జార్జ్తో సమావేశమై సింగరేణి బొగ్గు సరఫరాపై సమీక్షించారు. ఛత్తీస్గఢ్, ఒడిషాలోని బొగ్గు గన్ల మైనింగ్లో సింగరేణి, కర్ణాటక, జెన్కో ఉమ్మడి భాగస్వామ్యంపై చర్చించగా కర్ణాటక మంత్రి సానుకూలంగా స్పందించారు. కర్ణాటక విద్యుత్ అవసరాల కోసం రోజుకు 4 బొగ్గు ర్యాక్లను నిరంతరాయంగా సరఫరా చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. హైదరాబాద్లోని హెచ్ఎండిఏ గ్రౌండ్లో 20వ గ్రాండ్ నర్సరీ మేళాను రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ప్రారంభించారు. ఆగస్టు 27 నుంచి 31 వరకు 5 రోజుల పాటు జరగనున్న ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా తెచ్చిన విభిన్న రకాల మొక్కలతో 110కి పైగా స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యం, మానసిక ఒత్తిడిని జయించేందుకు ప్రతి ఇంట్లో మొక్కలు పెంచే సంస్కృతిని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. 20 రూపాయల నుంచి 2.5 లక్షల రూపాయల విలువైన అరుదైన మొక్కలతో పాటు ఆర్గానిక్ ఎరువులు, కుండీలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ తరహా నిరంకుశ పాలన సాగిస్తోందని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు మండిపడ్డారు. తార్నాకాలోని తన నివాసంలో పోలీసుల గృహ నిర్బంధం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రామంతపూర్ పాలిటెక్నిక్ విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమన్నారు. జీవో 97 ద్వారా ఈసెట్ అవకాశం

0: కళాశాలను దూరం చేసి పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వం అంధకారంలోకి నెట్టిందని ఆరోపించారు. కంటితుడుపు కమిటీలను పక్కన పెట్టి జీవో 97ను బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల శాంతియుత ఆందోళనలకు మద్దతు తెలిపిన బీజేపీ నాయకుల అరెస్టును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో కాంగ్రెస్ది ప్రజాపాలన కాదని, పోలీసుల నిర్బంధ పాలన అని విమర్శించారు. రామంతపూర్ పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతుగా వెళ్తున్న బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావును పోలీసులు హౌస్ అరెస్టు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీఛార్జీలు, అరెస్టులు చేయడం దారుణమన్నారు. పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను దెబ్బతీస్తూ, ఉన్నత విద్యా అవకాశాలను దూరం చేసే వివాదాస్పద జీవో 97ను తక్షణమే బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల సాధన కోసం బీజేపీ అండగా నిలబడి పోరాడుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరం ఓఆర్ఆర్ పరిధిలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, రోడ్డు భద్రతపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఈ రోజు సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ట్రాఫిక్ నిర్వహణ కోసం టీజీ టీమార్స్ పేరుతో ప్రత్యేక స్వతంత్ర వ్యవస్థను, ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ డేటా ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయాలని సూచించారు. సిగ్నలింగ్ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు ఏఐ ఆధారిత సాంకేతికతతో పైలట్ ప్రాజెక్టులు చేపట్టాలని తెలిపారు. ప్రమాదాల నివారణకు మున్సిపల్, పోలీస్, రవాణా శాఖలు సమన్వయంతో పనిచేసే డీపీఆర్ను త్వరగా సిద్దం చేయాలని ఆదేశించారు. అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ హైటెక్ సిటీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను రాష్ట ముఖ్యమంత్రి ఎన్ రేవంత్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి ఈ మధ్యాహ్నం పరామర్శించారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని గురించి ఆరా తీశారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి వైద్యులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. హనుమకొండ కలెక్టరేట్ వద్ద టీఎన్జీఓలు నిర్వహించిన ధర్నాలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు పాల్గొన్నారు. అనంతరం హనుమకొండలో పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావంగా ధర్నాకు యత్నించగా ఆయనను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అనంతరం హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, వినయ్ భాస్కర్లను స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్బంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రేవంత్ సహించలేకపోతున్నారని విమర్శించారు. ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తమ బాధ్యత అని ఆయన అన్నారు. వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ విజేత మై భారత్ వాలంటీర్ ప్రగతి ఈరోజు హైదరాబాద్లోని ఇఫ్లూలో జరిగిన ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమంలో పాల్గొని క్రీడల ప్రాముఖ్యతను వివరించారు. నషాముక్త్ భారత్ ప్రచారంలో భాగంగా యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ స్పోర్ట్స్ ను తమ జీవితంలో భాగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
1: హెల్తీ బాత్ పిఎం కిసాన్ యూత్ లో పేరెంట్స్ అందరికి స్పోర్ట్స్ గురించి ఇంపార్టెన్స్ తెలియడానికి, అది మన యూత్ కోచ్ కూడా అదే చెప్తున్నారు. ఇప్పటికీ వాళ్ళు చాలా గేమ్స్ ఆడారు, కామన్వెల్త్ గేమ్స్ లో ఆడారు, కానీ ఇప్పుడు మాత్రం గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తుంది వాళ్ళకి. ఖేలో ఇండియా ప్రోగ్రామ్ వల్ల కామన్వెల్త్ గేమ్స్ కి కూడా వెళ్తున్నారు. ఈ ప్రోగ్రామ్ తో పాటు ఈవెన్ నషాముక్త్ ఇండియా అని కూడా ప్రమోట్ చేస్తున్నారు. సో డ్రగ్స్ కి వద్దని చెప్పండి, స్పోర్ట్స్ కి ఎస్ అని చెప్పండి.
0: రాష్టంలో వచ్చే 7 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, నల్గొండ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటూ పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. రక్షాబంధన్ పర్వదినం అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య పవిత్రమైన ప్రేమానురాగాలు, నమ్మకం ఆత్మీయతకు ప్రతీకగా నిలుస్తుందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. రక్షాబంధన్ సందర్బంగా రాష్ట ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదని, పరస్పర గౌరవం, ఆప్యాయత, రక్షణ, అండగా నిలిచే స్ఫూర్తికి నిదర్శనమని గవర్నర్ పేర్కొన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా పారదర్శకంగా సంక్షేమ ఫలాలు అందుతాయని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల అవలంబిస్తున్న వైఖరినే నిరసిస్తూ భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు వరంగల్ కాశీబుక్క జంక్షన్లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను నిరసనకారు.

0: దగ్ధం చేశారు. అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి ప్రజలను వేధించేవారిని, ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసేవారిని ఉపేక్షించేది లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు హెచ్చరించారు. ప్రైవేట్ వ్యక్తుల వద్ద రుణాలు తీసుకునే ముందు వడ్డీ, తిరిగి చెల్లింపు నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలని ప్రజలకు సూచించారు. ఉద్యోగుల సంఘాల ఐకాసా ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఈరోజు మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకాసా రాష్ట నాయకుడు మందడి ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిర్మల్లో జరిగిన నిరసన కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా అధ్యకుడు ప్రభాకర్ మాట్లాడుతూ, కొత్తగా ఉద్యోగులకు కల్పిస్తున్న హెల్త్ స్కీమ్స్ అక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారం మండలం రంగాపూర్ రామస్వామి తండాలో నిర్వహించిన గ్రామసభలకు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హాజరయ్యారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా ఎలాంటి తప్పులు లేకుండా సవరణ చేపట్టాలని అధికారులకు సూచించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఓటర్లకు నోటీసులు జారీ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. నోటీసులు అందుకున్న ఓటర్ల విచారణ ఈ రోజు నుంచి సెప్టెంబర్ 20 వరకు కొనసాగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. హైదరాబాద్లోని చారిత్రక మీర్ ఆలం చెరువును ప్రముఖ ఫ్యామిలీ టూరిస్ట్ హబ్గా తీర్చిదిద్దే చర్యలలో భాగంగా జరుగుతున్న ఆధునీకరణ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. రాష్టంలో వచ్చే 7 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. సర్వకారః ఏకవింశతి శతాబ్ద్యాం భారతాయ ఆధునిక క్రీడా పారిస్థితిక్యాః నిర్మాణాయ పూర్ణతయా కటిబద్ధః. అథ ప్రధానమంత్రిణా మోదినా దృశ్య శ్రవ్య మాధ్యమేన ఖేలో ఇండియా సంవాదః సంబోధితః. నేపాలదేశే ఆకస్మిక జలాప్లావేన మృతానాం సంఖ్యా 70+ పరిమితా జాతా. విలుప్తానాం అన్వేషణాయ చ అన్వేషణ కార్యం నిరంతరం ప్రచలతి. బిహార ఉత్తరప్రదేశయోః జలాప్లావన స్థితిం సమ్ముఖీకర్తుం ఎన్డీఆర్ఎఫ్ దళానాం విహితం నియోజనం. సంభాషణమంచే ఇరాన్ దేశస్య ప్రత్యాగమనాయ కాపి నిశ్చిత సమయ సీమా నాస్తీతి అమెరికీ రాష్ట్రపతి డొనాల్డ్ ట్రంప. అపి చ శనివాసరం యావత్ బిహార్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ పూర్వోత్తర రాజ్యేషు అతివృష్టిపరం పూర్వానుమానం. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రావోచత్ యత్ సర్వకారః భారతస్య కృతే ఆధునిక క్రీడా పారిస్థితిక్యాః నిర్మాణాయ పూర్ణతయా కటిబద్ధో వర్తతే. సః అకథయత్ యత్ క్రీడా విశ్వవిద్యాలయేభ్యః ఆరభ్య ఆధునిక ప్రశిక్షణ కేంద్రాణి యావత్ సమగ్ర దేశే ఏతాదృశం వాతావరణం నిర్మీయతే యత్ర ప్రతిభాయై ప్రత్యేకస్మిన్ చరణే సాహాయ్యం ప్రోత్సాహనం చ లభేత్. అద్య దృశ్య శ్రవ్య పరాంతర్జాలీయ మాధ్యమేన ఖేలో ఇండియా సంవాదం సంబోధయన్ శ్రీమోదీ అవదత్ యత్ క్రీడా కేవలం పదకావాప్తి పర్యంతం సీమితా నాస్తి, అపితో వికసిత భారతస్య నిర్మాణే భారతస్య క్రీడా సామర్థ్యం యువశక్తిం చ సంఘటయితుం ఏకం మహత్ రాష్ట్రీయాభియానం అస్తి.
2: జబ్ మే స్పోర్ట్స్ కి బాత్ కర్తా హూ తో యే కేవల్ మెడల్ జీతనే తక్ సీమిత్ నహీ హై. ये विकसित भारत के निर्माण में भारत की खेल शक्ति और भारत की युवा शक्ति को एक साथ जोड़ने का अभियान है. मैं हमेशा कहता आया हूं जो खेले वो खिले, और खेल में खिलना सिर्फ मैदान पर जीतना नहीं है. खेल में खिलना मतलब व्यक्तित्व का खिलना और देश का गौरव बढ़ाना.
1: ప్రధానమంత్రిణా ప్రతిపాదితం యత్ వైశ్విక క్రీడాపటలే స్వప్రతిభాం ప్రకాశయితుం దేశస్య ప్రత్యేకస్మిన్ జనపదే సామర్థ్యం విద్యతే. సః అసూచయత్ యత్ క్రీడాక్షేత్రే 5+ వర్షపర్యంతం వయస్కానాం బాలకానాం చిహ్నీకరణాయ రక్తదుర్గస్య ప్రాచీరాత్ ఏకా మహతీ ప్రతిభా అన్వేషణ యోజనా ఉద్ఘోషితా.
2: లాల్ కిలే సే మేనే 5 సాల్ కి ఉమర్ సే 15 సాల్ కి ఉమర్ కే ఖిలాడియో కి పహచాన్ కర్నే కే లియే ఏక్ బడే

0: कतार प्रधानमन्त्री मोहम्मद बिन अब्दुल रहमानः अद्य तेहरान नगरे ईरानी अधिकारिभिः सह मन्त्रणां करिष्यति। भारतीय ऋतु विज्ञान विभागेन शनिवासरं यावत् बिहार छत्तीसगढ़ झारखंड पूर्वोत्तर राज्येषु अतिवृष्टेः पूर्वानुमानं प्रकटितम्। विभागेन श्वः यावत् ओडिशा उपहिमालयी पश्चिम बंगाल तथा सिक्किम राज्येषु अपि अतिवृष्टेः संभावना व्यक्ता। सहैव शनिवासरे रविवासरे च ओडिशा राज्यस्य कतिपयेषु पृथक् पृथक् स्थानेषु अतीव भीषण वृष्टिः भवितुमर्हति। ऋतुविभागानुसारं अग्रिम दिनद्वये अण्डमान निकोबार द्वीप समूहेषु आन्ध्रप्रदेशे तमिलनाडु राज्ये पुदुचेर्यां तथा करैकल क्षेत्रेषु च भीषण मेघगर्जनेन विद्युत्पातेन तीव्र झंझावातेन च सह वर्षायाः पूर्वानुमानं विहितमस्ति। प्रधानमन्त्री जनधन योजना श्वः स्वकीयानि द्वादश वर्षाणि पूरयिष्यति। अस्याः योजनायाः शुभारम्भः चतुर्दशोत्तर द्विसहस्रतम वर्षस्य अगस्तमासस्य अष्टाविंशति दिनांके प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना कृतः आसीत्। विवेकानन्द केन्द्रस्य पूर्वराष्ट्रियाध्यक्षस्य ए बालकृष्णन वर्यस्य निधने प्रधानमन्त्री नरेन्द्र मोदी अनुशोचितवान्। प्रधानमन्त्रिणा संस्मृतं यत् बालकृष्णेन पञ्चदश अधिकं कालं यावत् स्वामी विवेकानन्दस्य विचारान् जनं जनं प्रति नेतुं राष्ट्रसेवायै च जीवनं समर्पितम् इति वार्ताः।
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:30. ఇప్పుడు వినండి ప్రబోధ గీతం. వినబోయే ముందుగా కొన్ని ప్రకటనలు.
2: అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: హేయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
5: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
4: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
5: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
4: బంగారం ధర తగ్గితే?
5: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
6: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.
0: ఇప్పుడు వినండి ప్రభుదే గీతం.

ప్రబోధ గీతం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:35. ఇప్పుడు వినండి సినీ రంజని కార్యక్రమం. సినీ రంజని కార్యక్రమంలో ముందుగా విందాం ఆపద్ బాంధవుడు సినిమా నుండి ఈ పాట. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు.

0: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
1: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
0: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
1: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
0: దాందే ఉంది, 9490407880 కి కాల్ గాని వాట్సాప్ మెసేజ్ గాని ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
1: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
2: హలో, ఆకాశవాణి నిజామాబాద్.

శ్రోతల మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్జ్ స్పేస్ సినీ రంజని. వింటున్న శ్రోతలకి ఒక గమనిక. ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టో సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. సినీ రంజని కార్యక్రమంలో ఇప్పుడు విందాం టిప్పు సత్య పాడింది ఆనంద్ సినిమా నుండి.

హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి FM 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.

శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా, మూతబిందు, చూపు తగ్గడం మొదలైన సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్టు డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 7:30 గమనిక విన్నారు. శ్రోతలకు మరొక గమనిక. ఈ నెల

30వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు ఇంతవరకు సినీ రంజని కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. అలాగే ట్యూన్ చేసి ఉండని 103.2 MHz. మరిన్ని పాటలు రాత్రి 8 గంటలకు అభిరుచి కార్యక్రమంలో వింటారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:50 కావస్తుంది. కాసేపట్లో వింటారు వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: పత్తి పంటల్లో వ్యవసాయ పనుల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల నిపుణులు అందించే వివరాలు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ప్రతి పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు, ముఖ్యంగా ఈ జూలై మాసంలో ఏ విధంగా మనం చేపట్టాలి అన్న వివరాలు అందిస్తున్నారు. ప్రతి పంటను జూలై 15 వరకు విత్తుకోవచ్చు. ఈ సమయంలో విత్తే ప్రతిలో భూ స్వభావాన్ని బట్టి తేలిక మధ్యస్థ భూముల్లో దగ్గర అచ్చు వేసుకుని మొక్కల సంఖ్యను పెంచుకోవడం ద్వారా దిగుబడి తగ్గకుండా చూసుకోవచ్చు. ప్రతి విత్తిన 45 గంటలలోపు తప్పకుండా కలుపు మందులను పిచికారీ చేయాలి. దీనికి గాను పెండి మిథాలిన్ ఎకరాకు 1.2 లీటర్లు, పెండి మిథాలిన్ ఎక్స్ట్రా 700 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలుపుకొని చేతి పంపుతో భూమి అంతా తడిచేలా పిచికారీ చేసుకోవాలి. దీంతో పాటు 3-4 వారాల్లో వచ్చే కలుపు నివారణ చాలా సులభమవుతుంది గనక భూమిలో సరియైన తేమ ఉన్నప్పుడు కలుపు మందులు పిచికారీ చేస్తే సమర్థవంతంగా పనిచేస్తుంది. ప్రతి మొలకెత్తిన నెల రోజులకు చేనులో వచ్చు లేత గడ్డి వెడల్పాకు గల కలుపు నివారణకు క్విజలోపాస్ టర్పా సూపర్ 400 మిల్లీలీటర్లు లేదా ప్రపా క్విజలోపాఫ్ ఏజీఎల్ 250 మిల్లీలీటర్లు లేదా పైర్ థయోబ్యాక్ సోడియం హీట్ వీడ్ థీమ్ రైఫ్ 3 రకాలుగా దొరుకుతుంది. ఇది 250 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. కలుపు మందులతో పాటుగా ప్రతిలో సమయానుకూలంగా ప్రతి వారం 10 రోజులకొకసారి గొర్రు గుంటకలతో 60-70 రోజుల వరకు పలు దఫాలుగా అంతరకృషి చేయాలి. దీని వలన పైరు పెరుగుదల బాగా ఉండి భూమిలో ఎక్కువ తేమ నిల్వ ఉండి తద్వారా అధిక దిగుబడులు పొందడానికి దోహదం చేస్తుంది. ఇక ప్రతిలో అంతర పంటగా కందిని విత్తినప్పుడు త్వరగా కోతకు వచ్చే కంది రకాలైన వరంగల్ కంది WRGE 97, మారుతి ICC 8863, ఉజ్వల PRG 176 లాంటి వాటిని ఎంపిక చేసుకుని విత్తుకోవాలి. ప్రతిలో కందిని 4:1 వరుసలో లేదా 6:1 వరుసలో నిష్పత్తిలో వేసుకుంటే ఈ దశలో బాగుంటుంది. ప్రతితో పాటే కంది పంట కూడా దాదాపు పూర్తవుతుంది. తద్వారా సాగు సస్యరక్షణ సులభమవుతుంది. ప్రతిలో ఎకరాకు 50 కిలోల DAP లేదా 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. పైపాటుగా యూరియా పొటాష్ ఎరువులను 25+10 కిలోల చొప్పున ఎకరానికి 4 సార్లు విత్తిన 80 రోజుల వరకు ప్రతి 20 రోజులకొకసారి చొప్పున సరైన సమయంలో తేమలో వేసుకోవాలి. ఎరువులను మొక్కకు దగ్గరగా భూమిలో పడేటట్లు వేసుకోవాలి. తేలిక చెల్క

0: ఎకరా భూములో సాగు చేస్తే ప్రతి విత్తిన 30 రోజుల సమయంలో లీటర్ నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. మరలా 15 రోజుల వ్యవధిలో అనగా విత్తిన 45 రోజులకు లీటర్ నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ మరియు 1.5 గ్రాములు బొరాక్స్ కలిపి పిచికారీ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి ఒక పిచికారిలో లీటర్ నీటికి 10 గ్రాములు యూరియాను కలిపి కూడా పిచికారీ చేసుకుంటే పైరు పెరుగుదల బాగుంటుంది. విత్తిన మొదటి 60 రోజులలోపు ఆశించే వివిధ రసం పీల్చే పురుగుల నివారణకు ప్రతి కాండానికి మందు పూత పద్ధతిని ఆచరించాలి. దీనికి గాను మోనోక్రోటోపాస్ నీరు 1:4 నిష్పత్తిలో ఫ్లోనికామిడ్ నీరు 1:20 నిష్పత్తిలో కలిపి విత్తిన 30, 45, 60 రోజులకు ప్రతి కాండానికి పై భాగాన ఉన్న లేత ఆకుపచ్చని భాగంలో బొట్టుల పూసి పురుగులను నివారించుకోవాలి. అవసరాన్ని బట్టి 5% వేప గింజల కషాయము లేదా 5 మిల్లీలీటర్ల వేప నూనె 1500 ppm లీటర్ నీటికి మరియు 1 మిల్లీలీటరు సాండోవిట్ జిగురు మందుతో కలిపి పిచికారి చేయాలి. ఇక ప్రతిలో గులాబీ రంగు పురుగును నివారించడానికి ప్రతి పంట వేసిన 45 రోజుల నుండి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి పంట పూత దశకు రాగానే గులాబీ రంగు పురుగుకు సంబంధించిన లింగాకర్షక బుట్టలను ఎకరానికి 4 అమర్చుకోవాలి. వీటి ద్వారా పురుగు వినికిని ఉధృతిని గమనిస్తూ 3 రోజులకి 24 చొప్పున పురుగులు అంతకన్నా ఎక్కువగాని బుట్టలో గమనించిన వెంటనే లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోపాస్ లేదా 1.5 గ్రాములు థయాడి కార్బు లేదా 2.5 మిల్లీలీటర్లు క్లోరిపైరిపాస్ మందులను 1 లేదా 2 సార్లు వారం 10 రోజుల వ్యవధిలో ఉదయం లేదా సాయంత్రం వేళలో పిచికారీ చేసుకుంటే సబబుగా ఉంటుందని నొక్కి ఒక్కానిస్తున్నారు శాస్త్రవేత్తలు. మాస్ ట్రాపింగ్ పద్ధతిలో గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించడానికి ఎకరానికి 8 లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. ప్రతిలో ఇప్పుడు చెప్పినట్టు చర్యలతో పాటుగా పైరు మొదటి పూత దశలో ఆశించు గులాబీ రంగు పురుగు గుడ్డి పూలను ఎప్పటికప్పుడు ఏరి నిర్మూలించాలి. ఇలా పైరు 45 రోజుల నుండి 70 రోజుల వరకు దాదాపు 25 రోజులు గడ్డి పూలు ఏరి నిర్మూలించినట్లయితే పురుగు నష్టాన్ని చాలా వరకు నివారించుకోవచ్చు. తద్వారా రసాయన మందుల ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. ఇక ఈ ప్రతి బెట్ట సమయంలో లేదా అధిక వర్షాల తర్వాత పైరు పెరుగుదలకు పైపాటుగా 19:19:19 లేదా 13:0:45 లాంటి పోషకాలను లీటర్ నీటికి 10 గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే ఈ ప్రతి పంటను ఆరోగ్యకరంగా పెంచుకోవచ్చు. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పరిశోధకులు నిపుణులు మన రైతుల కోసం ఎంతో కృషి చేసి మనకు చక్కటి వివరాలు అందిస్తున్నారు. ఈ వివరాలను మనం అంతా ఆకలింపు చేసుకుని చక్కటి పంట పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.
1: శ్రోతలు, ఇంతవరకు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో ప్రతి పంటలో వ్యవసాయ పనుల గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల నిపుణులు అందించే వివరాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది అన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీ

0: శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: ఆకాశవాణి, ఇప్పుడు చిత్రసీమ సినీగీతం విందాం. జయం చిత్రం నుంచి
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు కావస్తుంది. ప్రసార వివరాలు వినబోయే ముందుగా ఇప్పుడు విందాం ప్రకటనలు.
0: ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
3: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఇప్పుడు వినండి ప్రసార వివరాలు. 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో ఈ పూట మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో రైతు నేస్తం గురించి, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ కోఆర్డినేటర్ ఎలక్ట్రానిక్ వింగ్ ప్రధాన శాస్త్రవేత్త గారు డాక్టర్ ఎం శ్రీనివాసులు గారు పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి అనుసంధానకర్త డాక్టర్ సాంబశివ రామ్మూర్తులు గారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రిలే అవుతుంది. 8 గంటలకు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 8:30 జానపద సంగీతం వింటారు. రాత్రి 8:45 తిరిగి 11:00 హిందీలో వార్తలు, అలాగే రాత్రి 9:00 తిరిగి రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తలు, రాత్రి 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. రాత్రి 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రాత్రి 10:00 మిమ్మల్ని అలరిస్తాయి అలనాటి మేటి గీతాలు, మధుర గీతాలు. రాత్రి 11:10 మా ప్రసారాలు ముగుస్తాయి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు వినండి రేపు ఉదయం ప్రభాత ప్రసారంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఉదయం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో దేవిస్తుతి వింటారు. 6:40 సూక్తి సుధా కార్యక్రమంలో సాదిక్ మొహినుద్దీన్ గారు తెలియజేసే మెతోక్తులు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి. 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. 7:00 ప్రసార వివరాలు. ఉదయం 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం, భక్తి గీతం వింటారు. 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం రాఖీ

పౌర్ణమి సందర్భంగా రాఖీ బంధం అన్నా చెల్లెళ్ల ఆత్మీయ అనుబంధం కార్యక్రమం వింటూ ప్రతి పాటలు వింటారు, అనంతరం ప్రకటనలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. 8:30 మహిళావాణి కార్యక్రమంలో చేనేత ఇది నీ చిరునామా శ్రీమతి బి కళాగోపాల్ గారి ప్రసంగం వింటారు. 9:00 హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్న సినిమా పాటలు వింటారు. అనంతరం 10:00 వివిధ భారతి కార్యక్రమాలు రిలే అవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. కాసేపట్లో వింటారు తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్ రక్షణ రంగంలో ఆత్మనిర్బరత దిశగా వేగంగా అడుగులు వేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. నేపాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న భారతీయులందరి స్థితిగతులను, క్షేమ సమాచారాన్ని తెలుసుకునేందుకు అత్యవసర చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. భారత్ శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండు మ్యాచ్ల సిరీస్ను 1-0 భారత్ కైవసం చేసుకుంది. దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. స్పోర్ట్స్ యూనివర్సిటీల నుంచి ఆధునిక శిక్షణా కేంద్రాల వరకు దేశవ్యాప్తంగా ప్రతి దశలో ప్రతిభకు తగిన సహకారం లభించే ఒక సమగ్ర వ్యవస్థను అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్ను ఉద్దేశించి ప్రసంగించిన నరేంద్ర మోదీ, క్రీడలు అంటే కేవలం పతకాలు సాధించడం మాత్రమే కాదని, అభివృద్ది చెందిన భారత నిర్మాణంలో దేశ క్రీడా నైపుణ్యాన్ని, యువశక్తిని ఏకం చేసే ఒక విశిష్ట లక్ష్యమని పేర్కొన్నారు. 5 నుంచి 15 సంవత్సరాల వయసుగల పిల్లల్లోని క్రీడా ప్రతిభను వెతికి తీసేందుకు ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఎర్రకోట వేదికగా తాను ప్రకటించిన విషయాన్ని ప్రధానమంత్రి గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా బలమైన క్రీడా వ్యవస్థను, మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం 36,000 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. పాలాజ్లోని ఐఐటీ గాంధీనగర్లో జరిగిన ఖేలో ఇండియా డైలాగ్ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. స్పోర్ట్స్ అకాడమీలను స్థాపించడానికి, ఉత్సాహపూరితమైన క్రీడా సంస్కృతిని ప్రోత్సహించడానికి, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఈ నిధులను వినియోగిస్తామని ఆయన అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన క్రీడాకారులకు అంతర్జాతీయ వేదికలపై పోటీ పడే అవకాశాలు లభించేలా ఇది తోడ్పడుతుందని మంత్రి పేర్కొన్నారు.
1: भारत का स्पोर्ट्स इको सिस्टम केवल इंफ्रास्ट्रक्चर और मेडल्स तक सीमित नहीं है. फिट इंडिया से करोड़ों युवाओं को जोड़ने से लेकर संडे ऑन साइकिल जैसी पहलों तक आपने फिटनेस को लाइफस्टाइल और स्पोर्ट्स को नेशनल मूवमेंट बना दिया है. सिर्फ इतना ही नहीं, नेशनल स्पोर्ट्स गवर्नेंस एक्ट के माध्यम से ट्रांसपेरेंसी, अकाउंटेबिलिटी और फेयर अपॉर्चुनिटी को मजबूत करने का प्रयास यह सुनिश्चित करता है कि प्रतिभा को अपना टैलेंट
0: దేశంలో సాంప్రదాయ క్రీడలను ఉత్సాహపూరితమైన క్రీడా సంస్కృతిగా మలచాల్సిన అవసరం ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని హిందూ కాలేజీలో జరిగిన ఖేలో ఇండియా డైలాగ్లో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఒక బలమైన క్రీడా వ్యవస్థను అభివృద్ది చేస్తోందని రిజిజు చెప్పారు. గత దశాబ్ద కాలంలో దేశీయ రక్షణ ఉత్పత్తి దాదాపు 4 రెట్లు పెరిగి 1.8 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుందని, ఎగుమతులు కూడా 39,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగాయని, భారత్ రక్షణ రంగంలో ఆత్మనిర్బరత దిశగా వేగంగా అడుగులు వేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మధ్యప్రదేశ్లోని 57 ఏళ్ల చరిత్ర కలిగిన జబల్పూర్ వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ యుద్ద ట్యాంకుల సమగ్ర

0: మరమ్మతుల కోసం నిర్మించనున్న 472 కోట్ల రూపాయల విలువైన నూతన కేంద్రానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. 2028-29 ఆర్థిక సంవత్సరం నాటికి రక్షణ ఎగుమతులను 50,000 కోట్లకు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. భారతదేశం కేవలం ఆయుధాలను తయారు చేయడమే కాకుండా వాటి నిర్వహణ, సమగ్ర మరమ్మతులు, ఆధునీకరణ చేసే సామర్థ్యాన్ని కూడా పెంపొందించుకుంటోందని ఆయన తెలిపారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల ప్రమాదంలో చిక్కుకున్న భారత పౌరులను గుర్తించి కాపాడేందుకు భారతదేశం సహాయక చర్యలను వేగవంతం చేసింది. న్యూఢిల్లీలో ఈరోజు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ విలేకరులతో మాట్లాడుతూ, ఈ దుర్ఘటన జరిగిన సమయంలో నేపాల్లో ఉన్న 288 మంది భారతీయ పౌరులతో ఇంకా సంబంధాలు పునరుద్దరణ కాలేదని తెలిపారు. త్రిశూలి 1 విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 73 మంది భారతీయులు కూడా వీరిలో ఉన్నారని అన్నారు. బాధిత ప్రాంతంలో సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో అక్కడి సమాచారం సేకరించేందుకు ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం ప్రాజెక్టు అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని పేర్కొన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న భారతీయులతో సంప్రదింపులు జరిపేందుకు నేపాల్ అధికారుల సహకారంతో భారత యంత్రాంగం అన్ని ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. కైలాస మానస సరోవర్ యాత్రకు పెళ్లిన తమిళనాడుకు చెందిన 21 మంది భారతీయ పౌరులను నేపాల్లో రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
1: Prime Minister yesterday spoke to the Prime Minister of Nepal, conveyed our deepest condolences, conveyed that India stands in solidarity with people of Nepal, as also offered all possible humanitarian assistance from our side. As per information currently available, there are 288 Indian nationals who remain uncontactable.
0: విదేశాంగ మంత్రిత్వ శాఖలో ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని, ఇది 24 గంటలు పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నేపాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న భారతీయులందరి స్థితిగతులను, క్షేమ సమాచారాన్ని తెలుసుకునేందుకు అత్యవసర చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. నేపాల్లో ఏర్పడిన వరద పరిస్థితిపై న్యూఢిల్లీలో విదేశాంగ కార్యదర్శి ఖాట్మండు, బీజింగ్లలోని భారత రాయబారులతో డాక్టర్ జయశంకర్ ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ విషయమై వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు, టూర్ ఆపరేటర్లు, ప్రాజెక్టు అధికారులతో విదేశాంగ మంత్రిత్వ శాఖ నిరంతరం సమన్వయం చేసుకుంటోందని ఆయన సామాజిక మాధ్యమ వేదికగా వెల్లడించారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య ఈరోజు 270కి చేరింది. ఈ విపత్తులో 288 మంది భారతీయ పర్యాటకులతో సహా గల్లంతైన వేలాది మంది కోసం నేపాల్ అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ శనివారం నుంచి ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లలో 4 రోజుల పాటు పర్యటించనున్నారు. న్యూఢిల్లీలో విలేకరుల సమాపేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ మాట్లాడుతూ, తమ పర్యటనలో మొదటి భాగంగా ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షావ్కత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కెంట్లో 2 రోజుల పాటు అధికారిక పర్యటన చేస్తారని తెలిపారు. భారత్ ఉజ్బెకిస్తాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు నరేంద్ర మోదీ అధ్యకుడు మిర్జియోయేవ్తో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. తాష్కెంట్ నుండి ప్రధానమంత్రి కిర్గిజిస్తాన్లోని బిష్కెక్కు చేరుకుంటారు. కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యకుడు సదిర్ జపరోవ్ ఆహ్వానం మేరకు ఈ నెల 31న జరిగే 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. మధ్య ఆసియా సంపన్న సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా జరిగే 6వ వరల్డ్ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవంలో కూడా ప్రధానమంత్రి పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెల ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. కొలంబోలో జరిగిన 5వ రోజైన చివరి రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య శ్రీలంక జట్టు తమ 2 ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 429 పరుగులు చేయడంతో భారత్ శ్రీలంక మధ్య జరిగిన 2వ టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ డ్రా అయినప్పటికీ శుభ్మంగిల్ నేతృత్వంలోని భారత జట్టు 2 మ్యాచ్ల సిరీస్ను 1-0 కైవసం చేసుకుంది. 2వ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా అనంతరం శ్రీలంకను 290 పరుగులకే ఆలౌట్ చేసి 213 పరుగుల మొదటి ఇన్నింగ్స్

0: ఆధిక్యాన్ని సాధించింది. దేశం అభివృద్ది సాధించాలి అంటే స్పష్టమైన దార్శనికత, భవిష్యత్ ప్రణాళిక ఎంతో కీలకమని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఈ రోజు జరిగిన 21వ గ్లోబల్ సస్టైనబిలిటీ సమ్మిట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రసంగించారు. భారతదేశ సుస్థిర అభివృద్ది కోసం పనిచేస్తున్న అన్ని భాగస్వామ్య వర్గాల మధ్య సహకారం, సమన్వయం, నిరంతర సంప్రదింపులు అవసరమని గడ్కరీ స్పష్టం చేశారు. పరిశ్రమలు, వాణిజ్యం, వ్యాపారం, వ్యవసాయం, పర్యాటక రంగాలు ఆర్థికాభివృద్ది సాధించాలంటే దార్శనికత ఎంతో అవసరమని మంత్రి పేర్కొన్నారు. అభివృద్ది ప్రాజెక్టులు తక్కువ ఖర్చుతో కూడుకున్నవిగా, కాలుష్యరహితంగా, స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసినవిగా ఉండాలని, ఆయన ఇతర దేశాలపై ఆధారపడే దిగుమతులను తగ్గించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఆకాశవాణి వార్తల ముగించే ముందు విశేషాలు మరొకసారి. దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్ రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా వేగంగా అడుగులు వేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భారత్ శ్రీలంక మధ్య జరిగిన 2వ టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. 2 మ్యాచ్ల సిరీస్ను 1-0 భారత్ కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సమయం 7:15. ఇప్పుడు ఇల్లు వాకిలే కార్యక్రమం.

ఈరోజు కిసాన్ వాణి కార్యక్రమంలో రైతు నేస్తం ప్రత్యక్ష వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం గురించి ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం కోఆర్డినేటర్ ఎలక్ట్రానిక్ పింక్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం శ్రీనివాసులు గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. ఆసక్తిగల రైతన్నలు ఎలాంటి ప్రశ్నలు సందేహాలు ఉన్నా మీరు మాకు కాల్ చేయవచ్చు. మీరు కాల్ చేయవలసిన నెంబర్లు 0402 0402 ఎస్టిడి కోడ్ జత చేసి 2324085252, మరొక నెంబరు 2324085353, ఈ నెంబర్లకు కాల్ చేయవచ్చు.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. రైతు నేస్తం ప్రత్యక్ష వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం గురించి మన శ్రోతలతో మాట్లాడడానికి డాక్టర్ ఎం శ్రీనివాసులు గారు మనతో పాటు ఉన్నారు. వీరు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎలక్ట్రానిక్ వింగ్ విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డాక్టర్ ఎం శ్రీనివాసులు గారు నమస్కారం అండి.
7: నమస్కారం అండి.
6: ఎం శ్రీనివాసులు గారు, రైతు నేస్తం ప్రత్యక్ష వీడియో కాన్ఫరెన్స్ ప్రోగ్రాం ఎప్పుడు ప్రారంభించారు, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి?
7: అందరికి నమస్కారం అండి. రైతు నేస్తం ప్రత్యక్ష వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని 2024 సంవత్సరంలో March 11 గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ రైతు నేస్త కార్యక్రమం అనేది దేశంలోని డిజిటల్ విస్తరణ మాధ్యమాల్లో ఒక వినూత్న కార్యక్రమం. దీని ద్వారా మనము రైతులకు నేరుగా సలహాలు ఇవ్వచ్చు, మరి ముఖ్యంగా రైతుల పొలాల్లోని సమస్యలకు, అదేవిధంగా వారి యొక్క ఇంకా అనుమానాలు కానీ పంటల యాజమాన్యం గురించి కానీ నేరుగా శాస్త్రవేత్తలు, నిపుణులు, అధికారులు, దాంతోపాటుగా అభ్యర్థి రైతులు కూడా నేరుగా ఈ యొక్క చర్చలో పాల్గొంటారు.

0: దీనివల్ల ఏమంటే రైతు సోదరులకు ఏ సమస్య ఉన్నా సరే ఆ ప్రాంతాల్లో ఆ సమయంలో ఆ సీజన్లో ఆ పంటలో వెంటనే మనకు సమాధానాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ దేశంలోని ఒక వినూత్న కార్యక్రమము తెలంగాణ రాష్ట్రంలో మనము అమలు చేస్తున్నాము. దీని ద్వారా అనేక మంది రైతు సోదరులు వారు ఎంతగానో సలహాలు పొందుకుని లబ్ది పొందుతున్నారండి.
1: ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు అందించే ఈ రైతు నేస్తం ప్రత్యక్ష వీడియో కాన్ఫరెన్స్ ప్రోగ్రామ్ కార్యక్రమం ద్వారా రైతులకు కలిగే ప్రధాన లాభాలేంటి?
0: ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా రైతు సోదరులకు ప్రత్యక్షంగా సలహాలు ఇవ్వడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక నూతన విస్తరణ మాధ్యమం. ఇంతకు ముందు చెప్పినట్టుగా డిజిటల్ విస్తరణలో మాధ్యమాల్లో దేశంలోనే మొట్టమొదటిసారి ఇలాంటి మనం ప్రోగ్రామ్ మనము రాష్ట్రంలో మనం చేయడం జరుగుతుంది. దీనివల్ల రైతులకు లాభం ఏంటంటే ముఖ్యంగా రైతు సోదరులు ఆయా సీజన్లో ఆయా ప్రాంతాల్లో పండించే పంటల్లో ఆ ప్రత్యేక పరిస్థితిలో ఏమైనా మనకు సమస్యలు ఉన్నట్టయితే సాంకేతిక సలహాలు పొందడం కోసం, దాంతోపాటుగా ప్రత్యక్షంగా మనకు పొలాల్లో కూడా ఏమైనా పురుగులు తెగుళ్ళు దాంతోపాటుగా యాజమాన్యమైన లోపాలు ఉంటైతే శాస్త్రవేత్తలు నేరుగా రైతులతో మాట్లాడతారు. దీని యొక్క ఇంకా ముఖ్యమైన లాభం ఏంటంటే ఈ మాధ్యమం ద్వారా శాస్త్రవేత్తలు, అధికారులు, రైతులు ఒకేసారి ఈ మాధ్యమం ద్వారా కలుసుకుని వారి యొక్క సమస్యలకు నివృత్తి చేసుకుంటారు.
1: డాక్టర్ ఎం శ్రీనివాస్ గారు మనకు శ్రోత ఒకళ్ళు నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడండి?
0: నమస్తే అండి.
1: చెప్పండి సార్.
2: మండల సూర్యాపేట జిల్లా
1: మన శాస్త్రవేత్త గారు.
0: నమస్తే, చెప్పండి సార్. చెప్పండి
2: సార్. ఇప్పుడు ఈ వీడియో కాన్ఫరెన్స్ అనేది సరే రైతులలో చాలా వరకు నిరక్షరాస్యులు ఉంటారు కదండి.
0: అవునండి.
2: ఇప్పుడు అది అంత సమర్థవంతంగా ఉపయోగపడుతుంది అంటారా? ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో ఇంటర్నెట్ కనెక్షన్ అనేది చాలా తక్కువ.
0: అవునండి.
2: అది ఎంతవరకు సాధ్యమో మరి ఏ టైమింగ్స్ లలో శాస్త్రవేత్తల అధికారులు అందుబాటులో ఉంటుంది ఆన్లైన్ లో?
0: సార్
2: దాన్ని వివరించి చెప్పండి.
0: చెప్తాను, తప్పకుండా అండి.
2: ఏ నెంబర్ కు చేయాలి మనం?
0: ముఖ్యంగా రైతు నేస్తం కార్యక్రమం అనేది మీకు తెలుసు, మీ గ్రామాల్లో రైతు వేదికల ద్వారా ఈ ప్రోగ్రామ్ నిర్ణయించబడుతాను. ముఖ్యంగా మీ గ్రామాల క్లస్టర్ కు ఒక క్లస్టర్ ఒక రైతు వేదిక ఉంటుంది మీ దగ్గరలో, అక్కడ మనకు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాన్ని మనం చేయడం జరిగింది. రాష్ట్రంలో మొత్తం 2,601 రైతు వేదికలు ఉంటే ప్రస్తుతం మనం దాదాపు 1,600 రైతు వేదికలకు ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. ఆ గ్రామంలో ఆ రైతు వేదికలు మీరు కూర్చున్నప్పుడు మీకు ఇక్కడ పెద్ద టీవీ ఉంటుందండి, శాస్త్రవేత్తలు మీకు కనిపిస్తారు. ప్రతి వారం టాపిక్ కూడా ముందుగానే రైతులకు ఆ గ్రామంలో ఏఓ ద్వారా మనకు తెలియపరచబడుతుంది. కాబట్టి మీరు నేరుగా కాకుండా రైతు వేదికకు వచ్చినట్లయితే మీరు దాని యొక్క సమాధానాలు పొందుకోవచ్చు. దాంతోపాటుగా నిరక్షరాస్యులు అన్నారు కాబట్టి ఒకేసారి మనం వీడియో ద్వారా చూపిస్తాం కాబట్టి వీడియోస్ కానీ శాస్త్రవేత్తలు కనిపిస్తారు కాబట్టి ఆ ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఇంకా ఎవరైనా రైతు సోదరులు ఆ ప్రోగ్రామ్ అంటే మిస్ అయినట్లయితే వేరే కారణాల వల్ల ఏ పొలం కారణాల వల్ల అదే కార్యక్రమం యొక్క వీడియోను మళ్ళీ మేము మళ్ళీ అంటే యూట్యూబ్ ఛానల్లో అంటే మా యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్ ఉందండి, దాని పేరు పీజేటీ యూట్యూబ్ ఛానల్. దాదాపు దేశంలో 2 స్థానంలో ఉంది ఛానల్ మనకి యూనివర్సిటీ ఛానల్. 99,000 సబ్స్క్రైబర్స్, దాదాపుగా 800 వీడియోస్, 95 లక్షల మంది వ్యూవర్స్ ఉన్నారు దానికి చూసారు. కాబట్టి ఎవరైనా పొరపాటున ప్రోగ్రామ్ మిస్ అయినట్లయితే ఏదో కారణం వల్ల అదే కార్యక్రమం వీడియోను సంక్షిప్తంగా చేసి తిరిగి యూట్యూబ్ ఛానల్ మీద చూసుకోవచ్చండి. ఈ విధంగా రైతులకు అది చదువుకునే వాళ్ళ ఎవరైనా సరే ఆ టైంలో అవసరం సలహాలు ఇవ్వడము మా యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అండి.
1: డాక్టర్ ఎం శ్రీనివాస్ గారు, మనం రైతులకు కలిగే లాభాల గురించి మాట్లాడుకోవాలి.
0: యా, ఇప్పుడు రైతులకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పుడు రైతులు రాష్ట్రంలో రకరకాల పంట పండిస్తారు. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, ప్రత్తి, కంది ఇలాంటి పంటలు ఎక్కువగా సాగు చేస్తారు కాబట్టి ఆయా పంటలో సాంకేతిక సమస్యలు అనేవి చాలా ఎక్కువగా వస్తుంటాయి, ముఖ్యంగా వాతావరణ పరిస్థితులను బట్టి. ఉదాహరణకి మన ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రైతు సోదరులు ఏ పంటలు వేసుకున్న ఒక సలహాలు వెంటనే ఇవ్వడం అనేది ఈ కార్యక్రమం ప్రత్యేకత. దాంతోపాటు ఏమంటే వేసుకున్న పంటల్లో ఈ ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో ఎలాంటి యాజమాన్యం చేపట్టాలి, ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఎప్పటి వరకు ఏ పంటలు వేసుకోవాలి అనేది కూడా అంటే నేరుగా ప్రతి వారం రైతులకు అందించే ఒకే ఒక వినూత్న కార్యక్రమం దేశంలో ఉందంటే అది రైతు నేస్తం ప్రత్యక్ష వీడియో కాన్ కార్యక్రమం అండి.
1: ఈ కార్యక్రమం ద్వారా ఏ అంశాలు రైతులకు తెలియజేస్తారు?
0: అంశాలు ముఖ్యంగా తీసుకున్నట్లయితే అంశాలు అనేవి ముఖ్యంగా ఎలా నిర్ణయిస్తామంటే రైతుల యొక్క ఫీడ్బ్యాక్ ఆధారంగా ప్రతి వారం ప్రోగ్రాం తర్వాత స్థానికంగా ఏవి వస్తువు రైతుల అభిప్రాయాలు తెలుసుకుని

0: అభిప్రాయాలకు ఆధారంగా దాంతోపాటుగా ఈ యొక్క కాలము అనుగుణించి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంట యొక్క అంటే దశ అనుగుణంగా టాపిక్స్ మనం చేయడం జరుగుతుంది. ఉదాహరణకు మనకు వరి పంట ఉందనుకోండి, ఎక్కువగా ఆ టైంలో వరి శాస్త్రవేత్తను మనం తీసుకొచ్చి ఆ అంశం చెప్పడం జరుగుతుంది. మొక్కజొన్న కాటన్ ఎక్కువ విస్తీర్ణం ఉందనుకోండి, ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే దానికి సంబంధించి శాస్త్రవేత్తలు మనము నేరుగా రైతులతో ముఖాముఖి ఏర్పాటు చేసి మనము చేయడం జరుగుతుంది. కాబట్టి అంశాలు ముఖ్యంగా శాస్త్రవేత్తలు, అధికారులు, రైతులు సమిష్టిగా అంటే నిర్ణయిస్తారండి. దీనివల్ల ఏమంటే ఆ యొక్క అంశం యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది, దాంతోపాటు రైతులు కూడా ఎక్కువ మందికి లాభం పొందేలా మనకు ఇది ఆ అంశాలు ఉంటాయండి.
1: ఈ కార్యక్రమాన్ని ఏ రోజు ఏ సమయంలో ప్రసారం చేస్తారు?
0: ఈ కార్యక్రమం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సూచనల అనుగుణంగా ప్రతి మంగళవారము మనం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఈ ప్రత్యక్ష వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం మనము చేయడం జరుగుతుందండి. ఒకసారి 10 నుంచి 12 గంటలకు కూడా జరగవచ్చు, ఎందుకంటే రైతుల యొక్క సమస్య ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి కాబట్టి. ఇక్కడ ప్రతి మంగళవారము 10 గంటల నుంచి 11 గంటల వరకు ఈ ప్రోగ్రాం యొక్క సమయం అండి. ఇది తప్పకుండా ఇంతవరకు ప్రోగ్రాం జరుగుతుంది. ఈ సమయం ప్రత్యేకంగా పెట్టడం వల్ల ఏమంటే రైతు సోదరులు కూడా ఆ సమయంలో అక్కడ రైతు వర్గాలు కూర్చొని వారి యొక్క సమస్యలకు సమాధానం పొందుతారు.
1: డాక్టర్ ఎం శ్రీనివాసులు గారు,
0: సార్
1: ఇప్పుడు రైతుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది, అయితే సైంటిస్టులు, శాస్త్రవేత్తలు వీళ్ళంతా ఈ కార్యక్రమంలో వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ సలహాలు, సూచనలు అందిస్తారు. అయితే ఈ రైతు నేస్తం ప్రత్యక్ష వీడియో కాన్ఫరెన్స్ ప్రోగ్రాంలో మరి రైతుల భాగస్వామ్యం ఉంటుందా?
0: తప్పకుండా అండి, మంచి ప్రశ్న వేశారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమే రైతులను భాగస్వాములుగా చేసే ఒక ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు సలహాలు ఇస్తుంటారు, అధికారులు పథకాల గురించి వివరిస్తుంటారు, దాంతోపాటుగా రైతులు ముఖ్యంగా ఎవరైతే వివిధ పంటల్లో వివిధ పంటల్లో కావచ్చు లేకపోతే వివిధ సాంకేతికతలో మంచి అనుభవం సాధించారో, అనుభవం సాధించి నూతనంగా చేస్తున్నారో, అంటే వినూత్నంగా చేసి మంచి విజయం పొందినట్టు ఏమంటారు రైతు విజయగాథలు కూడా మనం ప్రసారం చేస్తాము. ముఖ్యంగా రైతు సోదరులు వాళ్ళ యొక్క నేరుగా పొలాల నుంచే వారు పండించే పంటల గురించి కావచ్చు, అదేవిధంగా న్యాచురల్ ఫార్మింగ్ గురించి కావచ్చు, లేదా ఆర్గానిక్ వ్యవసాయం గురించి కావచ్చు, ఇలాగా రైతులు ఎవరైతే నిష్ణాతులుగా చేస్తున్నారో మంచి విజయం పొందించారో వారి అనుభవాలు కూడా మనం పొందుపరిచి ప్రతి వారము శాస్త్రవేత్తలతో పాటుగా ప్రతి వారము తప్పకుండా రైతులు కూడా నేరుగా పొలాల నుంచి వారి అనుభవాలు పంచుకుంటారు. దీనివల్ల మనకేమంటే కార్యక్రమం యొక్క ఉద్దేశం అనేది ఇంకా బాగా అర్థమవుతుంది రైతులకు, దాంతోపాటు రైతు నుంచి రైతుకు సమాచారం చేరవడం అనేది బాగుంటుందండి. శాస్త్రవేత్తలు రైతుల కంటే కూడా రైతుల నుంచి రైతులకు సమాచారం చేరవడం అనేది చాలా ముఖ్యం కాబట్టి రైతుల అనుభవం విన్నటువంటి మిగతా రైతులు కూడా, అంటే ఎవరైతే రైతులు వింటున్నారో వారు కూడా తప్పకుండా ఆ రైతులను సంప్రదించి ఆ యొక్క యాజమాన్య పద్ధతిలో ఆ పంటలను వాళ్ళు సాగు చేసి వారు కూడా మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ఎవరైతే రైతు సోదరులు కొత్తగా వ్యవసాయం చేస్తున్నారో, కొత్తగా వ్యవసాయానికి వచ్చారో వారు ఈ రైతుల యొక్క అనుభవాలను విని వారి యొక్క నైపుణ్యాలను గమనించి ప్రత్యక్షంగా ఫీల్ను చేస్తారు కాబట్టి వారు కూడా ఈ యొక్క వ్యవసాయంలో నూతన పోకడలు అంటే మనకు చేసి వాళ్ళు ప్రాక్టీస్ చేసి వారు అంటే దాన్ని ప్రాటించి వారు కూడా మనకు ఈ వ్యవసాయ ఉత్పత్తిలో మరి ముఖ్యంగా ఆధునిక వ్యవసాయంలో వాళ్ళు కూడా ఒక భాగస్థులాగే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరుల భాగస్వామ్యం ఎప్పుడు ఉంటుంది, రానున్న రోజుల్లో కూడా ఇంకా రైతు సోదరులకు భాగస్వామ్యం పెంచి ఇంకా ఈ కార్యక్రమాన్ని మనం ఇంకా ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామండి.
1: ఈ ప్రత్యక్ష వీడియో కార్యక్రమం ద్వారా రైతులు పొలాల నుండి ఏ సమాచారం అందజేస్తారు?
0: ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమం మరొక ముఖ్య అంశం ఏంటంటే శాస్త్రవేత్తలు వారి వారి పరిశోధన స్థలంలో అంటే ఉండి అక్కడి నుంచే మాట్లాడతారు, అధికారులు వారి వారి యొక్క ఆఫీస్ నుంచి లేదా రైతు వేదికల్లో మాట్లాడతారు, దాంతోపాటుగా రైతు సోదరులు ముఖ్యంగా ఈ వారి పొలాల్లో ఉన్నటువంటి సమస్యలను, ఉదాహరణకు ఒక ప్రాంతంలో ఒక పంటలో ఒక తెగులు వచ్చింది అనుకోండి, అలాంటి సమస్య మనకు ఒకసారి రాష్ట్ర మొత్తం ఉండవచ్చు అండి. ఒకసారి అటువంటి ప్రదేశంలో అటువంటి అంటే పరిస్థితుల్లో ఒక రైతు సోదరులు ఒక ప్రత్యక్షంగా వారి పొలం నుంచి వారి సమస్యను నేరుగా చూపించి సైంటిస్టులు అడిగినప్పుడు వారు సమాధానం ఇస్తారండి. అంటే ప్రత్యక్షంగా ఉండే పొలాలలో ఉన్న సమస్యలను కూడా ఈ కార్యక్రమం ద్వారా మనం ప్రత్యక్షంగా వెను వెంటనే మనము నివారించే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏమంటే ఆ తెగులు కానీ పురుగు కానీ ఆ యొక్క ప్రత్యేక పరిస్థితి వేరే ప్రాంతాలకు సంభవించకుండా మనము అరికట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు కూడా చాలామంది ప్రత్యక్షంగా వారి పొలాల్లో సమస్యలు చూపిస్తున్నారు, పొలాల నుంచి మాట్లాడుతున్నారు, అక్కడి నుంచి వారి యొక్క సమస్యలు అడుగుతున్నారు. కాబట్టి ఈ విధంగా రైతులు పొలాల నుంచి అడగడం అనేది చాలా వినూత్న అంశం.

0: దీనివల్ల ఏమంటే ఈ సమస్యను ఇతర ప్రాంత రైతులకు గుర్తించి తగు జాగ్రత్తలు చేపట్టే అవకాశం మనకు ఉంటుంది కాబట్టి పంట నివారణ అంటే పంటలో నష్టాన్ని నివారించే అవకాశం ఉంది కాబట్టి ఒక మంచి ఫోర్కాస్టింగ్ సిస్టమ్గా మనకు పనిచేస్తుందండి.
1: ఇంతవరకు దాదాపు ఎన్ని కార్యక్రమాలు చేశారు? అది ఎంతమంది రైతులకు దాని ద్వారా మేలు చేకూరింది?
0: దాదాపు అండి ఇప్పటి వరకు మనము 104 ఎపిసోడ్స్ చేయడం జరిగిందండి. అంటే 2024 సంవత్సరం నుంచి గత వారం వరకు కూడా దాదాపు 104 ఎపిసోడ్స్ ద్వారా మనం అనేక మంది రైతులను రీచ్ చేయడం జరిగింది. సుమారుగా దాదాపు 29 లక్షల మంది రైతులను ఈ 104 కార్యక్రమం ద్వారా మేము అంటే నేరుగా కలుసుకొని వారికి సలహాలు సూచనలు జరిగింది. ఈ దేశంలో అతిపెద్ద డిజిటల్ ప్లాట్ఫామ్ అండి. ఇంత పెద్ద ఎత్తున రైతులను అంటే ప్రతి వారము సుమారుగా 40,000 మంది ఫార్మర్స్ ఒకేసారి కలుసుకొని ఆన్లైన్ లో ప్రత్యక్షంగా శాస్త్రవేత్తలు అధికారులు వారితో చర్చించి వారితో డిస్కస్ చేసి వారి అభిప్రాయం తెలుసుకుని వారి యొక్క ఆ సమస్యలకు సమాధానం చాలా పెద్ద కార్యక్రమం. కాబట్టి దాదాపు 29 లక్షల మంది రైతులను అంటే దాంట్లో మహిళలు తర్వాత పురుషులు దాంతో అధికారులు కూడా ఉన్నారు కాబట్టి అంతమంది రైతులను చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. మునుముందు ఇంకా ఈ కార్యక్రమాన్ని ఇంకా అంటే విస్తరించే అవకాశం కూడా ఉందండి.
1: ఈ రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతులతో పాటు వ్యవసాయ శాఖ అధికారులకు కూడా ఏమైనా లాభం ఉంటుందా?
0: తప్పకుండా అండి, చాలా మంచి ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమం ముఖ్యంగా ఉద్దేశించింది రైతు సోదరుల్లో మంచి అంటే వ్యవసాయం పైన మంచి నమ్మకాన్ని పెంచేందుకు, వ్యవసాయంలో ఆధునిక వ్యవసాయాన్ని చూపించడానికి, ఆధునిక పోకడల గురించి చెప్పడం కోసం. దాంతోపాటుగా గ్రామస్థలం అంటే విస్తరణ అధికారులకు కూడా ఈ యొక్క సాంకేతికత గురించి తెలియజేయడం అండి. ఎందుకంటే గ్రామస్థాయిలో విస్తరణాధికారులు నేరుగా రైతులతో పొలాల్లో తిరుగుతుంటారు కాబట్టి, రైతులతో వారు ఉంటారు కాబట్టి వారికి కూడా ఈ కార్యక్రమం ద్వారా వారి సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించే కార్యక్రమం అండి. ఉదాహరణకు ఇప్పుడు ఒక పంటలో కొత్త రకాలు వచ్చాయనుకోండి, అది వారు నేరుగా అంటే శాస్త్రవేత్తలతో మాట్లాడకుండానే ఈ యొక్క మనము ప్రోగ్రాం ద్వారా ఆ రకాల గురించి కావచ్చు, ఆ సాంకేతిక పరిజ్ఞానం గురించి కావచ్చు, లేకపోతే కొత్త యాంత్రికరణ పరికరం కావచ్చు, డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, లేకపోతే రోబోటిక్ టెక్నాలజీ చాలా వస్తున్నాయి ఈ మధ్యలో మనం కాబట్టి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమం కాబట్టి ఇవన్నీ కూడా మనకు విస్తరణకు చెప్పినప్పుడు వారు నేరుగా వెళ్లి రైతు వాళ్ళకి చెప్పే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఎప్పుడైతే మనం వ్యవసాయ విస్తరణకు బలోపేతం చేస్తాం గ్రామస్థాయిలో, వారు నేరుగా వారి యొక్క కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కాబట్టి ఇంకా విస్తరణ వ్యవస్థ యొక్క ఆ యొక్క పనితనాన్ని పెంచే అవకాశం ఉంటుందని. ఎందుకంటే వారు నేరుగా వారితో రైతులతో ఉంటారు కాబట్టి వారు పొలాలకు వెళ్లి రైతులకు సలహాలు ఇస్తుంటారు కాబట్టి ఈ విధంగా రైతు సోదరులతో పాటుగా గ్రామస్థాయిలో ఉన్న వ్యవసాయ విస్తరణకారులు కూడా ఈ కార్యక్రమం ద్వారా మంచి లాభం పొందుతుంది. దీనివల్ల విస్తరణ వ్యవస్థ ఇంకా బలోపేతం అవుతుంది, నేరుగా రైతులకు అందుబాటులో ఉంటుంది, దాంతోపాటుగా వెరు వెంటనే మనకు రైతుల సమస్యలకు పరిష్కారం అందించే అవకాశం ఉంది కాబట్టి విస్తరణ అధికారులు కూడా ఈ ప్రోగ్రాం ద్వారా మంచి అంటే పరిజ్ఞానాన్ని వారు పొందుకుంటున్నారు.
1: ఈ రైతు నేస్తం ప్రత్యక్ష వీడియో కాన్ఫరెన్స్ ప్రోగ్రామ్ కార్యక్రమంలో యూనివర్సిటీకి సంబంధించిన అన్ని శాఖల అధికారులకి భాగస్వామ్యం ఉంటుందా?
0: తప్పకుండా అండి. మొదటగా ఈ కార్యక్రమాన్ని మనము వ్యవసాయ విశ్వవిద్యాలయము ఆ తర్వాత వ్యవసాయ శాఖతో కలిసి మనం మొదటగా ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ఈ కార్యక్రమం యొక్క ప్రాధాన్యతను గమనించి రైతుల యొక్క అనుభవాలను జోడించి వారి యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని ఇప్పుడు మనకు వ్యవసాయంతో పాటుగా మనకు ఉద్యానవన శాఖ అధికారులు శాస్త్రవేత్తలు పాల్గొంటున్నారు, పశుసంవర్ధక శాఖ పాల్గొంటున్నారు, మార్కెటింగ్ శాఖ వాళ్ళు కానీ తర్వాత మనకు ప్రొక్యూర్మెంట్ అప్పుడు మనకు ఎఫ్సిఏ వాళ్ళు కానీ సిసిఏ వాళ్ళు కానీ మార్క్ఫెడ్ అధికారులు కానీ ఈ విధంగా అంటే వ్యవసాయానికి అయితే అనుబంధ శాఖలు ఉన్నాయో అన్ని అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి ముఖ్యంగా ప్రతి వారం వ్యవసాయంతో పాటుగా మనము ఉద్యానవన కానీ లేదా పశుసంవర్ధక శాఖ సంబంధించిన శాస్త్రవేత్తలు ఉంటారు. ఎందుకంటే వ్యవసాయం అంటే ఓన్లీ పంటలు పండించడమే కాదు, దాంతోపాటుగా మనకు ఉద్యానవన పంటలు ఉంటాయండి, కూరగాయల పంటలు ఉంటాయి, తర్వాత పశువులు ఉంటాయి, గొర్రెలు మేకలు ఉంటాయి కాబట్టి, కోళ్ళు ఇలాంటివి ఉంటాయి కాబట్టి అన్ని అంశాల సంబంధించిన అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇది మళ్ళీ చెప్పినట్టుగా దేశంలోనే అన్ని శాఖలను సమన్వయం చేస్తూ అన్ని రకాల నిపుణులను సమన్వయం చేస్తూ ఒకే వేదిక పైన ఒక సమయంలో ప్రత్యేకమైన రోజు రోజు అందరిని మనం భాగస్థులు చేస్తూ చేసుకునే కార్యక్రమం కాబట్టి రైతులకు ఏ డౌట్ నా సరే వ్యవసాయం సంబంధించి కానీ ఉద్యానం సంబంధించి కానీ లేదా ఆ పశువులకు సంబంధించి కానీ సమస్యలు ఉంటే నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అందరినీ ఈ కార్యక్రమం భాగస్థులు చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమము చాలా విజయవంతంగా మనం నడిపిస్తున్నామండి. దీనివల్ల ఏమిటి రైతులకు కావాల్సిన ప్రతి సమాచారం కూడా వారికి దొరుకుతుంది. దానివల్ల ఏమిటి రైతులు వెంటనే

0: వారి యొక్క పొలాల్లో దాన్ని చేసి మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి అటు వ్యవసాయ అనుబంధ రంగం ప్రతి ఒక్క అధికారిని, ప్రతి ఒక్క శాఖను, ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఈ కార్యక్రమం మనము నేరుగా వినియోగించుకుంటున్నాము. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమము రైతుల కొరకండి.
1: డాక్టర్ ఎం శ్రీనివాసులు గారు, రైతు నేస్తం ప్రత్యక్ష వీడియో కార్యక్రమ ప్రోగ్రామ్ నిర్వహణలో ప్రభుత్వ సహకారం ఎలా ఉంటుంది?
0: ఇది ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మక తీసుకున్న కార్యక్రమం అండి. రాష్ట్ర వ్యవసాయ శాఖ, తెలంగాణ ప్రభుత్వము, దాంతోపాటుగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ప్రతి ప్రోగ్రాంలో కూడా దాదాపు అందరూ అధికారులు కానీ గౌరవ మంత్రివర్లు కానివ్వండి ఈ కార్యక్రమం పాల్గొంటున్నారు. ఎందుకంటే ఈ కార్యక్రమం ద్వారా మనం అనేక మంది రైతులను ఒకేసారి మనము చేరుకునే అవకాశం ఉంటుంది. పథకాల గురించి కానీ స్కీమ్స్ గురించి కానీ చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టం జరిగిన కార్యక్రమం ఉండేది. కాబట్టి ఇంతవరకు ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్వహించిన కార్యక్రమాన్ని ముందు ముందు కూడా ఇంకా మంచి మోడల్గా తీసుకునేందుకు మనం ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం యొక్క సహకారం చాలా బాగుందండి. వారు దీన్ని, ఈ ప్రోగ్రామ్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు, అందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.
1: ఈ కార్యక్రమం ప్రతిరోజు ఉంటుందా?
0: ఈ కార్యక్రమం ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి మంగళవారం అండి. అంటే దాదాపు నెలలో మనకు 4 నుంచి 5 కార్యక్రమాలు వస్తాయి. మనకు ప్రతి మంగళవారం 10 గంటల నుంచి 11 వరకు ఉంటుంది. ఒక్కోసారి ప్రత్యేకంగా అంశాల మీద కార్యక్రమం పెడుతుంటాం. అంటే మంగళవారంతో పాటు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం, ఉదాహరణకు ప్రభుత్వం ప్రోగ్రామ్స్ ఏమైనా లాంచ్ చేయాలనుకోండి, ప్రారంభించాలనుకోండి, ఆ ప్రత్యేకమైనటువంటి మనం ఒక కార్యక్రమం చేస్తుంటాం ఒకేసారి. అంటే గౌరవ మంత్రివర్ల యొక్క సలహాల సూచనలతో ఈ విధంగా ఏమంటే మంగళవారంతో పాటు ఒక్కోసారి స్పెషల్ డేస్ కూడా మనం రైతు ఉత్సవాలు కావచ్చు, కిసాన్ మేళ కావచ్చు, లేకపోతే రైతు రుణమాఫీ విషయాలు అలాంటివి కావచ్చు, ఇంకా అలాంటి ప్రోగ్రామ్స్ కూడా మనం దీనిలో చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి మంగళవారంతో పాటు కూడా ఇతర రోజుల్లో కూడా అంటే ప్రభుత్వం వారి యొక్క ఆదేశాలనుసారము చేయడం జరుగుతుంది, రైతులకు తగిన సమాచారాన్ని అందించడం జరుగుతుంది.
1: ఇప్పుడు ఆసక్తి గల రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే ఎలా సంప్రదించాలి? ఏదైనా ఫోన్ నెంబర్ ఉందా? ఎలా అప్రోచ్ అవ్వాలి?
0: బేసిక్ అండి, ఇక్కడ ఈ కార్యక్రమం ఫోన్ లైవ్ ప్రోగ్రామ్ ప్రత్యేకం. అక్కడ మనకు డైరెక్ట్ గా నేరుగా రైతు సోదరులే, ఎందుకంటే ప్రతి మంగళవారం ఒక ప్రత్యేకమైన సమయం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో రైతులు ఆ దగ్గరలో రైతు వేదికలో వాళ్ళు కూర్చొని ఏ అంశం మీద వారు అడగాల్సుకున్న ప్రశ్నలు రాసుకొని అడగొచ్చండి. కాబట్టి తర్వాత కూడా ఇన్ కేసు రైతు సోదరులు ఎవరైనా ఇంకా సమయానుభవంలో ప్రశ్న అడగలేకపోతే, వారు మేము ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది శాస్త్రవేత్తలదండి. ఆ రోజు పాల్గొన్న శాస్త్రవేత్తల నంబర్ కూడా మేము వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వారు పొగిన తర్వాత కూడా ఆ శాస్త్రవేత్తలను సంప్రదించి వారి యొక్క సమస్యలకు నివృత్తి చేసుకోవచ్చు. కాబట్టి ప్రోగ్రాంల ప్రతి శాస్త్ర నంబర్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఈవెన్ ఆ తర్వాత రోజుల్లో కూడా ఇంకా మీకు సమస్యలు, డౌట్ ఉన్నట్లయితే, ఏదైనా సాంకేతిక సమాచారం అవసరం ఉన్నట్లయితే ఆ శాస్త్రవేత్త నేరుగా మనం మాట్లాడించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఆ శాస్త్రవేత్తలను, ఆ రైతులను నేరుగా కనెక్ట్ చేస్తే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్ష వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం అండి.
1: ఇప్పుడు మీరు చెప్పారు యూట్యూబ్ లో చాలా వీడియోలు అప్లోడ్ చేశామని. అయితే ఒక రైతుకి ఒక సమస్య ఉంది, ఆయనకు సంబంధించిన వీడియో చూడాలంటే ఎలా చూడగలరు?
0: మంచి ప్రశ్న చేశారండి. పీజీటీ యూట్యూబ్ ఛానల్ వారు, యూట్యూబ్ ఛానల్ దాదాపు మనం 2017లో స్టార్టింగ్ జరిగింది, ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు ఇంతకుముందు చెప్పినట్టుగా దాదాపు 810 వీడియోస్ పైన మనకు అప్లోడ్ చేయడం జరిగింది. దాదాపు 99,000 మంది సబ్స్క్రైబర్స్, 96,000 మంది వ్యూవర్స్ చూశారండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక రైతు సోదరునికి ఒక పంట మీద డౌట్ వచ్చింది అనుకోండి, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్రతి పంట ఆధారంగా మనం ఒక గ్రూప్ చేసామండి, కేటగిరీ అంటారు, ప్లేలిస్ట్ అంటారు. కాబట్టి వరి పంటలో మనకు ఏ సమస్య వచ్చినా సరే వరి పంట వరి అని టైప్ చేసి దాని పక్కన కణజొలుచు పురుగు, ఆకుముడత అని టైప్ చేసినట్లయితే వెంటనే వీడియో వస్తుందండి. ఈ విధంగా రాష్ట్రంలో పండించే అంటే ముఖ్యమైన పంటలు వంటి వరి కానీ, మొక్కజొన్న, కంది, ప్రత్తి, వేరుశనగ అన్ని పంటల మీద ఇప్పుడు చెప్పిన దాదాపు 800 వీడియోస్. అంటే ఈ వీడియోస్ కూడా ఏమంటే దాంట్లో ఎవరు నిష్ణాతులైన శాస్త్రవేత్తల ద్వారా చెప్పించిన వీడియోస్ అండి. ఇవన్నీ కూడా మనకు రైతులకు అందుబాటులో ఉంటాయి. ఎవరైనా రైతులు సోదరులు వీడియో చూడాలనుకుంటే పీజీటీ యూట్యూబ్ ఛానల్ మనకు టైప్ చేసినట్లయితే వెంటనే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళిపోతారు. దాంట్లో మీరు వరి అని టైప్ చేసినట్లయితే మీకు ప్లేలిస్ట్ కనిపిస్తుందండి. వరి పంటలో కూడా ప్రతి యాక్టివిటీ సంబంధించి వీడియో ఉంటుందండి. అంటే నారుముడు ఎలా పెంచుకోవాలి, ఎలా ఎరువులు చేసుకోవాలి, ఎలా కలుపు నివారించుకోవాలి, ఏ విధంగా సస్యం చేసుకోవాలి. కాబట్టి ప్రతి అంశం మీద వీడియోస్ స్పెసిఫిక్గా ఉంటాయి కాబట్టి

0: దయ సోదరులు ఆ వీడియో చూసుకొని ఆ సాంకేతిక పరిజ్ఞానం పాటించవచ్చు. దాంతోపాటుగా మనకు దీంతోపాటు మనకు యాంత్రీకరణ గురించి కానివ్వండి, లేకపోతే ఇంకా కమ్యూనిటీ సైన్స్ గురించి కానివ్వండి, రైతుల విజయగాథలు. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో రైతుల విజయగాథలు కూడా ఒక ప్లేలిస్ట్ ఉందండి మనకు. అంటే దాదాపు ఒక 100 మంది రైతులు ఇప్పటి వరకు విజయగాథలు అప్లోడ్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమంటే రైతు సోదరులు వారి యొక్క అనుభవాలను చూస్తారు కాబట్టి వారు కూడా నేరుగా వారితో మాట్లాడి ఆ యజమానులను పాటించవచ్చు. కాబట్టి ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ను దాదాపు ఎక్కువ వీడియోస్తున్నాయి పంటల వరకు ఉన్నాయి కాబట్టి వారు ఆ వీడియో చూసి ఇన్ కేస్ ఇంకా డౌట్ ఉన్నట్లయితే అట్లా ఫోన్ నెంబర్ ఇస్తాం ఒకసారి తీసుకుని ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ వారు అంటే ఫోన్ చేసినట్లయితే సమాధానం పొందుకోవచ్చు. కాబట్టి యూట్యూబ్ ఛానల్ అనేది అన్ని పంటల సమాహారం. మీకు ఆధునిక సమాచారం కావాలి ఉచితంగా అంటే మీరు పీజీడీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి. ఇంకా మీ యొక్క అమూల్యమైన సలహాలు ఇచ్చినట్లయితే దాని అనుగుణంగా ఇంకా కొత్త రకాల వీడియో చేస్తాం. దీనిలో ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ వీడియోస్ అన్ని కూడా దాదాపు 3 నుంచి 4 నిమిషాలు ఉంటాయండి. ఎందుకంటే ఎంత క్లుప్తంగా మనం సమాచారం ఇస్తే రైతులు అంతగా చక్కగా అర్థమవుతుంది కాబట్టి ఆ సమాచారాన్ని మనం వాయిస్ రూపంలో సైటిస్తారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా అండి అంటే వీడియోస్ కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి రైతులు అంటే చదువుతో సంబంధం లేకుండా వ్యవసాయం చేసే ప్రతి రైతు కూడా తప్పకుండా ఆ వీడియో చూసి అర్థం చేసుకోవచ్చు, పాటించవచ్చు. కాబట్టి యూట్యూబ్ ఛానల్లో మీకు అన్ని రకాల వీడియోస్ ఉన్నాయి కాబట్టి దయచేసి రైతు సోదరులు ఈ ఛానల్ ఇంకా ఎక్కువగా ఉపయోగించుకోవాలని మీకు మనం చేస్తున్నాను.
1: ఇప్పుడు ప్రపంచం అంతా గ్లోబలీకరణ చెందినట్లు ఇప్పుడు మన అరిచేతిలో మొబైల్లోనే ఆ టెక్నాలజీ ద్వారా సపోజ్ యూట్యూబ్లో నుంచి ఉన్న వీడియోల ద్వారా మన చేతిలోకి ప్రతిదీ ఏది కావాలంటే కంటెంట్ క్షణాల్లో మన చేతిలోకి ప్రత్యక్షం అవుతుంది. సో పాత తరం మన ముందు తరం రైతులందరికి కూడా వ్యవసాయంలో మెలకువలు వాళ్ళ ద్వారా వాళ్ళ పిల్లల ద్వారా తెలుసుకున్నారు. ఇప్పుడు ఇంత విపులంగా చెప్పాల్సిన అవసరం ఏంటంటే రైతుల జనరేషన్ మారి కొత్త తరం రైతులు తయారవటం వల్ల మన శాస్త్రవేత్తలంతా వాళ్ళకి తెలియజేయాలి అనే ఉద్దేశంతో మంచి సంకల్పంతో ఈ రైతు నేస్తం ప్రత్యక్ష వీడియో కాన్ఫరెన్స్ ప్రోగ్రాం జరుగుతుంది. డాక్టర్ గారు, ఇప్పుడు ఇందులో సక్సెస్ఫుల్ ఫార్మింగ్ చేసిన రైతులు, వాళ్ళ పంటని అధిక దిగుబడి ఇచ్చిన రైతులు, వాళ్ళ వివరాలు కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి?
0: ఉన్నాయండి. ఇంతకుముందు చెప్పినట్టుగా యూట్యూబ్ ఛానల్లో రకరకాల ప్లేలిస్ట్ ఉన్నాయి. దాంట్లో రైతు విజయగాథలు అనే కార్యక్రమం అనే ప్లేలిస్ట్ ఉంటుంది. దీంట్లో రైతుల యొక్క విజయగాథలు అంటే వివిధ పంటల్లో వారు స్వయంగా శాస్త్రవేత్తల సలహాలు పాటించి పొలాల్లో చేసి వారు చూపిస్తున్నారు, అటువంటి విజయగాథలు దీంట్లో ఉంటాయి. దీనివల్ల ఏమంటే ముఖ్యంగా రైతు సోదరులు, కొత్తగా వ్యవసాయంలో వచ్చే రైతు సోదరులు వాటిని పాటించి చూసి వారు కూడా స్ఫూర్తి పొంది ఇన్స్పిరేషన్ పొంది ఆ యొక్క టెక్నాలజీ పాటించే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతుల భాగస్వామ్యంతో ఉన్నటువంటి వీడియోస్ కూడా మేము రికార్డ్ చేస్తున్నాము. ముఖ్యంగా ఎవరైతే మనకు మంచిగా వ్యవసాయం చేసి అవార్డులు రివార్డులు పొందిన ఫార్మర్స్ని కూడా వారి గ్రామాల్లోకి వెళ్ళి వారి పొలాల్లో వీడియో చిత్రీకరించి వారి అనుభవాలను తీసుకొని యూట్యూబ్లో పెట్టడం జరుగుతుందండి. ముఖ్యంగా ఈ సమగ్ర వ్యవసాయం గురించి కావచ్చు, లేకపోతే నూతన వ్యవసాయ సాంకేతిక పరంగా కావచ్చు, డ్రోన్ల వినియోగం కావచ్చు, దాంతోపాటుగా మనకు ఈ యొక్క ఆయిల్ బామ్ సాగు గురించి ఇలాంటివి రకరకాల నూతనంగా చేస్తున్నారో వారి అనుభవాలు మనము యూట్యూబ్లో పెట్టి ఇతర రైతులకు మనము చూపించడం జరుగుతుందండి.
1: ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎలక్ట్రానిక్ వింగ్ విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ ఎం శ్రీనివాసులు గారు ఈరోజు మా ఆకాశవాణి శ్రోతలతో ఈనాటి మన కిసాన్ వాణి కార్యక్రమంలో పాల్గొని మీ అమూల్యమైన సలహాలు అందించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.
2: अरे अरे अरे क्या कर रहा है इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
3: पुतला बोल रहे हैं
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
3: मतलब
2: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग पहली वाली बात कहाँ
3: पर हम तो सब यही डाले हैं
2: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
3: सच है
2: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
3: ठीक है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूंगा
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
5: ఇంతవరకు కిసాన్ వాణి.

0: రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: అవును, ఇప్పుడు మీ పుట్టినరోజు గ్రీటింగ్స్ ఆకాశవాణి క్లాసిఫైడ్స్ లో. పుట్టినరోజు ఎవరిదైనా సరే మీ గ్రీటింగ్స్ మాత్రం ఆకాశవాణిలోని. వివరాలకు 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
2: ఆకాశవాణి, సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ కార్యక్రమం వింటారా?
3: గిరిజన గూడాల్లో క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించి గిరిజనుల స్థితిగతుల్లో మెరుగుదలను తీసుకురావడం కోసం ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం పిఎం జన్మన్, పిఎం జుగా అనే కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. మరి ఈ కార్యక్రమాలకు సంబంధించి పురోగతిని మనతో పంచుకునేందుకు ఆదిలాబాద్ సహాయ గిరిజన అభివృద్ధి అధికారి చౌహాన్ నిహారిక గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం నిహారిక గారు.
4: నమస్తే.
3: ముందుగా మనం పిఎం జన్మన్ గురించి మాట్లాడుకుందాం. ఈ పిఎం జన్మన్ కార్యక్రమం ఎవరిని ఉద్దేశించి ప్రవేశపెట్టబడింది? దీనికి సంబంధించిన విధి విధానాలు ఎట్లా ఉంటాయి? దీని ఉద్దేశాలు ఏమి? వాటి గురించి చెప్పండి.
4: అయితే మన ప్రధానమంత్రి గారు నవంబర్ 15, 2023లోనే ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పీవీటీజీస్ కోసం పర్టికులర్ గా ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. అయితే వాళ్ళకి అసలు ఏమీ తెలియని వాళ్ళకి, గూడల్లో ఉండే వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రభుత్వం ఇచ్చే పథకాలు వాళ్ళకి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు సార్. అయితే ఏంటంటే ప్రతి ఇంటికి త్రాగునీరు, పక్కా ఇల్లు, విద్య, వైద్యం, నెట్వర్క్, చాలా ఏంటంటే మనకు ఎక్కడ చూసినా నెట్వర్క్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు మనం రూరల్ ఏరియాస్ లో వెళ్తా ఉంటే నెట్వర్క్ ఇబ్బంది చాలా ఉంటది. అలా ఏంటంటే ఆ నెట్వర్క్ ఇబ్బంది కూడా లేకుండా ప్రతి ఒక్కరికి మంచి సౌకర్యాలు అందించాలి అనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ ని శ్రీకారం చుట్టారు. గ్రామీణ స్థాయిలో ప్రతి ఒక్క అర్హుడికి ఈ స్కీమ్ బెనిఫిట్ అందించాలి అనే ఉద్దేశంతో ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ మరియు మన రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, పట్టణ స్థాయిలో, గ్రామీణ స్థాయిలో అందరికి అందించేలా ఈ ప్రోగ్రామ్ ని తీసుకొచ్చారు.
3: అంటే ముఖ్యంగా ఆదిమ గిరిజన తెగలకు సంబంధించి ప్రవేశపెట్టి వాళ్ళకి ఈ పథకం ఫలాల్ని అందించాలనే ఉద్దేశంతో గిరిజన మంత్రిత్వ శాఖ ఈ మిగతా శాఖల సమన్వయంతో అమలు చేస్తున్నది. మరి ఇప్పుడు మన దగ్గర ఎట్లా కొనసాగుతున్నది ఈ కార్యక్రమం, ఈ పథకం?
4: అయితే ఇప్పుడు మనం 26లో ఉన్నాం, కానీ 23లోనే చాలా పెద్ద ఎత్తున పర్టికులర్ గా ఏంటంటే మా ట్రైబల్ డిపార్ట్మెంట్ ఏంటంటే అప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి మా ఎస్సీఆర్పి సహకారంతో కానివ్వండి, ఫస్ట్ ఒక సర్వే జరిగింది, అసలు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏం కావాలి అనేది. ఆధార్ లేని వాళ్ళకి ఆధార్ కార్డ్స్ అప్డేషన్ గురించి కానివ్వండి, మళ్ళీ ఏంటంటే క్యాస్ట్ లేని వాళ్ళకి కేసీసీ మన కిసాన్ క్రెడిట్ కార్డ్స్, ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ కానివ్వండి, జన్ధన్ అకౌంట్ కానివ్వండి, ఇట్లా ఏది ఉన్నా కానీ 100% వాళ్ళందరికీ లబ్ధి చేకూరాలని సాచురేషన్ క్యాంప్స్ అప్పుడే నిర్వహించారు. అప్పటి నుండి ఈ ప్రోగ్రామ్ అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటూ ఇప్పటికీ మనం కొనసాగిస్తున్నాం వాటిని.
3: అయితే ఇప్పటి వరకు ఏదైతే లక్ష్యం ఉండేదో అది నెరవేరిందా, ఇంకా లక్ష్యాన్ని చేర్చుకోవాల్సి ఉందా?
4: చాలా వరకు అయితే అందరికి మనం ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ అందించాం, జన్ధన్ అకౌంట్స్ కూడా చాలా మందికి ఓపెన్ అయ్యాయి. ఆధార్ విషయానికి వచ్చినా కానీ చాలా బెటర్మెంట్ ఉంది. క్యాస్ట్ కూడా ఎక్కడ లేని వాళ్ళు లేరు అన్నట్టు లేదు, ఎక్కడో 1% అలా ఉండొచ్చు, కానీ ఆల్మోస్ట్ దీని వల్ల చాలా మందికి బెనిఫిట్ అయింది.
3: అయితే ఇప్పుడు ఇంకా దీంట్లో మిగిలిపోయిన వారెవరైనా ఉన్నారా, ఇంకా వాళ్ళని గుర్తించి ఇంకా వారికి లబ్ధి చేకూర్చాల్సి ఉందా?
4: అయితే పిఎం జన్మన్ అనేది ఓన్లీ ఆదిమ గిరిజనులకే అని అప్పుడు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ధర్తీ ఆభ దియే జుగా అన్నట్టు ఇంకో ప్రోగ్రామ్ ని, దాని అంటే ఎక్స్టెన్షన్ అన్నట్టు కొనసాగింపుగా ఏంటంటే అది పీవీటీజీస్ కే కాకుండా అందరూ గిరిజనులకి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి అనే ఉద్దేశంతో దియే జుగా అనేది ఒకటి ఇంకో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు.
3: అంటే ఆదిమ గిరిజనుల కోసం పిఎం జన్మన్ ని తీసుకొచ్చి

0: మళ్ళా దాని కొనసాగింపుగా మిగతా గిరిజనుల్లో కూడా మౌలిక సదుపాయాల కల్పన కోసం పిఎం జుగా, ధర్తీ ఆభా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. మరి ఇవి కూడా 2023 నుంచి అమలు అవుతున్నాయి, తర్వాత ప్రారంభమైనవి.
1: ఇది ఏంటంటే 2 అక్టోబర్ 2024 లో స్టార్ట్ అయింది. ఇది కూడా మన ప్రధానమంత్రి గారే మొదలు పెట్టారు. అయితే ఇందులో ఏంటంటే 17 లైన్ డిపార్ట్మెంట్స్ తో అందరిని ఏకీకృతం చేసి ఒక దగ్గర తీసుకొచ్చి, అంటే డిపార్ట్మెంట్ వైజ్ గా మీ డిపార్ట్మెంట్ లో ఏముంది, ఈ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు హెల్త్ వాళ్ళు కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు కానివ్వండి, గ్రామీణాభివృద్ధి శాఖ వాళ్ళు కానివ్వండి, ఇట్లా వివిధ డిపార్ట్మెంట్స్ 17 డిపార్ట్మెంట్స్ కలిపి వాళ్ళని ఒక దగ్గర ఏకీకృతం చేసి ఈ ప్రోగ్రామ్ ని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయాలి అనే ఉద్దేశంతో మాకేంటంటే ఆది కర్మయోగి అని ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చారు. అంటే ట్రైనింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్ డిఎంటీస్ వేరు, మళ్ళీ బ్లాక్ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ వేరు, విఎంటీస్
0: విలేజ్ లెవెల్ గ్రామ స్థాయిలో.
1: అవునండి. అయితే ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో హైదరాబాద్ లో ట్రైనింగ్ చేసుకుని బ్లాక్ మాస్టర్ ట్రైనర్స్ వీళ్ళు ఏంటంటే ఉట్నూర్ ఐటీడీఏలో ఇచ్చారు ట్రైనింగ్ మనకు. మళ్ళీ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ గా డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా మన కలెక్టర్ సార్ ఎన్నుకున్నారు డిఎంటీస్. మళ్ళీ ఏంటంటే ఎంపీడీఓ బ్లాక్ మాస్టర్ కమిటీకి నోడల్ ఆఫీసర్. పంచాయత్ సెక్రటరీ ఏంటంటే మనకు విలేజ్ లెవెల్ మాస్టర్ ట్రైనర్ అన్నట్టు. అంటే వీళ్ళందరూ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ముఖ్యంగా ఏంటంటే ICDS, హెల్త్, ఎడ్యుకేషన్, DRDO, RWS, ట్రైబల్ వెల్ఫేర్, పంచాయత్ ఆఫీస్, అంటే ఈ 7 డిపార్ట్మెంట్స్ నుండి ఒక్కొక్కరిని ఎన్నుకొని ఈ 7 డిపార్ట్మెంట్స్ నుండి ఒక్కొక్కరు ఏంటంటే ఈ మాస్టర్ ట్రైనర్స్ గా ఉంటారు. అంటే వాళ్ళకి ఎక్కువ తెలిసి ఉంటది, అంటే విలేజ్ లో ANMs కానివ్వండి, ఆశ కానివ్వండి,
0: వాళ్ళకు క్షేత్ర స్థాయిలో ప్రజలతో సంబంధాలు కలిగి ఉంటారు, వాళ్ళ అవసరాలు ఏమున్నాయి వీళ్ళకి తెలిసి ఉంటది కాబట్టి వీళ్ళకు ముందు ట్రైనింగ్ ఇచ్చారు. అంటే ఈ ట్రైనింగ్ లో వాళ్ళకి ఏం చెప్తారు, అంటే ఏ రకంగా వాళ్ళు ముందుకెళ్తారు ఇందులో?
1: ఫస్ట్ ఏంటంటే మనం ఒక గ్రామ సభ పెట్టుకుంటాము. ఆ గ్రామ సభలో ఏంటంటే అందరు ప్రజలు వస్తారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది మనకు చెప్తారు. దాని వల్ల ఏంటంటే అసెస్మెంట్, అంటే ఈ విలేజ్ లో, ఈ బ్లాక్ లో, ఈ హ్యాబిటేషన్ లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది మనకు తెలియడం వల్ల ఏంటంటే మనం మన పై అధికారులకు తెలియజేస్తాము. దాని వల్ల ఏంటంటే వాళ్ళ మౌలిక సదుపాయాల కల్పన అనేది ఈజీగా అవడంతో పాటు వాళ్ళకి 100% చేకూరేలా ఇది ఒక ప్రోగ్రామ్ అన్నట్టు.
0: అంటే ముందు వాళ్ళ అవసరాలను గుర్తించి తదనుగుణంగా సౌకర్యాలను కల్పించడం దీని ఉద్దేశం. ఇంకా ఎట్లా కొనసాగుతున్నాయి ఇప్పుడు ఈ ధర్తీ ఆభాలో, ఈ పిఎం జుగాలో ఇంకా ఏమైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకున్నారా?
1: అయితే మనకు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ నుండి ఈ మధ్య ఏంటంటే May 18 నుండి 25 వరకు మళ్ళీ సాచురేషన్ క్యాంప్స్ పెట్టి ఏంటంటే ఇంకా ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయా వాళ్ళని ముందు ఇంకా సమస్యలు తెలుసుకుని దాన్ని సాల్వ్ చేసే విధంగా సేమ్ 18 నుండి 25 వరకు క్యాంప్స్ పెట్టుకోవడం జరిగింది
0: ఈ సంవత్సరం మే 15.
1: దానికి ఏంటంటే జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహలే అనే నినాదంతో ఇది స్టార్ట్ అయింది. అంటే కింది స్థాయిలో విలేజ్ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే ఫలాలు పథకాలు కానివ్వండి, వాళ్ళకి అందించేలా మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశం. సబ్సే దూర్ సబ్సే పెహలే అనే దాని మీనింగే అది. చాలా దూరంగా ఉన్న వాళ్ళకి చాలా తొందరగా ఈ పథకాలు అందించాలి.
0: అయితే ఇప్పుడు ఈ పిఎం జన్మన్, పిఎం జుగా, ధర్తీ ఆభా వీటికి కొనసాగింపుగానే ఆది కర్మయోగి కూడా తీసుకొచ్చింది కదా, మరి ఈ ఆది కర్మయోగి ఈ కార్యక్రమం దీని ఉద్దేశం ఏమి, ఇందులో ఎలాంటి అంశాలు ఉన్నాయి?
1: అయితే మనకు ఇదేంటంటే 5 ఇయర్స్ ప్రోగ్రామ్ లాగా ఉండే, అంటే ఒకటేసారి మనం చేయలేము కాబట్టి మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ అలా చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం. అందుకే ఇట్లా ముందు PVTGs కి, ఆ తర్వాత అందరు గిరిజనులకి మళ్ళీ ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా తీసుకురావడం జరిగింది.
0: అయితే ఇందులో ఎలాంటి అంశాలు ఉంటాయి, ఆది కర్మయోగిలో ఎలాంటి పనులు చేస్తారు? ఇప్పుడు ఈ పిఎం జన్మన్ జుగా పథకాల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన అనేది ఉంది కదా, మరి ఈ ఆది కర్మయోగి కూడా వాటికి సంబంధించిందేనా, ఇందులో ఇంకేమైనా వేరే కార్యక్రమాలు ఉన్నాయి?
1: అది కూడా మెయిన్ మన మోటో ఏంటంటే విద్య వైద్యం. ఈ మధ్య మనం ఏంటంటే సికిల్ సెల్ అనీమియా అనేది చూస్తున్నాం, చాలా వింటున్నాం, ఇది ఒక జెనెటికల్ డిసీజ్. అయితే ఏంటంటే ఈ సికిల్ సెల్ అనీమియాని నిర్మూలించడం ముఖ్య ఉద్దేశం హెల్త్ పరంగా చూసుకుంటే, అంటే శాంపుల్స్ తీసుకోవడం, గుర్తించడం.

0: వాళ్ళని, వాళ్ళకి ఫర్దర్ గా ట్రీట్మెంట్ కోసం మనం మంచి హాస్పిటల్స్ కి ప్రిఫర్ చేయడం. వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్ కి వెళ్ళలేరు, మళ్ళీ ఏం చేయాలి ఏం చేయకూడదు ఇట్లాంటి నిర్మూలించడం కోసం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ మనకు పర్టికులర్ గా ఈ ప్రోగ్రామ్ లో ఎక్కువ ఫోకస్ చేశారు. మళ్ళీ అటవీ హక్కు పత్రాలు ఇట్లా ఫారెస్ట్ ల్యాండ్ కి సంబంధించి కానివ్వండి, ఇలాంటివి ఏం లేకుండా ఎడ్యుకేషన్ కి సంబంధించి డ్రాప్ అవుట్స్ లేకుండా కానివ్వండి. మళ్ళీ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఎక్కడ అయితే ఇంకా కొంచెం మిగిలి ఉండిపోయి ఉంటే గనక ఇవన్నీ మళ్ళీ మనం ఏంటంటే పికప్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ గ్యాప్ వచ్చి ఉన్నా గానీ మళ్ళీ వాళ్ళకి అందేలాగా పథకాలు మనం చూసుకోవడం.
1: అయితే ఇప్పుడు ఈ పథకాల అమలు తర్వాత ఏ రకమైన మార్పు గమనించారు, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఈ గిరిజన ప్రాంతాల్లో?
0: క్షేత్రస్థాయిలో ఏంటంటే మనకు చాలా మంచి ఫలితం అయితే వచ్చింది ఈ ప్రోగ్రామ్స్ ద్వారా. ఇంకా కొంచెం ఏంటంటే చిన్న చిన్న ఇబ్బందుల వల్ల, ఏంటంటే ఇప్పుడు ఆధార్ కావాలి అనుకోండి, మనకు బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే గిరిజనులకు ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడం కూడా తెలియదు, చాలా మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి అది తెలియకపోవడం వల్ల ఆధార్ తీసుకోలేకపోవడం. అలా వాళ్ళు ఏంటంటే మన అంగన్వాడి కేంద్రాల్లో కానివ్వండి, అక్కడ అది ఇది అయిపోయినా కానీ స్కూల్ కి వెళ్తే కంపల్సరీ మనకు ఆధార్ అనేది మ్యాండేటరీ, అక్కడ కొంచెం ఇబ్బంది పడడం అలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొంచెం ఏంటంటే మెరుగుపడేలా మేమందరం కృషి చేస్తున్నాం, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళం కలిసి వాళ్ళ సమస్యల్ని అన్నింటినీ కూర్చొని నివారించడానికే ట్రై చేస్తున్నాం అన్నట్టు.
1: అయితే ఇప్పుడు ఈ గిరిజన ప్రాంతాల్లో ఈ పథకాల ద్వారా ఏదైతే మౌలిక సదుపాయాల కల్పన కోసం వివిధ శాఖల సమన్వయంతో ఏదైతే కృషి చేస్తున్నారో, అట్లా చేస్తున్న క్రమంలో క్షేత్రస్థాయిలో ఏమైనా సవాళ్లు లేదా సమస్యలు ఎదురైనాయి?
0: సవాళ్లు అని అంటే ఇదే, కొంచెం తెలియని తనం వల్ల కొన్ని మన దగ్గర ఉండకపోవడం డాక్యుమెంట్స్, అలాంటి వాటి వల్ల ఏంటంటే వాళ్ళకి వెళ్ళిన ప్రతిసారి మేము ఇలా ఇది అప్లై చేసుకోండి, ఇది మీకు వచ్చింది, ఇట్లా చేసుకుంటే దీని వల్ల ఈ బెనిఫిట్ వస్తుంది అని మేము వాళ్ళకి చెప్పడం అయినా కానీ వాళ్ళు కొంచెం తెలియని తనం వల్ల దాన్ని పట్టించుకోకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అయినా కానీ మేము సర్పంచ్ వాళ్ళకి, గ్రామ పటేళ్లకి వాళ్ళ సహకారంతో కానివ్వండి, అందరినీ పంచాయత్ సెక్రటరీ మెయిన్ గా మనకు వాళ్ళు ఇంపార్టెంట్ విలేజ్ లో కాబట్టి వాళ్ళ సహకారంతో కానివ్వండి, ప్రతిదీ వాళ్ళకు అందేలాగా చేయడానికి చూస్తున్నాం.
1: ఇప్పుడు ఇవన్నీ విషయాలు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెబుతున్నప్పుడు ఎట్లా స్పందించారు గ్రామ స్థాయిలో కింది స్థాయిలో గిరిజనులు?
0: వాళ్ళ స్పందన బాగుంది, కాకపోతే ఏంటంటే ఇదే చెప్పాం కదా తెలియని తనం, అంతే ఏముందిలే మనకు అంత అవసరం ఉందా ఇది
1: అన్నట్టు ప్రాధాన్యత తెలియకపోవడం ప్రయత్నం చేశారు. చాలా సంతోషం నిహారిక గారు, ముఖ్యంగా పిఎం జన్మన్ పిఎం జుగా పథకాలతో పాటు ఆది కర్మయోగికి సంబంధించి ఏదైతే గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన అమలు తీరు, ప్రజల వద్దకు వీటిని ఏ రకంగా చేరవేసిండ్రు, అందులో అధికారుల కృషి, వీటన్నింటిని గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ప్రభుత్వం ఏ ఉద్దేశంతోనైతే ఈ పథకాలని ప్రారంభించిందో ఆ లక్ష్యాలు నెరవేరాలని, ప్రతి చివరి లబ్ధిదారు వరకు ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరి వారు వారి జీవితాల్లో మెరుగుదలని చూడాలని ఆకాంక్షిస్తూ ఈ వివరాలు మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థాంక్యూ సార్.
2: ఆకాశవాణి ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: సమయం 8 గంటలు కావస్తుంది. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు తెలుసుకుందాం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నీలంలో సమయం 8 గంటలు. అభిరుచి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. అభిరుచి కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం. పోస్ట్ కార్డ్ పైన అభిరుచి కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం పిన్ కోడ్ 503001 అని రాసి మీకు నచ్చిన సినిమా పేరు, పాట పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు, మీ ఊరి పేరు రాసి పంపించగలరు. అభిరుచి కార్యక్రమంలో ముందుగా మా కోసం పాటను వినిపించండి అంటూ రాశారు తెలంగాణ వనపర్తి నుండి రామయ్య, కార్తీక్, మను, యామిని, రాణా ప్రతాప్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు చిట్టి చెల్లెలు సినిమా నుండి ఎస్పి రాజేశ్వర్, సుశీల పాడిన పాటను వినిపించండి అంటూ రాశారు. వీరందరి కోసం ఈ పాట విన్నాం.

0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
3: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
4: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
3: మరి ఆకాశవాణి నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
4: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
3: దాందే ఉంది, 9490407880 కి కాల్ గాని వాట్సాప్ మెసేజ్ గాని ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
4: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నంబర్ 9490407880.
5: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.
8: డాక్టర్ ఏ వనిత,
9: కంటిపై పొర కొలిక మండలి ఆపరేషన్.
8: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్ కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
9: మూతబిందు శుక్లాలకు కంటి ఆపరేషన్లు.
8: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు.
9: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
8: సెల్ 9032323258.
10: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్స్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
8: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
10: సెల్ 9440004837. థెరమాండ్ షాప్,
8: మగవారి పెళ్లి వస్త్రాలకు, దసరా దీపావళి పండుగలకు
10: రెడీమేడ్ షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
8: ఏకైక కంపెనీ షోరూమ్
10: థెరమాండ్ షాప్,
8: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్జ్ పై అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో మా కోసం మంచి పాటను వినిపించండి అంటూ రాశారు శ్రీకాకుళం జిల్లా వజ్రపు పుత్తూరు మండలం బైపల్లి గ్రామం నుండి ఎం నాగేశ్వరరావు, బండారు త్రిమూర్తులు గుప్త, మాణిక్యాలరావు, పోలయ్య, బాబూరావు, రజని, రాజశేఖర్, కోటి రాము, పైడితల్లి బ్రహ్మయ్య, కస్తూరి రాముడు, రవి, మహమ్మద్ ఇనేతుల్లా, నరహరి ప్రసాద్, పువ్వాల ఈశ్వరరావు, ఇంకా వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, వీరంతా మంచి మనసులు సినిమా నుండి ఘంటసాల సుశీల గారు ఆలపించిన పాటను వినిపించండి అంటూ రాశారు. వీరందరి కోసం ఈ పాట విందాము.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పే అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత పాటలు వినిపించండి అంటూ రాశారు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుండి శ్రీరామ్ వసంత, భారతి, లాస్య, సాత్విక, శ్రీరామ్ హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్, ఆర్తిక్చారి, శ్రీకాంత్చారి, శ్రీనివాస్చారి, సన్నిచారి, భాగ్యవీర్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరంతా మంచు పల్లకి సినిమా నుండి పాటను వినిపించండి అంటూ రాశారు. అలాగే మా కోసం ఏదైనా పాటను వినిపించండి అభిరుచి కార్యక్రమంలో అంటూ రాశారు వరంగల్ జిల్లా కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం ఈ పాట విందాం. మంచి పల్లకి సినిమా నుండి ఏదైనా పాటని వినిపించండి అంటూ రాశారు వీరి కోసం.

ఆర్మూర్ మండలం దేగాం గ్రామంలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయ విశేషాలతో ఈ వారం ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం.

అభిరుచి కార్యక్రమంలో మా కోసం పాటను వినిపించండి అంటూ రాశారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మాన్విత్. అలాగే అభిరుచి కార్యక్రమంలో మా కోసం ఏదైనా పాటను వినిపించండి అంటూ రాశారు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుండి గన్నవరపు మల్లేశ్వరరావు, శాంబవి, జగదీశ్వర్, తమన్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు లక్షాధికారి సినిమా నుండి పాటను వినిపించండి అంటూ రాశారు కర్ణాటక రాష్ట్రం నుండి. వీరందరి కోసం ఈ పాట విందాం.

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.
1: అభిరుచి కార్యక్రమంలో చివరిగా నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు గంగాధర్ చంద్రకాంత్ కోటేశ్వర్ పద్మ ప్రమీల అనన్య సుదీప్తి అనుష్క లత వీరంత జీవన జ్యోతి సినిమా నుండి పాటను వినిపించండి అంటూ రాశారు. అలాగే నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా గోదావరి గుప్తా రవి రాజు పవిత్ర లావణ్య శ్రీనిధి శ్రీహిత రిషికేష్ అక్షయ్ ఇంకా వారి కుటుంబ సభ్యులు మీరు అభిరుచి కార్యక్రమంలో మా కోసం ఏదైనా పాటను వినిపించండి అంటూ రాశారు. వీరందరి కోసం ఈ పాట విందాం.

0: శ్రోతలు ఇంతవరకు అభిరుచి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఇంతటితో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:30. ఇప్పుడు వినండి జానపద సంగీతం కార్యక్రమంలో కొన్ని జానపద గేయాలు. వినబోయే ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
1: కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
8: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
0: ఇప్పుడు వినండి జానపద గేయాలు.

0: శ్రోతల మీద వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై జానపద సంగీత కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఇదేంటి కొత్తదా,
2: ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8

0: ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

శ్రోతలు ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో జానపద గేయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి జానపద సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:45.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు. ఇప్పుడు వినండి అలనాటి మీటి గీతాలు, మధుర గీతాలు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్జ్పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో మధుర గీతాలు కార్యక్రమం

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో అలనాటి మేటి గీతాలు, మధుర గీతాలు. మధుర గీతాలు కార్యక్రమంలో మీరు విన్న పాటలు ఆదర్శ కుటుంబం బలిపీఠం సినిమాలోని పాటలు విన్నారు.

0: ಅಲ್ಲಿ ಬಂದು ಏನಾಗಿದೆ?
1: మీరు వింటున్న ఆ పాట మూగ మనసులే సినిమా కోసం ఘంటశాల ఘంటశాల పి సుశీల ఆలపించింది.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై అలనాటి గీతాలు, మధుర గీతాలు. కార్యక్రమంలో మీరు విన్న ఆ పాటలు భార్యాబిడ్డలు క్యాప్టెన్ కృష్ణ సినిమాలోని పాటలు విన్నారు. ఇప్పుడు వినండి బుల్లెమ్మ బుల్లూరు సినిమా నుండి ఈ పాట.

మధురమైన సంగీతం, పాటలోని మాధుర్యం మనల్ని తన్మయంలోకి వెళ్ళేలా చేస్తాయి. కొన్ని పాటలు వింటుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. మధుర గీతలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం డ్రైవర్ రాముడు సినిమా నుండి ఈ పాట. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, గలం నుంచి జాలువారినిది.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో అలనాటి మేటి గీతాలు మధుర గీతాలు. మధుర గీతాలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట గాజుల కిష్టయ్య సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడింది. మధుర గీతాలు కార్యక్రమంలో చివరిగా విందాం జీవిత చక్రం సినిమా కోసం ఘంటశాల శారద ఆలపించిన ఈ పాట.

మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి మధుర గీతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు కావస్తుంది. కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు రిలీవ్ అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.